శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్జ్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 13వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. మా అభిమాన శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా హిందీలో వార్తలు.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ మన్నింబాచల లక్ష్మీ నరసింహస్వామి భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధా కార్యక్రమంలో ఏ సుధాకర శర్మ గారు అందించే హితోక్తులు.
1: కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము, ఈ 6 మానవులకు అంతఃశత్రువులు. ఈ 6 ప్రతి ఒక్కటి ప్రమాదకరమైనవి. ఇక 6 కలిసి ఉంటే మిక్కిలీ ప్రమాదమే. అందుకే దేనికి కూడా మానవుడు చేరువ కారాదు. ఈ 6 ఏ ఒక్కదానికి తన మనస్సులో చోటివ్వరాదు. ఇక ఇందులో క్రోధం అనేది చాలా ప్రమాదమైన దుర్గుణం. ఈ కలికాలంలో ప్రతి మనిషి కోపస్వభావం కలిగి ఉన్నాడు. అయినదానికి కానిదానికి కోపం చెందుతూ కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. కోపాన్ని మించిన శత్రువు లేదు. కోపం ఉన్నవానికి అందరూ శత్రువు అవుతారు. అందుకే తన కోపమే తన శత్రువు అని సుమతి శతకకారుడన్నాడు. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను గుణము కొరతవడును, కోపమునను బ్రతుకు కొంచెమైపోవును అని వేమన గట్టిగా చెప్పాడు. సర్వసంగములు పరిత్యజించి, కాషాయాలు ధరించి, కారడవులలో ముక్కు మూసుకొని తపస్సు చేసే మునులు ఋషులు కోపానికి ఏమాత్రం వసూలు కాకూడదు. అందుకే భారతంలో క్రోధమ తపముంజరచును, క్రోధమ అణిమాది అష్ట గుణముల బాపున్, క్రోధమ ధర్మక్రియలకు బాధయగున్, క్రోధిగా తపస్వికి జన్నే అని చెప్పడం జరిగింది. తాపసి కోపానికి వశుడైతే అతని తపశ్శక్తి మహిమలు అన్ని నశిస్తాయట. కోపము నుబ్బును గర్వము ఆపోవక ఇనుకియును, దురభిమానము నిర్వ్యాపారత్వము అనునువి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. కోపం ఉన్నవానికి గర్వం ఉంటుంది, అసంతృప్తి దురభిమానము ఉంటాయి. కోపమున్నవాడు ఏ పని చెయ్యడు చెయ్యలేడు. ఇవన్నీ కూడా చెడ్డవాన్ లక్షణాలు. ఇన్ని దుర్గుణాలను కలిగించే కోపాన్ని మన దరికి చేరనేయరాదు. కోపము కలగని మనిషి ఉండనే ఉండడు, కానీ దానికి హద్దు ఉంటుంది. కోపం కలిగిన మనిషిని బట్టి వాడెలాంటి వాడో చెప్పవచ్చును. ఉత్తమే క్షణ కోపస్యాత్, మధ్యమే ఘటికాద్వయం, అధమే స్యాత్ అహోరాత్రం, పాపిష్ఠే మరణాంతకం. క్షణకాలం మాత్రం కోపమున్నవాడు ఉత్తముడు, 2 కోపమున్నవాడు మధ్యముడు, రాత్రి పగలు ఎల్లప్పుడూ కోపమున్నవాడు అధముడు. ఇక పాపిష్టికి చచ్చే వరకు కోపముంటుందట. సభవతి భవతి చనచిరం, భవతి చిరంచేత్ ఫలేన సంభవతి కోపసత్పురుషాణాం తుల్య స్నేహేన నీచానాం. సత్పురుషులకు కోపం రానే రాదు, ఒకవేళ వస్తే ఎక్కువసేపు నిలవనే నిలవదు. ధర్మరాజు కించిత్ కోపం కూడా లేనివాడు. కోపం లేనివాడు ఎప్పుడైనా కోపిస్తే అది ప్రళయాన్ని సృష్టిస్తుంది. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు ఆ అజాతశత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు అనుమాట సత్యమే కదా. అపకారిణి కోపశ్చేత్ కోపే కోప కథం నజాయేత్, ధర్మార్థ కామ మోక్ష ప్రాణ యశోహారిణి క్రూరే. ఎవరైనా మనకు అపకారం చేస్తే వానిపై మనకు కోపం వస్తుంది, కానీ కోపం మీదే

0: కోపం రావాలి. ఎందుకంటే కోపం ధర్మార్థ కామ మోక్షాలకు, ప్రాణానికి, కీర్తికి కూడా హాని తెచ్చిపెడుతుంది. ద్వాదశి వ్రతం చేయు సమయంలో అంబరీషునిపై దుర్వాసుడు అనవసరంగా కోపించి బాధపడ్డాడు. ఇక విశ్వామిత్రుడు కూడా కోపిస్తే అనే సంగతి అందరికీ తెలిసిందే. పరశురాముని కోపాగ్నికి ఎంతమంది క్షత్రియులు బలయ్యారో కదా. కోపమును జయించిన వాడే బ్రహ్మర్షి అవుతాడు. సంసారంలో కోపం ఉంటే ఆ సంసారం చిన్నాభిన్నమవుతుంది. భార్య మీద, పిల్లల మీద మాటిమాటికి కోపపడితే అందులోని చిక్కు అందరికీ తెలిసిందే. ఉపాధ్యాయుడు ఏమాత్రం కోపించరాదు. అట్లయినా విద్యార్థులకు తగిన న్యాయం చేయలేడు. అధికారులు కూడా కోపాన్ని దరిచేయనీయరాదు. తన క్రింది ఉద్యోగులతో శాంతంగా, ప్రేమగా ఉంటే ఆ కార్యక్రమాలు విజయవంతమవుతాయి. కోపంతో ఏ పనిని సాధించలేము, ప్రేమతో దేన్నైనా సాధించవచ్చు. క్రోధో వైవస్వతో రాజా, కోపము యమునితో సమానం. కావున అట్టి కోపాన్ని ఏ మనిషి దరిచేరనీయకుండా శాంతంగా ప్రతి మనిషి జీవిస్తే ఈ లోకంలో కలహాలు, కష్టాలు అనేవి ఉండనే ఉండవు కదా.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో ఏ సుధాకర్ శర్మ గారు అందించిన హితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మరి ముందుగా ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో జరిగిన కారు అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రజల సమస్యలను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ ద్వారా అందే సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల నోడల్ అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో టిట్కో గృహాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిట్కో గృహాలను ప్రారంభించి లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో ఏదైతే 261,000 టిట్కో ఇళ్ళు అవి ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. వచ్చే మార్చి 31కి ఈ 261,000 పూర్తయ్యేటట్టుగా అవి కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా, అదేవిధంగా ఇల్లు కట్టడమే కాదు, అక్కడ ఉండడానికి ఒక స్కూల్, ఒక హాస్పిటల్, ఒక కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ సెంటర్, బస్సులు, ఆర్టీసీ బస్సులు రావటం పోవటం, అదేవిధంగా అకాడమిక్ గ్రోత్, అక్కడ ఉండేవాళ్ళు ఏదైనా పని చేసుకోవడానికి చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు పెట్టడం, ఇవన్నీ వచ్చే మార్చి లోపల ఆ ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ఇస్తామని తెలియజేస్తున్నాను.
0: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 విస్తరణ పనులను వేగవంతం చేసి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో ఢిల్లీలో నిన్న సమావేశమైన మంత్రి, పెరుగుతున్న వాహనాల రద్దీ, రహదారి ప్రమాదం

0: దృష్ట్యా పనులను త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 4 లేన్లుగా ఉన్న రహదారిని 6 లేన్లుగా విస్తరించడంతో పాటు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. టెండర్ల దాఖలకు నవంబర్ 11వ తేదీ చివరి తేదీగా నిర్ణయించామని, 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని ఎన్హెచ్ఏఐ చైర్మన్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మత్స్యకారుల ఆర్థిక అభివృద్దికి దోహదపడుతుందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువులో మత్స్య సంపద యోజన 2వ విడతలో భాగంగా 147,000 చేపపిల్లలను నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు అర్హులకు రాయితీ అందిస్తున్నామని తెలియజేస్తూ,
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంకల్పంతో మత్స్య సంపద సృష్టించే దిశలో భాగంగా అనంతపురం జిల్లాలో దాదాపు 30,00,000 చేప పిల్లల్ని మత్స్యకారుల కుటుంబాల కోసం చెరువులో వదలడం జరుగుతోంది. దాదాపు 147,000 చేప పిల్లల్ని ఇక్కడ నీటిలో మనం వదిలేసి దాని పెంపకం కార్యక్రమాన్ని దాదాపు 89 కుటుంబాలకి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతోంది. కేంద్రం ఇచ్చినటువంటి సాయంతో దాదాపు కోట్లాది చేపల పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ పంపిస్తే మన జిల్లాకి 30,00,000 దాకా వచ్చాయి. కాబట్టి ప్రతి కుటుంబాన్ని కూడా 40,000 నుంచి 60,000 రూపాయలు వాళ్ళ ఆదాయం వచ్చేలాగా ఈ కార్యక్రమం చేపడం జరుగుతా ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని నూజివీడు మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో జిల్లా స్థాయి అవార్డుల్లో నూజివీడు మున్సిపాలిటీ ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ అభినందన సమ్మేళనంలో మంత్రి నిన్న పాల్గొని అధికారులు సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2.5 ఏళ్లలో నూజివీడు మున్సిపాలిటీలో 70 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
3: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ తదియను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ వారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు ఈరోజు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల ఇంట్లో అన్నపానాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: మరోవైపు శ్రీశైలం దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో గత రాత్రి దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు నానబియ్యం బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దేశంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దటమే లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2028 చివరి నాటికి రాష్ట వ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ధూపదీప నైవేద్యాల పథకం కింద 6,700 ఆలయాలకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో విద్యుత్ కారులో మంటలు చెలరేగి నిన్న సాయంకాలం 4 మృతి చెందగా 1 గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 4 మృతి చెందడం విషాదకరమని మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అమలులో ఉత్తమ పనితీరుకు తెలంగాణలోని నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అవార్డులను నిన్న ప్రదానం చేశారు.

0: స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాల కల్పనలో నారాయణపేట జిల్లా పరిపాలన సేవలు అందించడంలో నాగర్ కర్నూలు జిల్లా తొలి బహుమతులు సాధించాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రియాంక, హేమంత్ కేశవ్ పాటిల్ అవార్డులను అందుకున్నారు. ఈ పథకం కింద ఎంపికైన 100 జిల్లాలు వ్యవసాయ ప్రణాళికలను సిద్దం చేసుకోవడం సంతోషకరమని, ప్రణాళికల అమలులో నోడల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేసుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని రాష్ట సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్ వి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట సమాచార కమిషన్ కార్యాలయంలో జరిగిన సమాచార హక్కు చట్టం వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్ లో జరిగిన కారు అగ్ని ప్రమాదంలో 4 మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాః. భారత నిర్వాచనాయోగేన మహారాష్ట్ర రాజ్యస్య ప్రారూప మతదాత్రీ సూచీషు ఆపత్త్యభియానస్య అంతిమావధిః అక్టోబర్ మాసస్య 26 తిథి పర్యంతం ప్రసారితా. సంశోధనానుసారం ఆక్షేపాణాం నిస్తారణం నవంబర్ మాసస్య 10 దినాంక పర్యంతం సంపాద్య అంతిమ నిర్వాచన నామావళ్యాః ప్రకాశనం అవధారిత క్రమేణ నవంబర్ మాసస్య 16 దినాంకే విధాస్యతే. భారతస్య ఆతిథ్యే బిమ్స్టెక్ గృహమంత్రిణాం ఐతిహాసికే సమ్మేళనే ఆతంకవాద మాదక ద్రవ్య అవైధ విత్తీయ ప్రవాహాదీనాం నివారణాయ గభీరా విచారణ సమాచరిత. సురక్షిత సశక్త క్షేత్ర నిర్మాణాత్ సామూహిక సురక్షా దృఢ సంకల్ప అమిత షాహేన పునరుచ్చారిత. కేంద్ర ప్రశాసనేన మహారాష్ట్ర కర్ణాటకయోః ఇక్షు సంబద్ధ కృషకాణాం సమస్యాః సమాధాతుం సప్తాహాభ్యంతరే ఉచ్చస్తరీయ సమితేః నిర్మాణస్య ఘోషణా విహితా. కృషి కృషక కళ్యాణ మంత్రి శివరాజ సింహ చౌహానః తథా ఉపభోక్తృ కార్య ఖాద్య సార్వజనిక వితరణ మంత్రి ప్రహ్లాద జోషీ హ్యః నవదిల్ల్యాం మహారాష్ట్ర కర్ణాటకయోః ఇక్షు సంబద్ధ కృషకాణాం ప్రతినిధి మండలైః సహ మంత్రణాం అకురుతాం. ఉపవేశనానంతరం ఏషః నిర్ణయః చ స్వీకృతః. అస్యాం సమితౌ కేంద్ర ప్రశాసనస్య కర్ణాటక మహారాష్ట్రయోః రాజ్య ప్రశాసనయోః కృషక సంఘటనానాం శర్కరా ఉత్పాదన స్థలానాం చ ప్రతినిధయః తథా సంబద్ధ విషయానాం విశేషజ్ఞాః వైజ్ఞానికాః అపి సమావిష్టాః భవిష్యంతి. संस्कृतवार्तायाः संस्करणमिदम् आकाशवाणीतः प्रसार्यते.
2: यात्रारताः अपि जगन्वृत्तान्तेन सह एकीभूताः तिष्ठन्तु. एक्स्पटले @AIRNewsAlerts इत्यनुगच्छन्तु. टीवी शब्दमाध्यमेन च आकाशवाणीवार्ताः शृण्वन्तु.
1: కేంద్ర ప్రశాసనేన సర్వేభ్యః రాజ్యేభ్యః కేంద్రశాసిత ప్రదేశేభ్యశ్చ నైదానిక సంస్థాభిః ప్రదత్తానాం సేవానాం సౌవిధ్యానాం చ శుల్కం ప్రముఖతయా ప్రదర్శనం సునిశ్చేతుం ఆగ్రహః కృతః. अस्य उपक्रमस्य उद्देश्यं रोगिभ्यः स्वास्थ्य

0: సేవా సంబద్ధ నిర్ణయేషు సమ్యగవబోధనాయ సహాయం ప్రదానం, శుల్క సంబద్ధ వివాదానాం నివారణం తథా చికిత్సా సేవాసు విశ్వాసం వర్ధనం చ అస్తి. కేంద్రీయ స్వాస్థ్య సచివయా పుణ్యసలిలా శ్రీవాస్తవ్ ఇత్యనయా అస్మిన్ విషయే సర్వేషాం రాజ్యానాం కేంద్రశాసిత ప్రదేశానాం చ ముఖ్య సచివేభ్యః పత్రం లిఖితం. కేంద్రీయ వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష గోయలః 30th 2000 వర్షస్య సీమావధి పర్యంతం భారత్ బ్రిటేన్ ద్వైపక్షీయ వ్యాపారం ద్విగుణీకర్తుం ఆహ్వానం కృతవాన్. మంత్రీ గోయలః నవదిల్ల్యాం భారత్ బ్రిటేన్ సంయుక్త ఆర్థిక వ్యాపార సమిత్యా 16th సత్రే జెట్కో వ్యాపారిక పూర్ణ అధివేశనం సంబోధ్య ఇదం ప్రతిపాదితవాన్. సతత సంవాదేన సంస్థాగత తంత్రై ప్రవర్ధిత సహకారిత్వేన చ భారత్ బ్రిటేన్ దేశయోః ఆర్థిక సాన్నిధ్యం దృఢీకరణాయ భారతస్య దృఢ సంకల్పః వాణిజ్య మంత్రిణా సమాహూతః. తేన అభిహితం యత్ ఏతేన ఉపక్రమేణ ఉభయోః దేశయోః ఉద్యమేభ్యః నూతనాః అవసరాః అనావృతాః భవిష్యంతి. భారతర్తు విజ్ఞాన విభాగేన సూచితం యత్ దిల్లీ హర్యాణా చండీగఢ్ పంజాబ్ రాజ్యానాం కేషుచిత్ క్షేత్రేషు మేఘగర్జన పురస్సరం విద్యుత్పాతస్య సంభావనా అస్తి. అద్య ఆంధ్రప్రదేశ్ జమ్మూకశ్మీర్ లద్దాఖ్ గిల్గిత్ బాలిస్తాన్ ముజఫరాబాద్ రాజస్థానేషు అపి ఏతాదృశ్యః ఋతు పరిస్థితయః సంభావ్యంతే. ఇదతిరిక్తం పూర్వోత్తర భారత హిమాచల ప్రదేశ్ కేరళం తమిళనాడు పుదుచ్చేరి ఏతేషు రాజ్యేషు అపి మేఘగర్జనేన సహ ఝంఝావాతస్య సంభావనా అస్తి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7 గంటలు.

ప్రసార వివరాలు. నూట 103.2 మెగాహెర్జ్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా 3వ రోజు ప్రాశస్త్యం గురించి జె చంద్రశేఖర్ శర్మ గారు ప్రసంగం వింటారు. అనంతరం భక్తి గీతం ప్రకటనలు వింటారు. ఇక ఈ ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఈ ఉదయం 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు ఈ ఉదయం 8:00. ఇంకా ఈరోజు ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. ఇక ఈ ఉదయం 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 భక్తి గీతం వింటారు. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్న శేష వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక ఈ ఉదయం 9:05 పూల సింగిడి బతుకమ్మ సందడి కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. 9:15 సినిమా పాటలు వింటారు. 9:30 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462245066. ఇక ఈ ఉదయం 11:10, 12:10, 12:40, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 3:00 నుండి 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఇక ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 5 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన సినిమా పాటలు వింటారు. 5:30 లలిత గీతాలు. 5:45 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:50 రైతు సోదరులకు సలహాలు సూచనలు అందించే కార్యక్రమం వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 7 గంటలకు ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంస వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 నుండి 11:00 ఆనాటి మేటి గీతాలు, మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఈనాటి మన ఎఫ్ఎం కార్యక్రమాలు 11:10 ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సాయిరా, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. వార్తలు వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సిక్కిం గవర్నర్గా సేవలందిస్తున్న ఓం ప్రకాష్ మాథుర్ను కేరళం నూతన గవర్నర్గా నియమించారు. కేరళం ప్రస్తుత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను తమిళనాడు గవర్నర్గా బదిలీ చేశారు. సిక్కిం కొత్త గవర్నర్గా దుష్యంత్ గౌతమ్ నియమితులయ్యారు. అలాగే ఒడిశా గవర్నర్గా బ్రిజ్ మోహన్ రామ్, కర్ణాటక గవర్నర్గా డాక్టర్ సుధా యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్గా డాక్టర్ ధాల్ సింగ్ బిజెన్లను రాష్ట్రపతి నియమించారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో పరిపాలనా సౌలభ్యం, రాజ్యాంగపై నిర్వహణ మరింత మెరుగుపరిచే దిశగా ఈ ఉన్నతస్థాయి నియామకాలు జరిగాయి. రాజకీయ అనుభవం ఉన్న ప్రముఖులకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, రాడికలైజేషన్, అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్ ముప్పులపై ప్రధానంగా చర్చిస్తారు. ఉమ్మడి భద్రతా సవాళ్లు ఎదుర్కోవడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బంగాళాఖాతం ప్రాంతంలో ఆర్థిక సాంకేతిక సహకారం పెంపొందించేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలతో బిమ్స్టెక్ ఏర్పడింది. ఈ 2 రోజుల సమావేశానికి బంగ్లాదేశ్ హోంమంత్రి సలావుద్దీన్ అహ్మద్ స్థానంలో హోం వ్యవహారాల సీనియర్ సెక్రటరీ మంజూర్ మెర్షద్ చౌదరి నేతృత్వంలో ప్రతినిధి బృందం ఈ సమావేశంలో పాల్గొంటుంది. ప్రాంతీయ భద్రత పటిష్టం చేయడంలో, పరస్పర సమన్వయం పెంచడంలో, భవిష్యత్తులో ఉగ్రవాద కట్టడికి సభ్య దేశాలన్నీ ఒకే తాటిపైకి వచ్చేందుకు ఈ ఉన్నతస్థాయి సమావేశం కీలకమైందిగా భావిస్తున్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఢిల్లీలో నిన్న జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నా భారతదేశం స్థిరమైన వృద్ది సాధిస్తోందని తెలిపారు. దేశ అభివృద్ది ప్రయాణంలో యువత కొత్త ఆలోచనలు, వినూత్న దృక్పథాలతో చురుగ్గా పాల్గొనాలని, 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో యువత ప్రధాన బలమని గోయల్ పేర్కొన్నారు. ఇతర దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో సగటు వయస్సు 30 ఏళ్లలోపే ఉందని, వచ్చే 3 దశాబ్దాల పాటు

ఇదే స్థితి కొనసాగుతుందని తెలిపారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. దేశ భవిష్యత్తుపై యువత శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని గోయల్ పిలుపునిచ్చారు. వ్యవసాయ వృద్దికి జిల్లా స్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయోత్పత్తి సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారత్లో సంస్థాగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హిమాచల్ ప్రదేశ్లో ఆరోగ్య సౌకర్యాలు బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతు ఇస్తుందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. లాహోల్ స్పితి గిరిజన జిల్లాలో ఖీలాంగ్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దేశంలో మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ హెల్త్ రీసెర్చ్ సెంటర్కు శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడుతూ, హిమాలయ ప్రాంతాల్లో ఆరోగ్య సవాళ్లను, అలాగే ఎత్తైన ప్రాంతాల్లో మోహరించిన సిబ్బంది ఆరోగ్యంపై వాతావరణ ప్రభావాలు అధ్యయనం చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని నడ్డా పేర్కొన్నారు. గిరిజన ప్రజలకు, భద్రతా సిబ్బందికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటులో ఐసీఎంఆర్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ మధ్య సహకారం ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, ప్రతిపక్ష నేత జయరాం ఠాకూర్, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు పాల్గొన్నారు. భారత పురోగతికి సాంకేతికత, సాంప్రదాయం కలిసి నడవాలని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో హీలింగ్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ సౌత్ ఏషియన్ టెక్స్ట్ అండ్ ప్రాక్టీసెస్ ప్రదర్శన ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ, వ్యక్తికి, సమాజానికి, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని నాగరికత దృక్పథం ద్వారా నిరాయమత అన్వేషిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. వైద్యులు, సర్జన్లు, హకీంలు, సన్యాసులు, మూలిక నిపుణులు అందించిన సేవలు గుర్తించి వారి జ్ఞానం భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. సాంప్రదాయ విజ్ఞానం సమకాలీన పరిశోధనలకు విలువైన దృక్పథాలు అందిస్తుందని, విశ్వసనీయ పరిశోధనలతో కొత్త అవకాశాలు గుర్తిస్తుందన్నారు. మన ప్రాచీన వైద్య విధానాలు, గ్రంథాల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు నేటి ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని జయశంకర్ అభిప్రాయపడ్డారు. దేశ సాంస్కృతిక వారసత్వం కాపాడుకుంటూనే శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణ హిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ను 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపింది. మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగాల్లో ఉక్కు వాడకం ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. రిటైర్లకు 5,000 అందే గుండె స్టంట్ ధర ఎంఆర్పీ వద్ద 5,000 ఎందుకు ఉంటుందని కోర్టు ఆరా తీసింది. స్టంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని ఎస్టీ మెహతా బెదిరించారు. ఈ కేసు విచారణ అక్టోబర్27కి కోర్టు వాయిదా వేసింది. నేపాల్లో సంభవించిన వరదల కారణంగా హైకింగ్ ట్రైల్స్ వంతెన

0: ఇబ్బందులు కొట్టుకుపోవడంతో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కింగ్ యాత్రికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు పశ్చిమంగా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచలు విరిగిపడడంతో బుద్ది గండకి నది ప్రవాహం అడ్డుపడి దిగువ ప్రాంతాల్లో వరదలతో 12 మంది విదేశీయులతో సహా మొత్తం 321 మందిని అధికారులు రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం తెలిపింది. చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, హిమాచల్ ప్రదేశ్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ప్రారంభం కానున్న డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడి భారత్ తరపున బరిలోకి దిగుతుంది. మహిళల సింగిల్స్లో తొలి రౌండ్లో ప్రపంచ నెంబర్ 1 ఒలింపిక్ ఛాంపియన్ అన్ సే యంగ్తో సింధు తలపడుతుంది. ఈ టోర్నమెంట్లో తన్వీ శర్మ, చలిహా, దేవికా సెహాగ్, ఉన్నతి హుడా కూడా ఆడనున్నారు. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ చిరాగ్ జోడి ఆడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడి భారత్ తరపున బరిలోకి దిగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: విభిన్న కార్యక్రమాల ఝరి మన ప్రభాతలహరి. ఈనాటి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా మూడవ రోజు ప్రాశస్త్యం గురించి జె చంద్రశేఖర్ శర్మ గారి ప్రసంగం వింటారు. అనంతరం భక్తిగీతం ప్రకటనలు వింటారు. ఇంకా 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈ ఉదయం 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఈరోజు ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. మరి ముందుగా విందాం దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా మూడవ రోజు ప్రాశస్త్యం గురించి జె చంద్రశేఖర్ శర్మ గారి ప్రసంగం.
1: శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే, శివే సర్వార్థ సాధకే, శరణ్యే త్ర్యంబకే గౌరి, నారాయణమోస్తుతే. మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరించి పూజించటం సాంప్రదాయంగా వస్తుంది. దసరా మహోత్సవాల్లో మూడవ రోజు జగన్మాతను శ్రీశైల దేవస్థానం వారు ఘంటాదేవిగాను, విజయవాడ కనకదుర్గ ఆలయంలో అన్నపూర్ణదేవిగాను అలంకరించి పూజించటం ఆనవాయితీగా వస్తోంది. అన్నపూర్ణదేవి యొక్క శ్లోకాన్ని మనం ప్రార్థించుకుందాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతి అనేది ఆదిశంకరాచార్యులు సూచించినటువంటి శ్లోకం. అనగా కాశీనగరం ఉన్నటువంటి ఆ యొక్క అన్నపూర్ణాదేవి అందరికీ కూడా చక్కని అన్నాన్ని పెట్టి ఆరోగ్యాన్ని కాపాడని చెప్పి కోరుకుంటూ ఆ యొక్క ఆదిశంకరాచార్యులు రచించారు. అన్నపూర్ణాదేవి యొక్క రూపం ఒక చేతుల్లో మధుర రసాలతో

0: ముడి ఉన్న మాణిక్య పాత్ర, మరొక చేతిలో అన్నాన్ని అనుగ్రహించే రతనాల ఘరిటే ధరించిన రూపంలో అమ్మ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ ఎర్రని శరీరం, మెడలో తారాహారాలు ధరించి నిండు చందుని వలె అందమైన ముఖంలో విశాలమైన త్రినేత్రాలతో బాసిల్లుతోంది. ఈ తల్లిని ఉపాసన చేసిన వారు పుత్ర పౌత్రాభివృద్ధి, బ్రహ్మ తేజస్సు, పాడీ పంటలు సమృద్ధిగా పండుతాయి. అతి పురాతన కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో కొలువైన అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో సకాలంలో వర్షాలు పడి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యొక్క ఆదిశంకరాచార్యులు ఆ యొక్క శ్లోకాన్ని రూపొందించారు. ఆశ్వజ శుద్ధ తదియ మంగళవారము జగన్మాతను చంద్రాఘంటదేవిగా అలంకరించి పూజిస్తారు. శిరస్సున్న చంద్రుణ్ణి దాల్చిన చల్లని తల్లి చంద్రఘంటాదేవి. పులివాహనం మీద దర్శనమిచ్చే ఈ యొక్క తల్లిని పూజిస్తే భూత ప్రేత పిశాచాది భయాలు తొలగిపోతాయని విశ్వాసం, నమ్మకం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో 51 సార్లు ఓం నమో అన్నపూర్ణదేవ్యై నమః అనే మంత్రాన్ని పఠించాలి. పలు విశేష పూజల అనంతరము అమ్మవారికి కొబ్బరి అన్నం కాని పండ్లు గాని నివేదించాలి. దసరా నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారికి నైవేద్యము కొబ్బరి అన్నము. దక్షిణాది రాష్ట్రాలలో వారి వంటకాల్లో కొబ్బరి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి కొట్టడంతో శుభకార్యాలు మొదలవుతాయి. కొబ్బరి మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబిస్తూ ఉంటుంది. కొబ్బరిని రుబ్బి తీసిన పాలను సగం ఉడుకుతున్న బియ్యంలో కలిపి కొబ్బరి పాల అన్నం వండుతారు. మరికొందరు అన్నము, పసుపు, పల్లీలు, కొబ్బరి పొడి కలిపి అన్నాన్ని తయారు చేస్తారు. కొబ్బరి కోటి లాభాలకు ప్రతీక కనుక ఇంట్లో దుష్టగ్రహాలున్నా, వాస్తు దోషాలున్నా కూడా ఇంటి గుమ్మ ముందు కొబ్బరికాయ కట్టుకోవడం ఆనవాయితీకి వస్తున్నటువంటి సాంప్రదాయం. కొబ్బరి అన్నాన్ని ప్రసాద రూపంలో సేకరించడం వల్ల కడుపుకు సంబంధించినటువంటి దోషాలు తొలగి జీర్ణక్రియ చక్కగా కొనసాగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతారు. దేవీశ్వర నవరాత్రులో చేసే ఈ పూజలో భక్తి, సేవ, పవిత్రత ప్రధానమైనవి కనుక భక్తులు దేవీమాత అలంకరణ వినియోగించని సామగ్రిని, అనగా పూజా సామగ్రిని ఉత్సవమూర్తులకి దూరంగా ఉంచాలి. త్రికాల వేళల్లో అనగా ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము దీపారాధనలు నిర్వహించాలి. దీపాలతో అమ్మవారికి దిష్టి తగలకుండా ధూపం పొగ సాంబ్రాణి పొగ ఉండాలి. దీనివల్ల ఆరోగ్య రక్షణ కలుగుతుంది. క్రిమి కీటకాలు విగ్రహ ప్రాంగణానికి రాకుండా ఈ యొక్క ధూప దీపాలు తోడ్పడతాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గాయత్రి నగరంలో గాయత్రి మాతతో పాటుగా అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం పొందటానికి మనకు నాలికల్లోని లలితాదేవి ఆశ్రమంలో, అదే విధంగా పెద్దమ్మ తల్లి ఆలయం, ఇలా అనేక ఆలయాల్లో ఈ యొక్క మంగళవారం నాడు అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకరించి పూజించడం సాంప్రదాయంగా వస్తుంది. అందరూ కూడా అన్నపూర్ణ యొక్క మాత అనుగ్రహం పొందటానికి ఓం నమో అన్నపూర్ణదేవి అనే మంత్రాన్ని 51 సార్లు ఉదయం సాయంత్రం పఠించవలసింది కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః.
1: ఇంతవరకు మీరు దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా 3వ రోజు ప్రాశస్త్యం గురించి జె చంద్రశేఖర్ శర్మ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం సప్తపది చిత్రం కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధుమధురే మధుకేతవ భంజని కైటవ భంజని రాసరతే జయ జయ కే మహిషాసుర మర్దిని రమ్య

సంచిత శైలని కుంజగతే మృగగణ భూత మహాశబరి గణ శృంగణ సంభృత కేళి భృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే రమ్యక పర్దిని శైలసుతే రమ్యక పర్దిని

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్ నడువులో కామరా సైబాల్ బురద పుల్లా సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
4: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
3: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
4: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
3: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
4: 9848118027.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. డాక్టర్ ఏ వనిత,
4: కంటిపై పొర కులికి మండలి ఆపరేషన్.
3: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
4: మూతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
3: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
4: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
5: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
6: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
5: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
6: శ్రీ సరస్వతి పూజ, అక్షరాభ్యాసాలు జరపబడును.
5: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
6: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
5: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
6: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
4: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
3: అయితే సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344.
3: ద రేమౌండ్ షాప్,
4: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
3: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
4: ఏకైక కంపెనీ షోరూమ్
3: ద రేమౌండ్ షాప్,
4: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
7: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
4: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకో సర్జన్,
7: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 8639345694.
7: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
4: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
4: ఎన్ఏబిహెచ్ గుర్తింపు,
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
8: అబ్బా, పంటి నొప్పి.

0: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
0: కల్లువాడి, నిజామాబాద్.
1: సెల్ 9912317190.
0: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9440004837.
2: తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 9:05 పూలసింగిడి బతుకమ్మ సందడి శ్రోతల అభిప్రాయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.
3: వినండి మీ ఆకాశవాణి 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో పూలసింగిడి బతుకమ్మ సందడి ప్రత్యేక కార్యక్రమం.
4: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుకుతున్నావు?
5: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుకుతున్నా.
4: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీ ఇస్తారంట.
5: గట్లనా?
4: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
5: ఇన్నారు కదా, ఇదో పండుగ చేసుకోండి.
0: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
6: విరమనంతరం తిరిగి ప్రభాతలారి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
0: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: ఫోన్ 08462223111.
7: ప్రతి మంగళవారం, శుక్రవారం కంటి సమస్యల గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు జనరల్ గా అందరికీ అనుభవం అయ్యే కంటి సమస్య గురించి తెలుసుకుందాం. అదేంటో మీకు కూడా ఐడియా వచ్చేసి ఉంటుంది. సర్వసాధారణంగా మనకి 30 or 40 ఏళ్ళు రాగానే తప్పకుండా దగ్గర చూపు తగ్గిపోతుంది కదా. ఇది మనం అందరం అనుభవిస్తున్నటువంటిదే. మరి ఇట్లా ఎందుకు అవుతుంది? అదే కదా లాజిక్, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కంటి వ్యాధుల వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
8: నమస్కారం అండి.
7: డాక్టర్ గారు, జనరల్గా ఈ చత్వారం అంటాం మన అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అంటే ఒక వయసు వచ్చేసరికి కంటి చూపు తగ్గిపోతుంది, ముఖ్యంగా పేపర్ చదవాలంటే కళ్ళ జోడు పెట్టుకొని చదవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇలా ఎందుకు జరుగుతుంది?
8: సో ఇది దగ్గర చూపు ప్రాబ్లం రావడం అన్నది ఏంటి అంటే, మనం మెడికల్ టర్మ్లో ప్రిస్బయోపి అంటాం మనం. అంటే ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం దగ్గర చూపు సరిగా కనబడదు అనమాట, బ్లర్గా ఉంటుంది. సపోజ్ మనం ఏదైనా రీడింగ్ చేయాలన్నా, చదవాలన్నా, ఏదైనా న్యూస్ పేపర్లో కానీ, లేకపోతే మొబైల్ చూడాలన్నా, లేకపోతే నియర్ విజన్ వర్క్, ఎస్పెషల్గా మనకు లేడీస్ అయితే సూదిలో దారం ఎక్కించడం కానీ అట్లాంటివి కనబడ వాళ్ళకి ఇది నియర్ విజన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. యూజువల్గా ఇన్ అండ్ అరౌండ్ 40 ఇయర్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇది వస్తుంటుంది అనమాట. అంతకుముందు బాగానే ఉంది డాక్టర్ గారు మాకు, ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ నుంచి కొంచెం దగ్గరది కష్టమవుతుంది, దగ్గర చూడాలంటే బాగా స్ట్రెయిన్ పడుతుంది కన్ను మీద. సో దానికి ఏం చేయాలి, ట్రీట్మెంట్, గ్లాసెస్ ఏమైనా యూజ్ చేయాలని మన దగ్గరికి రెగ్యులర్గా వస్తుంటారు పేషెంట్స్. దాన్ని ప్రిస్బయోపి అంటాం, తెలుగులో చత్వరం అంటాం. మనం
7: డాక్టర్ గారు, మరి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా గుర్తించవచ్చు?
8: సో లక్షణాలు అంటే మనకి సింపుల్గా దగ్గర ఉన్నవి కనబడవు అనమాట. దూరమి వాళ్ళకి సైట్ ఉంటే గ్లాస్ పెట్టుకుంటే దూరమి బాగానే కనిపిస్తాయి, బట్ దగ్గరి నియర్ విజన్ ఆబ్జెక్ట్స్ కనబడవు సరిగ్గా, బ్లర్గా ఉంటాయి అనమాట. ఎప్పుడైతే కొంచెం ఇట్లా దూరంగా అంటామో మనకు రెగ్యులర్గా కనిపిస్తాయి అవి.
7: బాగుంది డాక్టర్ గారు, మీరు 40 ఇయర్స్కి రావచ్చు అని అంటున్నారు. మరి ఇది ఎందుకు ఇట్లా 40 ఇయర్స్కే వస్తుంది జనరల్గా?
8: ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకు అంటే 40 ఇయర్స్కి మనకు నియర్ విజన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, మనకి ఎల్బో జాయింట్ ఉండడం వల్ల.
7: దానికి దీనికి ఎట్లా లింక్ సార్?
8: ఉంది ఉంది. ఎలా అంటే మనకి ఎల్బో జాయింట్ ఉండడం వల్ల ఏమవుతుంది, మీరు ఎలా పట్టుకుంటారు ఫోన్, న్యూస్ పేపర్,
7: అంటే
8: ఈ మోచేయిని వంచి బెండ్ చేసి ఇట్లా
7: పట్టుకుంటాం.
8: ఫోన్ అయినా కానీ, న్యూస్ పేపర్ అయినా, బుక్ అయినా కూడా, వాళ్ళు మీకు ఎల్బో జాయింట్ లేకపోతే ఏమయ్యేది?
7: జనరల్ గా ఇంకా
8: ఇప్పుడు చెయ్యి ఇక్కడ దాకా వస్తుంది కదా, అంటే మీరు ఫోన్ చూడాలంటే ఇట్లా పెట్టాలి, ఓన్లీ మణికట్టు దగ్గర

0: మాత్రమే జాయింట్ ఇట్లు పెట్టి దూరం పెట్టాల్సి వస్తుంది.
1: అవునవును.
0: సో అట్లా అనమాట, మెడికల్ టర్మ్స్ లో నియర్ పాయింట్ ఆఫ్ అకామిడేషన్ అంటే ఏంటి అంటే, మనం ఎంత దగ్గర పెట్టుకున్నా కూడా దగ్గరది క్లియర్ గా కనబడే ఆ పవర్ అనమాట. ఈ అకామిడేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే, కంటి లోపల మనకి ఏదైతే న్యాచురల్ క్రిస్టలైన్ లెన్స్ ఉందో ఆ లెన్స్ చుట్టూ కండరాలు ఉంటాయి మనకు, సిలేరీ మజిల్స్ అంటాం వాటిని. ఆ సిలేరీ మజిల్స్ బాగా స్ట్రెంగ్త్ గా ఉన్నప్పుడు అవి పుల్ చేస్తాయి.

0: పెట్టినప్పుడు మనం క్లియర్గా చూడగలుగుతాం అనమాట. అకామిడేషన్ ఎక్కువ ఉన్నప్పుడు అది కిడ్స్లో చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే వాళ్ళు మొబైల్ ఇట్లా దగ్గర పెట్టి చూసినా కూడా వాళ్ళు క్లియర్ కనిపిస్తుంది. అయితే ఈ అకామిడేషన్ పవర్, సిలేరి మజిల్ పవర్ అనేది ఏజ్తో పాటు కొంచెం తగ్గుతూ వస్తుంది. సో అట్లా తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే అది మనకు ఆ నియర్ పాయింట్ అనేది కంటికి దగ్గరగా పెట్టినప్పుడు కిడ్స్లో మాత్రమే కనిపిస్తుంది. ఒక 10 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంత దగ్గర కంటి దగ్గర పెడితే కనబడదు, అది కొంచెం దూరం పెట్టాల్సి వస్తుంది. అట్లా 10 ఇయర్స్ ఇంకొంచెం దూరం జరుగుతుంది, 30కి 40కి ఇంకొంచెం జరుగుతుంది. అట్లా 40 ఇయర్స్కి వచ్చేసరికి మనం ఈ ఎల్బో జాయింట్ ఫోల్డ్ చేసి ఇట్లా పట్టుకుంటే మన కంటి నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ దాటిపోతుంది అనమాట. కాబట్టి ఆ డిస్టెన్స్ మనకు కనబడదు. సో అందుకే అది మనం కొంచెం దూరం పెట్టి చూస్తే కనిపిస్తుంది సార్ నాకు, ఇట్లా పట్టుకుంటే మామూలుగా కనబడలేదు అని చెప్తారు. ఇంకొన్ని రోజులు అయితే ఏమవుతుందంటే ఆ దూరం పెట్టినా కూడా కనబడదు మనం గ్లాస్ పవర్ పెట్టకపోతే. ఇంకా అట్లా ఆ పాయింట్ వెళ్ళిపోతా ఉంటుంది దూరం కంటి నుంచి. కాబట్టి మనకు 40 ఇయర్స్కి ఏంటంటే మన ఎల్బో జాయింట్ ఉండడం వల్ల ఈ డిస్టెన్స్ వరకు వస్తుంది. కాబట్టి మనం యూజువల్ గా 40 ఇయర్స్ కొంచెం 38-42 ఆ రేంజ్ లో అట్లా చాలా యూజువల్ గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: సో ఇప్పుడు మరి ఈ లక్షణాలు కనబడ్డ తర్వాత మనం ఏం చేయాలి, డాక్టర్ని ఎట్లా సంప్రదించాలి?
0: యా, లక్షణాలు అంటే మనకి నియర్ విజన్ అనేది ప్రాబ్లం వస్తుంటుంది. సో దాంతోపాటు పేషెంట్ ఎప్పుడైతే నియర్ విజన్ ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన అలానే స్ట్రెయిన్ చేస్తూ చూస్తుంటే గ్లాస్ వాడకుండా ఆ కంటి లోపల ఉన్న సిలియరీ మజిల్స్, లెన్స్ చుట్టూ ఉండే మజిల్స్ ఇంకా స్ట్రెయిన్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే హెడ్ ఏక్ రావడము, ఈ కన్ను చుట్టూ నొప్పి రావడము, కన్ను బొమ్మల దగ్గర నొప్పి రావడము, ఇంకా స్ట్రెయిన్ ఎక్కువైనప్పుడు, హెడ్ ఏక్ ఎక్కువైపోయినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఇట్లాంటివి కూడా వస్తుంటాయి అనమాట. సో ఇవన్నీ సింప్టమ్స్ ఎలాంగ్ విత్ నియర్ విజన్ కనబడకపోవడం వల్ల. ఒకవేళ మనం నియర్ విజన్ కనబడాలి అని చెప్పి స్ట్రెయిన్ ఎక్కువ చేస్తే గ్లాస్ పెట్టకుండా ఈ సింప్టమ్స్ అన్ని వస్తాయి. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ఏముంటుందంటే ఎప్పుడైతే మనకు బ్లర్ గా కనిపిస్తుందో అప్పుడు ఐ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా డాక్టర్ గారిని కలిసి ఆప్థల్మాలజిస్ట్ ని కలిస్తే వాళ్ళు చెక్ చేసి దానికి నియర్ విజన్ కి పవర్ అన్నది సప్లిమెంటేషన్ ఇస్తాం అనమాట. అడిషన్, ఈ అడిషన్ అనేది ఎలా ఉంటుంది అంటే అందరికీ ఒకటే పవర్ ఉండదు. మనం చెప్పినట్టుగా ఏజ్ తో పాటు ఈ అకామిడేషన్ లోపలది పవర్ తగ్గుతుంది. కాబట్టి యూజువల్ గా 40 ఇయర్స్ ఏజ్ లో మనము +1 పవర్ ఇస్తాం వీళ్ళకి. అది 45-50 ఏజ్ అట్లా పెరుగుతున్న కొద్ది ఈ పవర్ కూడా మనం సప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే లోపల ఉన్న మజిల్ ఎంతెంత అయితే వీక్ అవుతుంటుందో గ్రాడ్యువల్ గా మనం అంతంత బయట నుంచి సప్లిమెంటేషన్ ఇవ్వాలి, పవర్ అనేది పెంచుతూ పోవాలి. అందుకే వీళ్ళు రెగ్యులర్ గా 6 మంత్స్ కి ఒకసారి చెకప్ చేసుకుంటూ ఉంటే ఆల్రెడీ ఉన్న పవర్ సరిపోతుందా లేదా మనం చెక్ చేసి కొత్త పవర్ కావాల్సింటే కొత్త పవర్స్ ఇవ్వచ్చు. అప్పుడు ఈ గ్లాస్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఐ మీద స్ట్రెయిన్ పడదు. ఇప్పుడు మనకు సపోజ్ చూసుకుంటే జాయింట్స్, కండరాలు ఎలా ఉంటాయి, మనం యంగ్ ఏజ్ లో ఉన్నట్టుగా 50-60 ఇయర్స్కి వచ్చిన తర్వాత ఉండదు. అండ్ హెయిర్ కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, వైట్ హెయిర్ అవుతుంది, స్కిన్ ఫోల్డ్స్ అవుతుంటాయి. అవన్నీ ఏంటంటే ఏజింగ్ ప్రాసెస్ అనమాట. అలానే కంటి లోపల లెన్స్ లో వచ్చే ఏజింగ్ ప్రాసెస్ అనమాట. ఇవి ఏజింగ్ ప్రాసెస్ వల్ల సిలియరీ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్ ఉండకుండా కొంచెం వీక్ అవుతున్న కొద్దీ అది నియర్ విజన్ ప్రాబ్లం అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఆ దగ్గర చూపు ప్రాబ్లమ్స్ వాటికి మనం లెన్స్ పెట్టి సప్లిమెంట్ చేసినప్పుడు మనకు కంఫర్ట్ గా అది క్లియర్ గా కనిపిస్తుంటుంది.
3: బాగుంది డాక్టర్ గారు, ఒక్కోసారి అనుకోకుండా 1-1.5 మీరు సజెస్ట్ చేసినారు, తెలియకుండా 2-1.75 అట్లా ఓవర్ వాడేసినారు, 2 పెట్టేసుకున్నారు అనుకోండి, అది ఏమన్నా కంటికి ఇబ్బంది అవుతుందా? అసలు దీని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది?
0: సో మనకు ఎప్పుడైతే రిక్వైర్డ్ పవరే, అవసరం ఉన్న పవరే మనం యూజ్ చేయాలి, అప్పుడు అది కంఫర్ట్ గా ఉంటుంది. అయితే ఎక్కువ పవర్ వాడినా కనిపిస్తుంది, బట్ ఆ రేంజ్ అనేది తగ్గిపోతుంది. సపోజ్ ఇప్పుడు మనము కరెక్ట్ పవర్ పెట్టుకున్నప్పుడు ఆ పవర్, ఇప్పుడు మనం ఒక బుక్ పట్టుకున్నాం అనుకోండి, గ్లాస్ పెట్టుకుని కొంచెం కంటికి దగ్గరగా అన్నా అది క్లియర్గా అనిపిస్తుంది, కొంచెం దూరంగా అన్నా క్లియర్గా అనిపిస్తుంది. దాన్ని మనం రేంజ్ ఆఫ్ అకామిడేషన్ అంటాం అనమాట. ఆ రేంజ్ ఆఫ్ అకామిడేషన్ అనేది మనకు ఈ కరెక్ట్ పవర్ పెట్టుకున్నప్పుడే ఉంటుంది. ఒకవేళ ఎక్కువ పవర్ వాడాం అనుకోండి, ఇక్కడ పెడితే కనిపిస్తుంది, కొంచెం పక్కకి జరిపినా కనబడదు ఇంకా. సో ఎగ్జాక్ట్ గా పేషెంట్ ఆ డిస్టెన్స్ నే పెట్టుకొని చదవాలి, ఒక 2-3 సెంటీమీటర్స్ అటు ఇటు అయినా మళ్ళీ కనబడద్దు. అందుకే కరెక్ట్ పవర్ యూజ్ చేసినప్పుడే అది క్లియర్ గా ఉంటుంది, ఆ రేంజ్ బాగుంటుంది అనమాట. కొంచెం ఇక్కడ పట్టుకున్నా కొంచెం దూరం పట్టుకున్నా కూడా అది అడ్జస్ట్ చేసుకొని కనిపిస్తుంది మనకు. అందుకే మనం పేషెంట్ కి కూడా గ్లాస్ ఇచ్చే ముందు రెండు చెక్ చేస్తాం, జస్ట్ ఇట్లా పట్టుకొని చదివించి మళ్ళీ బుక్ ను కొంచెం ముందుకు జరిపి వెనక్కి జరిపి కూడా క్లియర్ గా ఉందా లేదా అడుగుతాం మనం. ఆ క్లియర్ గా ఉంది అన్న పవర్ నే ఇస్తాం మనం, అది నార్మల్ గా గ్లాస్ తో కరెక్షన్ చేసే పద్ధతి. అయితే గ్లాసెస్తో కరెక్షన్ అనేది ఎలా అంటే ప్రిస్బయోపియాకి

0: నియర్ విజన్ ప్రాబ్లంకి వాళ్ళకి ముందు ఎగ్జిస్టింగ్ డిస్టెన్స్ విజన్ ఏదైనా సైట్ ఉందా లేదా చూస్తాం మనం. ఇప్పుడు ఒకవేళ డిస్టెన్స్ విజన్ ఆల్రెడీ వాళ్ళకి సైట్ ఉంది ముందు నుంచి, చిన్నప్పటి నుంచే సైట్ ఉంది, ఇప్పుడు 40 ఇయర్స్ తర్వాత దగ్గర చూపుది కూడా ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళు రెండు పవర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో అట్లా వీళ్ళకి మనం ఇచ్చే బెస్ట్ ఆప్షన్ ఏముంటుందంటే ప్రోగ్రెసివ్ గ్లాస్ అంటాం మనం. ప్రోగ్రెసివ్ గ్లాస్ అంటే ఏంటి అంటే అందులో మనకి 3 డిస్టెన్సెస్ పవర్ కవర్ అవుతుంది ఒకటే గ్లాస్ లో. అంటే మనకి ఆ గ్లాస్ తీసుకుంటే 3 పోర్షన్స్ ఉంటాయి అందులో, మళ్ళీ అందులో మార్క్స్ ఏమి ఉండవు అనమాట. మార్క్స్ ఉండే గ్లాస్ ని బైఫోకల్ గ్లాస్ అంటాం. అందులో రెండే పవర్స్ ఉంటాయి. మార్క్ వస్తే ఇట్లా అర్ధచంద్రాకారం గానీ లేకపోతే బాక్స్ టైప్ గాని వచ్చి పైన డిస్టెన్స్ పవర్, కింద నియర్ విజన్ పవర్. బట్ ఆ మార్క్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆ మార్క్ ద్వారా చూసినప్పుడు ఎగుడు దిగుడు కనిపిస్తే చాలా డిఫికల్ట్ ఉంటుంది. స్టెప్స్ ఎక్కడం గానీ నడవడం గానీ చాలా ప్రాబ్లం అవుతుంది, రీడింగ్ టైమ్ లో కూడా ప్రాబ్లం అవుతుంది. సో దానికి బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి ప్రోగ్రెసివ్ గ్లాసెస్. ప్రోగ్రెసివ్ గ్లాసులు ఏంటంటే 3 పవర్స్ ఉంటాయి, బట్ అందులో ఆ మార్క్స్ ఏముండవు అనమాట. చూడడానికి ఓన్లీ సింగిల్ గ్లాస్ పవర్ లాగానే కనిపిస్తుంది బయటకు వెళ్ళి చూడడానికి. అందులో టాప్ మోస్ట్ వచ్చేసి డిస్టెన్స్ పవర్ ఉంటుంది మనకు దూరం చూడడానికి, మధ్యలో వచ్చేసి ఇంటర్మీడియట్ డిస్టెన్స్. అంటే ఇంటర్మీడియట్ డిస్టెన్స్ అంటే ల్యాప్టాప్ గానీ సిస్టమ్ గానీ మనం యూజ్ చేసే డిస్టెన్స్. అన్నిటికన్నా కింద మాత్రం నియర్ విజన్ కు ఉంటుంది, అంటే ఏదైనా రీడింగ్ గానీ న్యూస్ పేపర్ చూడడానికి గానీ. వీటితో పాటు దాంట్లో మనం యాంటీగ్లేర్ కోటింగ్ అంటాం, బ్లూ కట్ లెన్స్ అంటాం కదా, అవి కూడా ఇస్తాం అనమాట. ఎందుకంటే కంప్యూటర్ రెగ్యులర్ గా ఇప్పుడు ఎవరైనా గానీ టీవీ ఫోను సిస్టమ్ చూడకుండా ఉండే రోజులు కాదు కాబట్టి మనం అందులో బ్లూ కట్ లెన్స్ కూడా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ సిస్టమ్ వాడినప్పుడు కంటి మీద వచ్చే ప్రొటెక్షన్ లాగా, డ్రైనెస్ రిలేటెడ్ గానీ ఐ స్ట్రెయిన్ రిలేటెడ్ గానీ ప్రొటెక్షన్ కోసం మనం ఈ బ్లూ కట్ లెన్స్ కూడా అందులో కోటింగ్ ఉంది ఇస్తాము. సో ఈ గ్లాస్ మనకు 4 ఫంక్షన్స్ చేస్తుంది అనమాట. 3 డిస్టెన్స్ విజన్స్ కవర్ చేస్తుంది ప్లస్ యాంటీగ్లేర్ కోటింగ్ వస్తుంది. సో ఈ గ్లాస్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి బెస్ట్ సజెషన్ అనమాట ఇది. అండ్ సింపుల్ గా ఇది కూడా మనకి ఇప్పుడు ప్రిస్బయోపియా మేనేజ్మెంట్ అంటే సర్జరీస్ కూడా ఉన్నాయి, బట్ దాంట్లో సర్జరీస్ కన్నా కూడా బెస్ట్ ఏంటంటే సింపుల్ అండ్ బెస్ట్ గ్లాస్ యూజ్ చేయడం.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111. ఇది అఫోర్డబుల్ గ్లాస్ ఏనా అండ్ మోర్ బాగా కాస్ట్ ఏమన్నట్టు?
0: కాస్ట్ అంటే మరీ ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు, మనకు క్వాలిటీని బట్టి ఉంటుంది అనమాట. ఏదైనా గానీ బ్రాండెడ్ లో తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, నార్మల్ తీసుకుంటే కాస్ట్ తక్కువనే ఉంటుంది. సో అఫోర్డబుల్ ఇది, మరీ ఎక్కువేమి ఉండదు. ఓకేనా, బ్రాండెడ్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ క్వాలిటీ కావాలన్న వాళ్ళు మాత్రం అవి తీసుకుంటారు. నార్మల్ మిగతా వాళ్ళు తీసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఇంకోటి ఏంటంటే ఈ గ్లాస్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి కంప్లీట్ గా కన్వీనియంట్ ఉంటుంది అనమాట. అన్ని పవర్స్ కి కూడా డిస్టెన్స్, నియర్, ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ ఐ ప్రొటెక్షన్ ఫ్రమ్ స్క్రీన్, ఇవన్నీ వస్తాయి కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. డ్రైనెస్, డిజిటల్ ఐ స్ట్రెయిన్ కాకుండా కూడా ఈ గ్లాసెస్ ప్రొటెక్ట్ చేస్తాయి వాళ్ళని. అండ్ ఇది కాకుండా ట్రీట్మెంట్స్ వచ్చేసి సర్జరీస్ కూడా ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు మనకు మామూలుగా లేజర్ మనం చేస్తాం కదా, ఎవరికైతే గ్లాస్ పవర్ ఉండి గ్లాస్ పవర్ రిమూవల్ కోసం సర్జరీస్ చేసినట్టుగానే దీనికోసం కూడా లాసిక్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్బీ లాసిక్ అంటాం మనము. ఆ లాసిక్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో మనము నియర్ విజన్ కి వాళ్ళు గ్లాస్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఇంకా సర్జరీ తర్వాత కూడా వాళ్ళు క్లియర్ గానే కనిపిస్తుంది అది. అదొకటి. రెండోది వచ్చేసి మనకి రీసెంట్ గా కూడా కొన్ని డ్రగ్స్ కూడా వచ్చాయన్నమాట, పైలోకార్పిన్ డ్రాప్స్ అంటాం వాటిని. అవేంటంటే మనకి నియర్ విజన్ కోసము ఇప్పుడు స్టార్ట్ అయింది మార్కెట్ లోకి రావడము, వాటి వల్ల కూడా అది కాకపోతే కొద్దిసేపే అది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు డ్రాప్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ దాని ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోయి అప్రాక్సిమేట్ ఒక 4 to 6 hours పనిచేస్తుంది. సో ఈ డ్రాప్స్ ఎవరికి యూస్ఫుల్ అవుతాయంటే ఎవరైనా అకేషనల్ గా, అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంది అప్పుడు నేను గ్లాసెస్ పెట్టుకోవడం నాకు కష్టము అనుకుంటే అప్పుడు అకేషనల్ గా యూజ్ చేయొచ్చు. ఎందుకు అంటే కంటిన్యూస్ గా ఈ డ్రాప్స్ యూజ్ చేసి వితౌట్ గ్లాస్ అయితే మనం ఉండలేము, ఎందుకంటే గ్లాస్ లో పవర్ తో పాటు యాంటీగ్లేర్ కోటింగ్ కూడా వస్తుంది. అది మీరు డ్రాప్స్ తో ఓన్లీ పవర్ కరెక్షన్ అవుతుంది తప్ప మీకు యాంటీగ్లేర్ కోటింగ్ రాదు. ప్లస్ డ్రగ్ వల్ల ఈ డ్రాప్ ఏదైతే ఉందో దీని వల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి, ఎస్పెషల్ గా రెటినాలో కూడా, రెటినాలో టేర్స్ అంటే రెటినా హోల్స్ పడ్డము, రెటినల్ డిటాచ్మెంట్ కావడము, ఎక్కువ సార్లు యూజ్ చేసినప్పుడు కొంచెం ఐ స్ట్రెయిన్ కావడం, హెడేక్ రావడము, ఇవన్నీ ఈ డ్రగ్స్ తో ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నాయి. కాబట్టి అవి మనం రెగ్యులర్ గా ఏం సజెస్ట్ చేయం ఎవరికి. బెస్ట్ అండ్ సింపుల్ టెక్నిక్ ఏంటంటే గ్లాస్ యూజ్ చేయడం. గ్లాస్ యూజ్ చేస్తే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది. అయితే వీళ్ళకి మనం ఎప్పుడైతే కాటరాక్ట్ సర్జరీ చేస్తామో ఆ కాటరాక్ట్ సర్జరీ మనం కంటిలోపల లెన్స్ తీసేస్తాం కాబట్టి ఆ లెన్స్ ప్లేస్ లో మనం ఇంకో లెన్స్ ఆర్టిఫిషియల్

0: లెన్స్ అంటాం వాటిని, ఇంట్రాక్యులర్ లెన్స్, ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతాం మనం. అది ఆ కంటి లోపల పెట్టే లెన్స్లో బేసిక్గా టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి మోనోఫోకల్ ఐవోయల్ అంటాము, రెండోది మల్టీఫోకల్ ఐవోయల్ అంటాము. మోనోఫోకల్ ఐవోయల్ అంటే ఏంటి అంటే రెగ్యులర్గా కన్వెన్షనల్గా అంటే ముందు నుంచి ఉందన్నమాట ఇది. ఇదేంటంటే డిస్టెన్స్ విజన్ ఒకటి కవర్ చేస్తుంది ఆ లెన్స్. నియర్ విజన్కి పేషెంట్ గ్లాస్ పెట్టుకోవాలి. ఇది రెగ్యులర్గా ఎప్పటి నుంచో ఉన్నది, రెగ్యులర్గా వాడేది అనమాట ఓల్డ్ మోడల్. కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ ఏమొచ్చిందంటే మల్టీఫోకల్ ఐవోయల్స్ అంటాం. మల్టీఫోకల్ ఐవోయల్ అంటే పేర్లోనే ఉన్నట్టుగా మల్టీఫోకల్ అంటే మల్టిపుల్ పాయింట్స్లో ఫోకస్ చేస్తుంది ఇది. అంటే మీకు దగ్గర, దూరము, ఇంటర్మీడియట్ అన్నీ కూడా వితౌట్ గ్లాస్ అనమాట. ఇంకా సర్జరీ తర్వాత మీకు ఇంకా గ్లాస్ అవసరమే ఉండదు. సో వీళ్ళకి అది బెస్ట్ ఆప్షన్ అనమాట, ఎవరైతే గ్లాసెస్ పవర్ వద్దు అనుకుంటారో వాళ్ళకి. సో వాళ్ళు ఇది సర్జరీలో ఆఫ్ చేసుకుంటే, సర్జరీ క్యాటరాక్ట్ సర్జరీ చేసేటప్పుడు వాళ్ళకి లెన్స్ పెట్టినప్పుడు మనకు వాళ్ళకి పోస్ట్ సర్జరీ గ్లాసెస్ రిక్వైర్మెంట్ ఏమి ఉండదు ఇంకా. అలా మనం కరెక్ట్ చేసుకోవచ్చు ప్రిస్బైపియాస్, ఈవెన్ క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత కూడా గ్లాస్ అవసరం లేకుండా చేసుకోవచ్చు.
1: బాగుంది డాక్టర్ గారు, విన్నారు కదా ఈరోజు మనం సహజంగా వచ్చేటటువంటిది అంటే చత్వారం అంటాం, 40 ఏళ్ళు పైబడినటువంటి వాళ్లకు దగ్గర చూపు కనిపించట్లేదని మనం ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూనే ఉంటాం. దానికి గల కారణాలు ఏంటి, అది ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేయొచ్చు, దాని లక్షణాలు ఏంటి? డాక్టర్ గారు మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
1: ఫోన్ 08462223111.
3: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 MHz నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: విరమనంతరం తిరిగి ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 13. ఈనాటి ప్రత్యేకత, ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటారు. అంటే దీన్ని అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దినోత్సవం కూడా అంటారు. ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు, వరదలు, సునామీలు, తుఫానులు మొదలైనవి. వీటి వల్ల జరిగే నష్టాన్ని తగ్గించడం, ప్రజల్లో అవగాహన పెంచడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీని ప్రారంభం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1989లో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. 2026 థీమ్ ఏంటంటే కుటుంబం నుంచే భద్రత. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల 1679లో మచిలీపట్నం తుఫాను సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొన్ని వివరాలు ఈ పాట తర్వాత విందాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9499407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
2: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్.

విరామనంతరం తిరిగి ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ఈనాటి ప్రత్యేకత వింటున్నాం. ఈనాటి ప్రత్యేకత ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా ఆపలేం కానీ సరైన నిరోధక చర్యల ద్వారా వాటి వల్ల జరిగే ప్రాణ ఆస్తి నష్టాలను చాలా వరకు తగ్గించవచ్చు. చెట్లను ఎక్కువగా నాటడం ద్వారా కొండ చర్యలు విరిగిపడటాన్ని నియంత్రించవచ్చు మరియు వరదల ప్రభావాన్ని తగ్గించవచ్చు. వాతావరణ శాఖ అందించే తుఫాను వర్ష సూచనలను ప్రజలకు ఎప్పటికప్పుడు టెక్నాలజీ ద్వారా చేరవేయాలి. అగ్నిమాపక శాఖ, విపత్తు నిర్వహణ శాఖ వంటి సంస్థలను మరింత ఆధునిక పరికరాలతో బలోపేతం చేయాలి. ఇవి ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు.

0: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి.
1: తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 9:05 పూలసింగిడి బతుకమ్మ సందడి శ్రోతల అభిప్రాయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: వినండి మీ ఆకాశవాణి 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో పూలసింగిడి బతుకమ్మ సందడి ప్రత్యేక కార్యక్రమం.
3: విరామనంతరం తిరిగి ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమం ఆకాశవాణి సమయం 8:30. ఇప్పుడు విన్నాం డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు అందించే సలహాలు సూచనలు.
4: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
5: డాక్టర్ సీను నాయక్, నిజామాబాద్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, కల్లిలవాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
6: ఎప్పట్లాగే ఈ రోజు కూడా మరి దంత సమస్యల గురించి తెలుసుకుందాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సీను నాయక్ గారు. గత 23 సంవత్సరాలుగా మన నిజామాబాద్ జిల్లాలో తన సేవలను అందిస్తూ, అట్లాగే ఎయిమ్స్లో తన పట్టాను కంప్లీట్ చేసి ప్రస్తుతం ప్రొఫెసర్గా బిజీగా ఉంటూ కూడా ప్రతి వారం మరి దంత సమస్యలపైన అవగాహన కల్పించేందుకు మన ఆకాశవాణికి వచ్చి ఒక అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరి వారిని అడిగి ఈరోజు మరిన్ని దంత సమస్యల గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
7: నమస్తే అండి. నమస్కారం
6: డాక్టర్ గారు. ఇప్పుడు జనరల్గా మనం చూసినట్టయితే మీరు ఎత్తు వంకర పనుల గురించి చాలాసార్లు చాలా విషయాలు తెలియజేశారు. ఇప్పుడు పొరపాటున మరి ఈ పుచ్చిపోయిన పళ్ళు కనుక ఉన్నట్టయితే, ఆ పళ్ళు పూర్తిగా పాడై పన్ను తీయాల్సి వస్తే మరి ఆ పన్ను ప్లేస్లో ఇంకో పన్ను ఏమన్నా అమర్చవచ్చా? అది ఎట్లా అమర్చగలుగుతాం?
7: ఒకటేమంటే మనకు ఏ కారణం చేతనైనా పళ్ళు లేని వారికి వాళ్ళు పళ్ళు పెట్టించుకోవాలంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు ఏమంటే మనకు ఓన్లీ అంటే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే రెండే ఆప్షన్స్ ఉండేవి మనకు. ఒకటేమో రోజు తీసి పెట్టుకునే డెంచర్స్, లేకపోతే పక్క పళ్ళు సపోర్ట్ తీసుకుని పెట్టుకునే ఫిక్స్డ్ పళ్ళు. ఈ రెండు ఆప్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఏ కారణం చేతన పళ్ళు ఊడిపోతే, అంటే చిగుళ్ళ సమస్య వచ్చి పళ్ళు ఊడిపోతే చాలామందికి, డయాబెటీస్ ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో, కొంతమందికి ఏమో పిప్పి పళ్ళు వచ్చి సకాలంలో వాళ్ళు చికిత్స చేయించుకోకపోతే డాక్టర్ గారే కొన్నిసార్లు ఆ పన్ను సేవ్ చేయలేని పక్షంలో ఆ పళ్ళు తీసేయడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే యాక్సిడెంట్లో అనివార్య కారణాల వల్ల కూడా మనకు ఈ పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, అంటే యాక్సిడెంట్లు ఊడిపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్ వాళ్ళు పళ్ళు పెట్టించుకోవాలనుకుంటే ఏ రకమైన పద్ధతులు ఉన్నాయి అంటే, ఇప్పుడు మనకు ఇదివరకు పక్క పళ్ళు సపోర్ట్ తీసుకుని పెట్టుకునే ఆప్షన్ తో పాటు ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఎముకలో స్క్రూ ఇంప్లాంట్ పెట్టి పక్క పళ్ళు సపోర్ట్ లేకుండా ఇంప్లాంట్, ప్యూర్ టైటానియం ఇంప్లాంట్ తోటి పళ్ళు పెట్టుకునే ఆప్షన్ ఉంటుందండి. సో ఇది మనకేమంటే మొత్తం పళ్ళు లేవనుకో, మొత్తం అన్ని పళ్ళు ఊడిపోయినాయి, ఊడిపోతే ఏమైంది? ఇప్పుడు ఇదివరకు ఒకటే ఆప్షన్ ఏమంటే డెంచర్స్ పెట్టుకోవడం, అంటే పైన ఒక డెంచరు కింద ఒక డెంచర్ పెట్టుకునేవాళ్ళు. ఆ డెంచర్ కూడా చాలా మందికి సెట్ అయ్యే కాదు, లూజ్ ఉండి పడిపోయేది, నీళ్ళు తాగినా పడిపోయేది, లేదా తినేటప్పుడు పడిపోయేది, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు పడిపోవడం, ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పేషెంట్స్కి ఇంప్లాంట్స్ ద్వారా మనం అన్ని పై దవడలో ఫుల్ టీత్, కింద దవడలో ఫుల్గా టీత్ పెట్టచ్చు. సో ఇంప్లాంటేషన్ ద్వారా మనకు ఫిక్స్ పళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది.

0: ఇంప్లాంట్ ద్వారా చాలా మందికి ఏమంటే ఫిక్స్ పళ్ళు పెట్టే అంత ఉందా, అంత అలా పెట్టుకోవచ్చా అని చాలా మందికి అపోహ ఉంటుంది. పెట్టుకుంటే చాలా నొప్పితో కూడుకున్నదేమో, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం వస్తుందేమో. చాలా మందికి డబ్బుతో ప్రాబ్లం లేదు ఆజకాలం, ప్రస్తుత కాలంలో డబ్బుతో సమస్య లేదు. సో ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో మనకు, పెట్టుకుంటే పన్ను పీక్తేనే ఇంత నొప్పి ఉంటుంది, ఇది పెట్టుకుంటే ఎంత నొప్పి ఉంటుందో, మనం భరిస్తామో భరించామో అనేది చాలా మందికి అపోహ ఉంటుంది.
1: అవును.
0: సో మనం ఇంప్లాంట్ పెట్టేటప్పుడు కూడా మనకు ఏమాత్రం మనకు ఇబ్బంది లేకుండా, ఏమాత్రం నొప్పి లేకుండా మనం ఇంప్లాంటేషన్ చేసుకొని ఫిక్స్ పళ్ళు పెట్టుకునే ఆప్షన్ ఉందండి. సో ఇలాంటి పేషెంట్స్కి ఏమంటే మనకు ఫిక్స్ పళ్ళు పెట్టుకుంటే ఏమంటే మనకు మన పళ్ళు ఇదివరకు ఎలా ఉన్నాయో అంతే విధంగా మనకు ఈ పళ్ళు రీప్లేస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో డెంచర్ వల్ల ఏమవుతుందంటే మనకు రోజు తీయాలి, క్లీన్ చేయాలి, పెట్టాలి, ఇలాంటి చాలా సమస్యలు ఉంటాయి. ఎక్కడన్నా ఊరికి వెళ్ళాలని వెళ్ళినప్పుడు రోజు తీయాలన్నా, ఎవరి ముందర తీయాలన్నా కూడా ఇబ్బంది.
1: అవును.
0: సో అలాంటి పేషెంట్స్కి మనం ఈ ఇంప్లాంటేషన్ ద్వారా ఫిక్స్ పళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ముందు ఎలా నమ్మలగలిగే వాళ్ళు, ముందు ఎలా నవ్వేవాళ్ళు, ఆ విధంగా మనం ఈ ఫిక్స్డ్ పళ్ళను ఇంప్లాంటేషన్ ద్వారా మనం చేసుకోవచ్చు అండి.
1: బాగుంది డాక్టర్ గారు మీరు అన్నట్టు. జనరల్గా ఇప్పుడు సహజంగా మనం చూసినట్టయితే ఒక వయసు వచ్చిన తర్వాత కంప్లీట్ పళ్ళు అనేటువంటి పోతూ ఉంటాయి చాలా మందికి. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక వరం లాంటి విషయం మీరు చెప్తున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు వాటిని ఫిక్స్డ్ పళ్ళలాగా అమర్చేస్తే అంతకుముందు వాళ్ళు నైట్ పడుకునేటప్పుడు తీసేయడం, మళ్ళీ ఉదయం లేవగానే పెట్టుకోవడం, మళ్ళీ వాటిని బ్రష్ చేసి తీసి కడగడం ఇట్లాంటివన్నీ ఉంటుండే. ఇప్పుడు అది నార్మల్ లైఫ్లో మనం ఎట్లా చేస్తున్నామో అట్లా చేసుకునేటువంటి అవకాశం వచ్చిందంటారు.
2: వింటున్నారా, రేపు పింకీ స్కూల్లో నాటకం వేస్తుంది, మనం వెళ్ళాలి.
3: అరే నా బంగారం హీరోయిన్ పాత్ర వేస్తుందా?
2: కాదు, రాక్షసి పాత్ర. దాని వంకర టింకర పళ్ళం చూసి టీచర్ ఆ పాత్ర ఇచ్చింది.
3: అయితే వెంటనే ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ సీను నాయక్ ని కలుద్దాం. మన పింకీ స్మైల్ ఇంకా పళ్ళు అందంగా మార్చేద్దాం.
2: డాక్టర్ సీను నాయక్,
4: డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
3: డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
4: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
1: మరి ఇది చేయటానికి మరి ఎట్లాంటి మీరు ట్రీట్మెంట్ అనేది అంటే స్క్రూస్ ఎన్ని ప్లేస్లలో పెడతారు అండ్ ఎట్లా దాన్ని మనం ఫిక్స్ చేస్తాం? కంప్లీట్ డెంచర్ అయితే
0: కంప్లీట్ మామూలుగా రో తీసి పెట్టుకుని డెంచర్ ఇది వరకు మనం చెప్పినట్టు డెంచర్ ఇస్తాము. ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి అనుకుంటే టోటల్ గా పళ్ళు పోయిన వాళ్ళు గాని, లేకపోతే పార్షియల్ గా సగం పోయిన వాళ్ళు పోయిన వాళ్ళు గాని, లేకపోతే ఒకటి రెండు పళ్ళు పోయిన వాళ్ళు కూడా ఈ ఇంప్లాంట్స్ ద్వారా మనకు పర్మనెంట్ పళ్ళు పెట్టించుకోవచ్చు. సో ఈ ఇంప్లాంట్స్ తోటి మనకు ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా చాలా తక్కువ అండి. మనకు పెట్టేటప్పుడు కూడా ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు పెట్టేటప్పుడు కూడా మనకు చాలా అసలు ఏమాత్రం నొప్పి లేకుండా మనం ఈ ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్ పళ్ళు పెడుతున్నాము. ఇంకోటి ఏమంటే దీంట్లో రెండు పద్ధతులు ఉంటాయి మనకు, అంటే ఈ ఇంప్లాంట్స్ పెట్టే పద్ధతుల్లో రెండు రకాలు ఉంటాయి. చాలా మంది ఏమంటే మాకు ఇమీడియట్ కావాలి, అంటే మాకు ఈరోజు పళ్ళు లూజ్ ఉన్న పళ్ళు తీసేసి రేపటికి మాకు పర్మనెంట్ పళ్ళు కావాలి అనేది చాలా మందికి అదే ఉద్దేశంతో చాలా మంది వస్తుంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా మనకు ఈ ఇంప్లాంట్స్ ద్వారా, బేసల్ ఇంప్లాంట్స్ అంటారు, ఆ ఇంప్లాంట్స్ పెట్టి మనం ఫిక్స్ పళ్ళు పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏమంటే మనకు టూ స్టేజ్ ఇంప్లాంట్స్ అని కూడా ఉంటాయి. ఈరోజు మనం ఇంప్లాంట్ పెట్టి 3 నెలల తర్వాత కూడా మనం ఈ ఫిక్స్ పళ్ళు పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. సో అది ఆ డాక్టర్ ఎంత ఎముక అవైలబుల్ ఉంది ఆ దవడలో, సో పేషెంట్ ఎకానమీ పరిస్థితి ఏంది, ఎంత అమౌంట్ పెట్టుకోగలరు, సో ఇలాంటి ఫ్యాక్టర్స్ని డిసైడ్ చేసి ఏ రకమైన ఇంప్లాంట్స్ పెట్టుకోవాలి, ఎన్ని ఇంప్లాంట్స్ పెట్టాలి అనేది ఆ డాక్టర్ గారు డిసైడ్ చేసి చెప్తారు పేషెంట్కి. సో ఏదేమైనా కూడా మనకు వీళ్ళు ఫిక్స్ పళ్ళు పెట్టుకోవాలనుకుంటే పక్క పళ్ళను ఏమాత్రం సపోర్ట్ తీసుకోకుండా, పక్క పళ్ళను అరగదీయకుండా మనము డైరెక్ట్ గా మనం ఏ ప్లేస్ లో అయితే పన్ను పోతుందో అదే ప్లేస్ లో మనం సింపుల్ గా ఒక ఇంప్లాంట్, టైటానియం ఇంప్లాంట్ పెట్టి దాంతో మనం ఈ ఫిక్స్ పళ్ళు పెట్టుకునే ఆప్షన్ ఉంది. ఇది ఉన్న లేటెస్ట్ టెక్నిక్. సో చాలా మంది ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ కూడా ఇదే టెక్నిక్ ని ఫాలో అయ్యి చాలా మంది ఇదే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఇంకోటి ఏమంటే చాలా మందికి ఇంకో డౌట్ ఏముంటది అంటే ఈ ఇంప్లాంట్స్ పెట్టుకుంటే ఏమైనా సెప్టిక్ అవుతుందా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు వస్తుంది అనేది చాలా మంది కూడా చాలా మంది అడుగుతుంటారు. ఇది ప్యూర్ టైటానియం, మన మన బాడీ మనకు ఒక పార్ట్ లాగా ఎలా యాక్సెప్ట్ చేస్తుందో అలాగే యాక్సెప్ట్ చేస్తుంది. ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా నెగ్లిజిబుల్ మామూలుగా అయితే. సో దీనివల్ల సెప్టిక్ అవ్వడము, ఫ్యూచర్ లో పెయిన్ రావడము, లేకపోతే వాపు రావడము అలాంటివి ఏం జరగదు. కాబట్టి నిస్సంకోచంగా మనకు ఏమాత్రం

0: డౌట్ లేకుండా ఈ ఇంప్లాంటేషన్ ద్వారా ఫిక్స్ పళ్ళు పెట్టించుకోవచ్చు అండి.
1: వింటున్నారా, రేపు పింకీ స్కూల్లో నాటకం వేస్తుంది, మనం వెళ్ళాలి.
2: అరే, నా బంగారం హీరోయిన్ పాత్ర వేస్తుందా?
1: కాదు, రాక్షసి పాత్ర. దాని వంకర టింకర పళ్ళం చూసి టీచర్ ఆ పాత్ర ఇచ్చింది.
2: అయితే వెంటనే ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ సీను నాయక్ ని కలుద్దాం. మన పింకీ స్మైల్ ఇంకా పళ్ళు అందంగా మార్చేద్దాం.
1: డాక్టర్ సీను నాయక్,
3: డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
2: డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
3: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
4: బాగుంది డాక్టర్ గారు. అంటే మీరు అన్నట్టు ఈ ఫిక్స్డ్ పళ్ళు అనేటువంటిది కంప్లీట్ డెంచర్ అన్ని అవసరం లేకుండా ఎంత అవసరం పడితే అంత, నాలుగు పళ్ళు అవసరం పడితే నాలుగు, రెండు పళ్ళు అవసరం పడితే రెండు, లేదు ఒక పన్ను అవసరం పడితే ఒక పన్ను. అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఏదో యాక్సిడెంట్ జరిగింది, రెండు పళ్ళు ఊడిపోయినాయి, అప్పుడు ఆ ఈ ఇంప్లాంట్స్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది అంటారు. సో మరి ఈ యాక్సిడెంట్ కేసులలో మనం చూసినట్టయితే వీళ్ళకి బోన్, మీరు అన్నారు అసలు ఈ బోన్ ఏ పరిస్థితిలో ఉండాలి, దానికి ఎట్లా మీరు ట్రీట్మెంట్?
0: యూజువలీ అంటే బోన్ అది మేము ఈ CBCT అని ఒక స్కానింగ్ ఉంటుంది, ఆ స్కానింగ్ చేయిస్తాం పేషెంట్లకి. ఆ స్కానింగ్ చేయిస్తే లోపల ఎముక ఎంత ఉంది, సో దాని మీదకి వెళ్ళి ఈ ఇంప్లాంట్ సైజ్ అనేది డిసైడ్ అవుతుంది. సో మన ఓ పేషెంట్ కి చాలా మందికి ఒక పదేండ్ల ముందే పళ్ళు ఊడిపోయినాయి, సో ఇప్పుడు ఫిక్స్ పళ్ళు పెట్టించుకోవాలి అంటే, సో దాన్ని కూడా మేము ఆ బోన్ అసెస్ చేస్తాం. ఆ ఎముక మంచిగా లోపల ఉంటేనే ఈ ఇంప్లాంట్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు బోన్ ఆగ్మెంటేషన్ అంటే బోన్ కూడా రిప్లేస్ చేసి మనకు ఎలాంటి ఫిక్స్ పళ్ళు పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇంకోటి ఏమంటే, మనకు ఇది వరకు పళ్ళు పెట్టాలి అంటే ఇంప్లాంట్ పెట్టితే ఇంప్లాంట్ మీదకి వెళ్ళి పన్ను వస్తుంది. సో ఈ పన్ను పెట్టాలంటే ఇది వరకు మనకు ఏం చేసేవాళ్ళం అంటే ఓన్లీ ఇంప్రెషన్, అంటే మనం సైజ్ తీసుకొని ఆ సైజ్ని దాంతో మనం ఒక మోడల్ చేసి ఆ మోడల్ ల్యాబ్ పంపించేవాళ్ళం. సో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నిక్ ప్రకారం ఏమంటే డైరెక్ట్గా ఈ సైజ్ తీసుకోవడము, ఆ మోడల్ పోరు చేయడము, తర్వాత ల్యాబ్ పంపించడం కాకుండా డైరెక్ట్గా స్కానింగ్ చేసి ఏదైతే మనం ఇంప్లాంట్స్ పెడుతున్నామో ఆ ఇంప్లాంట్స్ ని స్కానింగ్ చేసి ఆ స్కానింగ్ చేసిన ఫైల్ ని మనం ల్యాబ్ కి అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ ద్వారా వాళ్ళు పళ్ళు తయారు చేసి పంపిస్తున్నారు. సో ఇది వరకు ఏమంటే మనకు ఈరోజు మనం సైట్ తీసుకుంటే మేము కొరియర్ వేసేవాళ్ళం, కొరియర్ వేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళేది, హైదరాబాద్ నుంచి రావాలంటే ఇంకో రెండు మూడు రోజులు టైం పట్టేది, వాళ్ళకి వాళ్ళు చాలా ఏమంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సో ఈరోజు మనం స్కానింగ్ చేసి పంపిస్తే మనకు డైరెక్ట్ గా వాళ్ళకు ఇప్పుడు పంపించిన నెక్స్ట్ మూమెంట్, నెక్స్ట్ సెకండ్ వాళ్ళ దగ్గర ఫైల్ వెళ్ళిపోతుంది, వాళ్ళు ఈ పన్ను చేయడం స్టార్ట్ చేస్తారు. సో అలాంటి పద్ధతులు అంతా ఫాస్ట్ గా వచ్చేసింది. అంత పద్ధతులతో కూడా మనం ఈ పళ్ళును రీప్లేస్ చేయడం జరుగుతుందండి.
4: బాగుంది డాక్టర్ గారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఫిక్స్డ్ పళ్ళ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయని అంటారు. మరి ఈ ఫిక్స్డ్ పళ్ళని ఎంతవరకు మనం, అంటే వయసు వచ్చినటువంటి వాళ్ళు కానీ, యాక్సిడెంట్లో పోయినటువంటి వాళ్ళు కానీ, ఇంకా మీరు అన్నట్టు కొంచెం ఈ పుచ్చు పళ్ళు కూడా ఉంటాయి, దవడ పళ్ళు కూడా పెట్టే అవకాశం ఉందా, కూర పళ్ళు పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా?
0: ఏదైనా ఏ పన్ను అయినా కూడా మనకు రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంది ఇంప్లాంట్స్ ద్వారా. ఏ పన్ను పోయినా కూడా మనకు మొత్తం పళ్ళు పోయినా మొత్తం పన్ను రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంటుంది, లేదా కొన్ని పళ్ళు ఊడిపోయినాయి వాటి కూడా రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంది. ఏ ఏజ్ వల్ల అయినా, అంటే మనకు ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత ఎవరికైతే ఈ పళ్ళు ఊడిపోతాయో, ఎవరైతే లేవో వాళ్ళు ఇంప్లాంటేషన్ ద్వారా వాళ్ళు చక్కగా ఈ పళ్ళు పెట్టుకునే అవకాశం ఉందండి.
4: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు చాలా చక్కటి విషయాలు, ముఖ్యంగా పళ్ళు ఏ కారణం చేతనైనా ఊడిపోయినా, లేకపోతే వయసు వచ్చేసి పూర్తిగా పళ్ళు ఊడిపోయినా, లేకపోతే ఒకటి రెండు పళ్ళు ఊడిపోయినా, మనం ఏ విధంగా వాటిని మళ్ళీ తిరిగి రీప్లేస్ చేయవచ్చు, ఒక పన్ను అయితే ఒక పన్ను, రెండు పనులు అయితే రెండు పనులు, ఎన్ని పనులు అయితే అన్ని పనులు, చెడిపోయిన పళ్ళను తీసేసి వాటి ప్లేస్లో మళ్ళీ కొత్త పళ్ళను ఇంప్లాంట్ ద్వారా అరేంజ్ చేయడం ద్వారా మనం ఎప్పట్లాగే మళ్ళీ నార్మల్ లైఫ్ని గడపడానికి ఎంత మంచి అవకాశాలు ఉన్నాయో ఈరోజు మా శ్రోతలకు వివరించారు. మరి ఇంత మంచి సమయం, ఇంత మంచి ఉదయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భూమేష్ గారు.
1: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
5: ఇంతవరకు మీరు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు.

ప్రభాత లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ. వినండి చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: యువంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యకిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం.
3: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దసరా బ్రహ్మోత్సవములలో ఈనాడు చిన్నశేష వాహన సేవలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి నిన్నటి రోజున 7 పడగలు కలిగినటువంటి చిన్నశేష వాహనంలో కొలువు తీరి శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులందరికీ కూడా కలియుగ వైకుంఠాన్ని చూపించినటువంటి ఆ స్వామివారు ఈనాడు మరణ శేషుని మీద ఉన్నటువంటి మక్కువతోటి, శేషుని మీద ఉన్నటువంటి ఆదరంతో మరణ శేషవాహనాన్ని, చిన్నశేషవాహనాన్ని అధిష్ఠించి స్వామివారు గోచరిస్తూ ఉన్నారు. అయితే పెద్ద శేషవాహనంలో ఉభయ దేవేరులతో కూడి ఉండేటటువంటి స్వామి చిన్నశేషవాహనంలో మరి ఆ దేవేరులను తన హృదయంలోనే ఉంచుకుని తానొక్కడే మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలుగజేస్తూ భక్తులందరినీ కూడా ఆనంద పరవశలను చేస్తూ ఉంటే ఈ తిరుమాడ వీధులలో అధికారులు, అనధికారులు, భక్తులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి అనేక మంది భక్తగణము అందరూ కూడా మరి వారి వారి యొక్క కళలను ప్రదర్శింపజేస్తూ అలాగే స్వామివారి యందు స్వామివారికి సేవలను అందిస్తూ ధరిస్తూ ఉన్నారు. మరి శేషే శయనశీలస్య శేషాచల నివాసినః ద్వితీయ దివసే చాద్యం భూయోభూత్ శేషవాహనం అని చెప్పినట్లుగా మరి శేషుని మీద శయనించి ఉంటాడు ఎప్పుడూ కూడా ఆ శ్రీవైకుంఠంలో స్వామి. అటువంటి స్వామి శేషాయి కలియుగ వైకుంఠంలో ఈ భూమండలంలో శేషాచలం మీద నివాసం ఉంటూ ఉన్నాడు. మరి శేషుని మీద శయనిస్తూ ఉండేవాడు వైకుంఠంలో ఈ భూలోకంలో శేషాచలంలో నివాసం ఉండేటటువంటి స్వామి మరి తనకు అత్యంత ప్రియకరుడైనటువంటి ఆ శేషుని మీద భూయః మరలా ఇంకొకసారి అధిష్ఠించాలి అనుకున్నాడు. అందుకనే మరి రెండవసారి, మొదటిసారి పెద్ద శేషవాహనం అనే పేరుతోటి, రెండవసారి చిన్న శేషవాహనం అనే పేరుతోటి శేషవాహనంలో దర్శనమిస్తూ ఉన్నాడు. మరి 5 పడగలు కలిగినటువంటి శేషుని నీడలో స్వామివారు చక్కగా గోచరిస్తూ ఉన్నారు. అంతేకాదు మరి శేషుడు సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామివారికి అత్యంతము సన్నిహితుడిగా ఉండేటటువంటి వాడు, అదేవిధంగా స్వామిని సేవించేటటువంటి వాడు. మరి అటువంటి శేషవాహనాన్ని అధిష్ఠించినటువంటి స్వామి ఇదిగోండి ఇప్పుడే దక్షిణ మాడవీధి చివరకు అనంతాళ్వారు తోట వద్దకు వేయించేస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి తెల్లనైనటువంటి వెల్ల గొడుగులు, ఆ గొడుగుల కింద 5 పడగలు కలిగినటువంటి శేషుడు, ఆ శేషుని కింద గజమాలల నడుమ స్వామివారు రాజధీవితో గోచరిస్తూ అందులోనూ చాలా గొప్పగా నాట్యం చేస్తున్నటువంటి భంగిమలోను స్వామివారు మరి గోచరిస్తూ ఉంటే భక్తుల యొక్క ఆనందాలు, అంటే ఆ స్వామి యొక్క దర్శనాన్ని చూచినటువంటి భక్తుల యొక్క ఆనందాలకు అవధులు లేవు. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణములంటినీ కూడా తొలగించి మనలో

0: సాత్వికమైనటువంటి బుద్ధిని పెంపొందించడానికే స్వామివారు అదిగోండి ఆ విధంగా చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించి దక్షిణ మాడవీధి చివరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ మరి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఆ విశేషములను మధుర వాక్కుల ప్రశాంత శర్మ గారి యొక్క వాణి ద్వారా మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: కృతజ్ఞతలు రామానుజాచార్యుల వారు. అదిగో అందమైనటువంటి ప్రభాత వేళ, శ్రేష్టమైనటువంటి నవాన్నిక నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆకాశవాణి భక్తుల హృదయాలలోనికి శ్రేష్టమైనటువంటి ఆ వెంకట నాయకుడు ఆనంద నర్తన తాండవ కృష్ణుడుగా ఈనాడు రా వస్తూ ఉన్నారు. చాలా శ్రేష్టమైనటువంటి తిరుమల గిరుల మీద ఆరంభించబడినటువంటి ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పరాభవనామ సంవత్సర దక్షిణాయన ఆశ్వయుజ మాసంలో అద్భుతమైనటువంటి జ్యోతిశాస్త్రరీత్యా చెప్పేటట్టుగా 3 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి అధిక మాసంలో ఇదిగో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవాలు సాగుతూ ఉండగా 2వ దినాన్నాడు అద్భుతమైనటువంటి జయవారం అనేటువంటి మంగళవారం నాటి ప్రభాత వేళ స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ త్రిభంగి నటన రూపంలో మెడ దగ్గర ఒక వంపు, నడుము దగ్గర ఒక వంపు, చక్కగా పాదాల దగ్గర మరొక వంపుతో ఆ భగవానుడు సాక్షాత్ ఆనంద తాండవ కృష్ణుడుగా ఇక్కడ ప్రత్యక్షమై తమ యొక్క వాహన మండపం దగ్గర నుంచి కూడా కదిలి తనను ఎంతగానో ఆరాధించి తన యొక్క స్వరూపాన్ని భక్తుల కనుల ముందుకు తెచ్చేటువంటి బాధ్యతను స్వీకరించినటువంటి ఆ శేషస్వరూపానికి గొప్పగా అవకాశమిచ్చి శేషుని యొక్క పణా మండలం మీద తాను అందమైనటువంటి తన యొక్క స్వరూపాన్ని ప్రదర్శిస్తూ వస్తూ ఉన్నారు. చిన్నశేష వాహనం మీద ఇంతవరకు మనం అనుకున్నట్లుగా అందమైన ఆచార్యుల మాటలలో నుంచి జాలువారినటువంటి స్వామివారి యొక్క స్వరూపం 5 పడగలతో కూడినటువంటి అందమైనటువంటి శేషుని పడగల కింద అద్భుతమైన ఆనంద తాండవ కృష్ణుడుగా వస్తూ ఉన్నాడు స్వామివారు. ఇప్పటికిప్పుడు చక్కగా జియంగార్లు తమ యొక్క పరివారంతో కలిసి స్వామివారిని ప్రబంధ పారాయణాది విశేషాలతో చక్కగా ఆరాధించగా ఉగ్రాణ స్థానం అనబడేటువంటి దక్షిణ మాడవీధి నుంచి తిరిగి చక్కగా పడమర మాడవీధి యొక్క మలుపు తిరుగుతూ తనను ఎంతగానో ఆరాధించినటువంటి ఆనందాళ్వాన్ తోట దగ్గరగా శ్రేష్టమైనటువంటి పడమర దిక్కులో వసంత మండపం యొక్క చివరలో ఆనందాన్ని భక్తులకు అందిస్తున్నటువంటి వారై వెళ్ళగొడుగుల కింద తెల్లని కన్నులతో ప్రశాంతమైనటువంటి చూపులతో ఉన్నటువంటి నల్లని దేవుడుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు నీలమేఘ శ్యామల కోమల వర్ణంతో ఎలాగైతే శాస్త్ర మర్యాదను చెల్లిస్తున్నాడో శేషుడు దానిని గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. నివాసన శయ్యాసన పాదుకంశుకోపధాన వర్షాతపవరణాదిభిః శరీర భేదైస్తవ శేషతం గతైః యథోచితం శేషయితీర్యతే జనైః. ఏమంటే అందరూ కూడా అంటున్నారు, మహాత్ములు అంటున్నారు, మానవులు అంటున్నారు, పామరులు అంటున్నారు, పండితులు అంటున్నారు, చూచేటువంటి ప్రతివాడు అంటున్నాడు. ఏమని, అదిగో ఎవరి మీద నుంచి వస్తున్నాడో స్వామి ఆ శేషుడు, ఆదిశేషుడు శ్రీనివాసుని అన్ని విధాలుగా కూడా చక్కగా ఆయనకు సేవ చేస్తాడని మాట. శాస్త్రం చెప్పినట్లుగా తానే ఆయనకు నివాస స్థానం. ప్రతి ఒక్క ఈ సంఘటనకు కూడా పురాణం, ప్రతి ఒక్క కథను, అలాగే ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని, శేషుని యొక్క శేషభావాన్ని చక్కగా తెలియజేస్తుంది. అన్ని విధాలుగా కూడా తానే స్వయంగా శ్రీనివాసునికి నివాస స్థానంగా, ఆయన పడుకుంటే చాలు చక్కగా ఆయన శేషసేనుడుగా కావడానికి చెయ్యగా, అలాగే కూర్చుంటే ఆసనంగా, అలాగే బయలుదేరితే నడవడానికి ఆ పాదాలకు అందమైన పాదుకలుగా, అద్భుతమైనటువంటి ఉత్తరీయంగా, తలగడగా ఎండవానలని చేక్షించేటువంటి ఛత్రంగా కూడా ఎవరైతే పదపీఠం చివరికి దాసానుదాసు

0: వైష్ణవ సంప్రదాయాన్ని ప్రకారం అడియేన్ దాసన్ అంటూ
1: ఆ వైనాన్ని చూపిస్తూ తానే స్వయంగా పాదపీఠంగా మారి కనబడతాడు స్వామి శేషుడు. అలాగే సేవకుడు ఏ విధంగా సేవ చెయ్యాలి తమ నాయకుడికి, అలా యజమానిని ఏ విధంగా తాను సేవించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విశేషాన్ని తాను చక్కగా చూపిస్తాడు. అందుకనే ఆదిశేషుణ్ణి చక్కగా పూజిస్తూ అంటారు, శ్రీమద్ విష్ణు పదంభోజ పీఠాయుత పణాతలం శేషత్వైక స్వరూపం తం ఆదిశేషముపాస్మహే. ఉపాసనలోకి వచ్చినప్పుడు ఉపాసనాభావంతో ఆ నాయకుడైనటువంటి భగవాను పట్టుకోవడానికి ఎవడైతే సమస్త పరివ్యాప్తమైనటువంటి ఆ పరమాత్మ విష్ణు ఉన్నాడో, అటువంటి విష్ణువు యొక్క పాదానికి అందంగా అమరినటువంటి పాదపీఠంగా తన యొక్క అందమైన ఐదు పడగలను ఇప్పుడు చక్కగా అందించాడో, అటువంటిది దేవదేవుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని తాను స్వయంగా ధరించి శివస్వరూపం, శివుడు అంటే భవ్యమైనటువంటి శుభాన్ని ఆనందాన్ని కలిగించేవాడు, అటువంటి శివస్వరూపుడైనటువంటి ఆనందరూపుడైనటువంటి ఆనంద నిలయుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా ఇక్కడ ప్రతి ఒక్క భక్తుని యొక్క హృదయానికి తీసుకొస్తున్నాడు. అంతేకాదు సుమా, సమస్తమైన భక్తులు కోట్లాది మంది ఆకాశవాణి శ్రోతలుగా కేవలం తమ చెవులను రిక్కించి వింటూ ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని తమ హృదయాలలోనికి తీసుకునేదానికి చక్కగా భగవానుడు ఇక్కడ ఆదిశేషుని పడగల మీద చక్కగా వస్తూ ఉన్నాడు. ప్రభో గోవింద, మీ యొక్క అనంతమైన అద్భుతమైనటువంటి సేవా విశేషాలు అందించేటువంటి భాగ్యం నాకు కలిగించినందుకు నమోవాకాలంటూ ఆ భగవంతుడికి తాను శేషుడు అందిస్తున్నటువంటి సేవా విశేషాలను అదిగో భక్తులందరూ కూడా దర్శిస్తుండగా ఆచార్యుల వారి యొక్క అందమైన వాణిలో అందుకుందాం ఇంకా అనేక విశేషాలను. అందుకోండి స్వామి. ఏడుకొండలవాడ గోవింద.
2: అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకిహి. మరి ఆదిశేషుడు అయినా పెద్ద శేషుడు చిన్న శేషుడు అయినా ఎవరైనా సరే పరమాత్మ యొక్క స్వరూపంగానే మనకు చెబుతారు. మరి అలాగా తనకు అత్యంత ప్రియమైనటువంటి శేషుణ్ణి అధిష్ఠించి సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు కూడా, అంటే త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా, ఈ కలియుగంలో భగవద్ రామానుజులుగా అవతరించి స్వామివారిని ఎల్లప్పుడూ సేవిస్తున్నటువంటి ఆ శేషుని యొక్క వాహనంలో మరొకసారి స్వామివారి చిన్న శేష వాహనంలో అధిష్ఠించి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి లక్ష్మణస్వామిగా ఉన్నప్పుడు మరి ఆ శేషావతారమూర్తి అయినటువంటి ఆయన అంటారు, సీతాదేవి రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరితే ఆ సందర్భంలో లక్ష్మణస్వామిని వద్దు అని అంటే, మరి అప్పుడు సీతాదేవితో అంటాడు, తవ ఇవ దక్షిణ పాద మమ సవ్యో భవిష్యతి. అమ్మా సీతాదేవి, నీవు రామచంద్రమూర్తిని సేవించాలి అనుకుంటున్నావు, నీ ఒక్కదానివే కాదు, నీవు ఆ కుడి పాదాన్ని సేవించుకో, నేను ఎడమ పాదాన్ని సేవించుకుంటూ రాముడితో ఉంటాను, పైగా రాముణ్ణి విడిచి నేను ఉండలేను, నన్ను విడిచి రాముడు ఉండలేడు. ఎందుకు అంటే బహిప్రాణ ఇవాపర లక్ష్మణో లక్ష్మీ సంపన్న బహిప్రాణ ఇవాపర అని చెప్పి అంటూ రాముడికి ఆ పరమాత్మకు బహిప్రాణంలాగా ఉండేటటువంటి వాడు మరి లక్ష్మణుడు. మరి ప్రాణం దూరంగా వెళితే ఎవరూ ఉండలేరు కదా, కాబట్టి లక్ష్మణుడు లేకుండా శేషాంశ లేకుండా పరమాత్మ కూడా ఉండలేడు. అందుకనే లక్ష్మణుడు రామచంద్రమూర్తితోటి వచ్చి నిద్రాహారాలు మాని రాముణ్ణి సేవించి తాను తరించాడు. ఇంకా కృష్ణావతారంలో బలరాముడిగా ఉన్నటువంటిది ఒక విశేషము అయితే మరొక విశేషం ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన వెంటనే మరి ఆ కారాగారము నుండి నందవ్రజానికి తీసుకువెళ్లే సందర్భంలో ప్రకృతి అంతా కూడా పులకిస్తూ ఉన్నది. వరుణదేవుడు స్వామివారిని తాకాలి అని చెప్పి గర్జిస్తూ మరీ వర్షించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. యమునా నది ఉప్పొంగుతూ ఆ స్వామివారిని పాదాలు తాకాలని చెప్పి వస్తూ ఉన్నది. మరి ఆ సందర్భంలో వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మన చిన్ని కృష్ణుని తీసుకు వెళుతూ ఉంటే ఆ వర్షము నుండి స్వామివారిని కాపాడుతూ ఆదిశేషుడు తన పడగలతోటి గొడుగుగా బట్టి ఆ పరమాత్మను నందవ్రజ.

0: ఆ చిన్ని కృష్ణుణ్ణి నందవ్రజానికి చేర్చాడు. ఈ విధంగా కృష్ణావతారంలో కూడా శ్రీకృష్ణుడు ఆవిర్భవించినప్పటి నుండి వెంట ఉండి స్వామిని సేవించినటువంటి వాడు ఆ శేషుడు. అందుకనే కదా అన్నగారిగా గౌరవించి మరి శేషుని యొక్క మాటలను వింటూ శేషునికి తమ్ముడుగా కూడా ఉన్నాడు చిన్ని కృష్ణుడు, ఆ కృష్ణ పరమాత్మ. మరి అటువంటి శేషుడు ఈనాడు చిన్న శేషునిగా స్వామివారిని వహిస్తే మరి స్వామివారు శేషుని మీద విహరిస్తూ, చిన్నశేష వాహనం మీద విహరిస్తూ పశ్చిమ మాడ వీధిలో ఒడివడిగా ముందుకు అడుగులు వేస్తూ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నాడు. అసలు భగవంతునికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తారు. స్వామివారు ధరించినటువంటి వస్త్రం శేష వస్త్రం, స్వామివారు ధరించినటువంటి మాల శేష మాల. స్వామి యొక్క భక్తుణ్ణి శేషుడు అని అంటారు, స్వామిని శేషి అని అంటారు. ఈ విధంగా స్వామికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తారు. ఎందుకు అంటే శేషుడు అంటే దాసుడు, శేషుడు అంటే కైంకర్యపరుడు, శేషుడు అంటే స్వామివారికి అత్యంతము ఆప్తుడు. అందుకనే శేష శబ్దంతో చెబుతూ శేషభూతాస్తతస్వ స్వతస్సర్వే హ్యాత్మనః పరమాత్మనః అతోహమిపి తే దాస ఇతి మత్వా నమామ్యహం అని అంటూ దాసభూతాహ తత స్వతస్సర్వే అని కూడా అంటారు. అంటే స్వామి అందరూ కూడా నీకు శేషులే, అందరూ కూడా నీకు దాసులే, కావున వారందరిలో నన్ను కూడా చేర్చుకుని నీ దాసుడిగా భావించి నన్ను అనుగ్రహించవయ్యా శేషాద్రీష అని చెప్పి అంటూ స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు. మరి మనము కూడా ఆ శేషుని యొక్క దాసభావనతోటి స్వామివారిని ఆశ్రయించి స్వామివారి ఎందే మనస్సు నిలిపి స్వామివారిని సేవించి తరించాలి. మరి అటువంటి స్వామివారి యొక్క మరిన్ని ఆ వాహన విశేషములను, మాడవీసులో ఉన్నటువంటి అనేకమైనటువంటి విశేషములు మధుర వాక్కుల ద్వారా మనం తెలుసుకుందాము. అయ్యా అందుకోండి ప్రశాంత్ శర్మ గారు.
1: ఓం నమో భగవతే వెంకటేశాయ శేషవాహనారూఢాయ నమో నమః. అందమైన మాడవీధులలో చక్కని ఋగ్వేద యజుర్వేద సామవేత అథర్వములనేటువంటి వేద భాగాలలో చక్కగా నాలుగు మాడవీధులకు నాలుగు వేదముల పేర్లను పెట్టుకున్నటువంటి శుభ సందర్భంలో అద్భుతమైనటువంటి ఒక వేద భాగానికి చిహ్నంగా ఉన్నటువంటి పడమర మాడవీధిలో స్వామి చక్కగా ఇప్పుడు కదులుతూ భక్తులను ఆశీర్వదిస్తున్నటువంటి మంగళకరమైనటువంటి క్షణాలిది. స్వయంగా వెంగమామ వారు అంటారు తమ యొక్క బ్రహ్మోత్సవాలను వర్ణిస్తూ, అలగు శేషవాహనోత్సవంబును మరునాడు ఉదయంబును లఘు శేషవాహనోత్సవంబును అని శేషవాహన వైవిధ్యాన్ని నిన్నటి రోజు సాయంత్రం జరిగినది, అలాగే ఈ రోజు ఉదయం జరుగుతున్నటువంటి ఈ శేషవాహన విశేషాన్ని చరిత్రలో ఆమె చక్కగా ఆమె తమ కావ్యంలో తెలియజేస్తారు. అట్లాగే భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆంగ్లేయుల కాలంలో కూడా 1830 ఒకనొక ఆంగ్లేయ అధికారి ఈ తిరుమల బ్రహ్మోత్సవాలను దర్శించి చిన్న శేషవాహనాన్ని బాలశేషవాహనం అనేటువంటి పేరుతో చక్కగా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా బ్రహ్మోత్సవాలలో చివరి రోజు వాహనం యొక్క విశేషం బాలవాహన బాలశేషవాహనం అని ఆనాడు జరిగిన విశేషాన్ని అంటాడు ఆయన. దీన్ని ఏషియాటిక్ జనరల్లో 1831 భారతదేశంలో కలకత్తా నుంచి వాళ్ళు ఇచ్చున్నారు. ఇలా చరిత్రలో చూసినప్పుడు మనకు వాహన సేవలలో శేషవాహన విశేషం ఇలా మనకు ఒక అద్భుతమైన ధోరణిలో కనబడుతుంది. అలాగే శాస్త్ర మర్యాదను చూసినప్పుడు శేషశేషి భావం అనేటువంటి భావంతో ఏ విధంగా శరణాగతి తత్వంతో ఆ పరమాత్మను చేరాలనేటువంటి దానికి అద్భుతమైన సంకేతంగా ఇక్కడ శేషుడే కనబడతాడు. అందులో ముఖ్యంగా తాళ్లపాక అన్నమాచార్యుల వారి బ్రహ్మోత్సవాలలో శేషవాహన వైభవాన్ని ఎంతో గొప్పగా కీర్తిస్తూ అంటాడు, వీడు గదే శేషుడు వెంకటాద్రి శేషుడు వేడుక కరుడునితో పెన్నుద్దైన శేషుడు, వీడు గదే శేషుడు వెంకటాద్రి శేషుడు అంటూ ఎవరైతే 1000 పడగలతో సమస్త విశ్వాన్ని అలవోకగా తన యొక్క పరాక్రమంతో భగవాను యొక్క సంకల్పాన్ని అనుసరించి భరిస్తున్నాడో అలాగే అనేక ప్రాణుల యొక్క సుఖ దుఃఖాలకు కారణభూతం.

0: రకమైన శరీరాదులకు తాను ఎలా కారణమవుతున్నాడో ఆ విశేషాలను తెలియజేస్తాడు. అలాగే అంటూ అంటాడు కదా ఆయన, వేయి పడగల్లతోడా వెలసిన శేషుడు, ఛాయమేని తళ్ళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసులపై మాణిక్యాల శేషుడు, ఏ ఎడహరికి ఈడై ఏగేటి శేషుడు. ఎందుకంటే శేషుని యొక్క చెహరా, శేషుని యొక్క చేష్టలు, శేషుని యొక్క వైభవం, శేషుని యొక్క స్వభావం, ఎలాగైతే పరమాత్మను నమ్మినటువంటి వాడు సేవకుడు ఏ విధంగానైతే తాను వ్యవహరిస్తున్నాడో లోకంలో, ఆ భావాన్ని శేషభావంలో చక్కగా చూపిస్తాడు. ఆయన పరాక్రమంతో 1000 పడగలతో ఉన్నటువంటి శేషుడు అద్భుతమైన పురాణ గాథలను గుర్తు చేస్తూ అనేక 1000 పడగల మీద వెలిగేటువంటి రత్నాలు, వజ్రాల కాంతులతో వెలిగేటువంటి ఆయన యొక్క పడగల వైభవాన్ని తెలియజేస్తాడు. అంతేకాదండి, మా శేషుడు అద్భుతమైనటువంటి రూపంతో ఆయనకు చక్కగా ఏ విధంగా సేవ చేస్తున్నాడో అది కూడా చెప్తున్నాడు. పట్టపు వాహనమైన బంగారు శేషుడు, చుట్టూ చుట్టుకొనిన మినుచులా శేషుడు, పట్టుకొన్న 2000 నాలుకల శేషుడు, ఎట్టిన నెట్టిన వారిని పొగడ నిరుపరి శేషుడు. ఆయనలో ఉన్నటువంటి నేరుపత్తం, ఎందుకంటే తానే స్వయంగా లక్ష్మణస్వామిగా తాను మారి అద్భుతంగా శ్రీరామచంద్రుని తాను సేవించాడు. అలాగే మాటలతో మేళమాడి రామచంద్రుడి ద్వారా తాను స్వయంగా ఆయనకు అన్నగారుగా బలరాముడుగా మారినటువంటి వైభవాన్ని ఒక్కసారి గుర్తు చేస్తాడు. అంతేకాదు, శేషుడుగా ఒక సర్పరూపంతో ఉన్నప్పుడు 2000 నాలుకలతో తాను ఎలా ప్రవర్తించాడో ఆ నాలుకల వైభవాన్ని పతంజలి మహర్షి లాంటి చాలా గొప్పవారైనటువంటి వ్యాకరణ పండితుడుగా, వ్యాకరణ మహర్షిగా తాను అద్భుతంగా ఇక్కడ ఆయన ప్రభావాన్ని చూపిస్తాడు. స్వయంగా మహర్షి పతంజలి ఆ శేషుని యొక్క అవతారమని చెప్పి పెద్దల యొక్క మాట. ఈ విధంగా అనేక విధాలుగా ఆయన ఏ పని అంటే ఆ పని చేయగలడయ్యా, పరమాత్మ యొక్క భావాన్ని, పరమాత్మ యొక్క సంకల్పాన్ని తాను చక్కగా ఇక్కడ తెలియజేస్తూ అంటాడు. కదిసి పనులకెల్లా కాచుకున్న శేషుడు, మొదల దేవతలెల్లా మొక్కే శేషుడు అని శ్రీ వెంకటపతి కల మేలు మంగకును, వదరక ఏ పొద్దు పాను పైన శేషుడు. ఇంత గొప్ప పరాక్రమంతో, ప్రభావంతో, వైభవంతో ఉన్నటువంటి శేషుడు ఎప్పుడూ కూడా తాను ఏమాత్రం వెనక ముందు జంకకుండా అలమేలు మంగతో కూడినటువంటి ఆ స్వామికి, వెంకటగిరి నాయకునికి, ఎవరినైతే నిరంతరం భజేహం శ్రీనివాసం అని గొప్పదైనటువంటి భావంతో ఆ వెంకట నాయకుణ్ణి భక్తులు ఎవరైతే పూజిస్తారో, ఆరాధిస్తారో, భావిస్తారో, సంభావిస్తారో, అనుభవిస్తారో, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, ఎవడు నన్న ఎట్లా పిలిస్తే, తలిస్తే, కొలిస్తే, వలచి వస్తే, గోపికనైనా సరే, కుబ్జనైనా సరే, అద్భుత సుందరాంగిగా మార్చగల సామర్థ్యం నా సొత్తని నిరూపించినటువంటి వెంకట నాయకుడు. అదిగో అద్భుతమైనటువంటి తన ప్రభావంతో ఉత్తరమాడ వీధిలోకి తిరుగుతున్న శుభ సందర్భంలో స్వామి ఆచార్యులు రామానుజాచార్యుల వారి యొక్క అందమైన పలుకులలో అందుకుందాం అయ్యవారి యొక్క వైభవాన్ని. గోవింద
1: దాసోహం స్వామి. దాస్యభావనకు ప్రతీక అయినటువంటి శేషుని మీద స్వామివారు కొలువు తీరి ఉంటే, తనను ఆశ్రయించినటువంటి దాసులందరికీ కూడా తానెప్పుడు అందుబాటులో ఉంటాను, వారితోటే ఉంటాను అని చెబుతూ మరి ఆ చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించాడు స్వామివారు. శేషతి సంకర్షతీతి శేష అని అంటూ, అంటే మనలో ఉన్నటువంటి దుష్టమైనటువంటి గుణములను, పైగా శత్రువులను కూడా తొలగించి మనలో సాత్విక భావన పెంపొందించడం. ఏమిటి మనలో ఉన్నటువంటి శత్రువులు అంటే, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనే అరిషడ్వర్గములు మనలో ఉండి ఎప్పుడూ కూడా మనలను పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. అటువంటి శత్రువులన్నింటినీ తొలగించి మనను సరైనటువంటి మార్గంలో, భక్తి మార్గంలో, ముక్తి మార్గంలో, చైతన్య మార్గంలో నడిపించడానికే తానెప్పుడూ కూడా మనతో ఉంటాను అని చెబుతూ మరి ఆ చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించారు. అంతేకాదు, మనలో ఉండే ఆ కుండలిని శక్తి కూడా ఒక శేషుని యొక్క అవతారంలో ఉంటుంది అని చెప్పి అంటారు. మరి అటువంటి శేషుణ్ణి స్వామి అధిష్ఠించాడు అంటే, మనలో ఎప్పుడు స్వామివారు కొలువు తీరి ఉండి మనలను సరైనటువంటి చైతన్య మార్గంలో నడిపిస్తాడు అయితే, ఎప్పుడు స్వామివారిని మనం భక్తితో ఆశ్రయించినప్పుడు.

0: అని. మరి అలా ఈ తిరుమాడ వీధులలో కూడా చిన్నశేష వాహనం మీద స్వామివారు కొలువు తీరి మునుముందుకు వస్తూ ఉంటే ఆ వాహనము ముందు భజనలు, కోలాటములు, నృత్యములు, గీతములు, అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాంతముల నుండి వచ్చినటువంటి వారు వారి వారి సంప్రదాయానుగుణము వారి వారి నృత్యములతోటి ఆ వేషధారణలతోటి స్వామివారిని సేవిస్తూ ఆనందిస్తూ ఉంటే మరి ఒక పక్క గజములు, అశ్వములు, వృషభములు మొదలైనటువంటి రాజ లాంఛనములని కూడా ముందుకు నడుస్తూ ఉన్నాయి. గజరాజులు తమ చెవులతోటే వింజామరలు వీస్తూ ముందుకు వెళుతూ ఉంటే మరి ఆ వృషభములు స్వామివారి యొక్క టీవీకి రాజమర్యాదకు ప్రతీకలుగా ఉంటూ ఉంటే మరి ఆ అశ్వములు స్వామివారి యొక్క కరుణ ఎంత వేగంగా భక్తులను చేరుకుంటుంది అని చెప్పడానికి ప్రతీకగా మరి ఆ తిరుమాడ వీధులలో వస్తూ ఉంటే మరి స్వామివారి యొక్క పురాణ గాథలను అదేవిధంగా పౌరాణిక నేపథ్యములను కూడా గుర్తు చేసేటటువంటి అనేకమైనటువంటి రూపములతోటి, అనేకమైన వేషధారణలతోటి మరి సమస్తమైనటువంటి లోకములను కూడా, అంటే వైకుంఠమును, బ్రహ్మలోకమును, కైలాసమును, అలాగే స్వర్గమును కూడా ఈ కలియుగ వైకుంఠంలోనే ఈ తిరుమాడ వీధులలోనే చూపిస్తూ అనేక మంది దేవతామూర్తులు ఈ తిరుమాడ వీధులలో స్వామివారి యొక్క వాహన సేవలో పాల్గొన్నారా అన్నట్లుగా మరి ఆ దేవతామూర్తుల యొక్క వేషధారణలతోటి భక్తులు గోచరిస్తున్నారు. అదిగోండి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాసుని యొక్క ఆ రూపంలో మునుముందుకు సాగుతూ ఉంటే దేవతలందరూ కూడా సేవిస్తున్నట్లుగా ఒక పక్క కనిపిస్తూ ఉంటే మరి ఒక పక్క మరి ఆటవికమైనటువంటి ఆ నృత్యములు అదేవిధంగా, అంటే ఇక్కడ స్వామిని సేవించడంలో ఎవరు కూడా ఎటువంటి భేదము లేదు, జాతి లింగ వయోభేదములనేవి లేవు అనే విషయాన్ని తెలియజేస్తూ అనేకమైనటువంటి నృత్యములు, అందులోనూ కూడా పెద్ద పెద్దవారు, వయోవృద్ధులు కూడా ఎంతో ఉత్సాహంగా స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా స్వామివారి యొక్క శేషవాహన సేవలో రాజలాంఛనములు, అదేవిధంగా భక్తుల యొక్క సందోహముతోటి ఆ శేషవాహన సేవ మునుముందుకు సాగుతూ ఉన్నది. మరి ఒక విశేషం ఏమిటి అంటే భగవద్గీతలో స్వామివారు చెప్పినట్లుగా ఆ శేషుడు, వాసుకి, అనంతుడు ఎవరైనా సరే పరమాత్మే అని చెబుతున్నారు. కేవలం అక్కడ చెప్పటమే కాదు, భవిష్య పురాణంలో కూడా చెబుతున్నారు. ఏమని అంటే శ్రీవైకుంఠంలో పరమాత్మను స్వామివారిని సేవించిన తరువాత మహర్షులు, దేవతలు అందరూ కూడా మరి ఆ పక్కనే ఉన్నటువంటి శేషుణ్ణి కూడా దర్శించుకుంటారట. అదేమిటండి, శేషుడు సర్పాకారంలో కనిపిస్తాడు కదా స్వామివారితో పాటే అని. అంటే కేవలం సర్పాకారంలో ఉండటమే కాదు, శేషునికి తనతో సమానమైనటువంటి రూపాన్ని స్వామివారు అనుగ్రహించాడు. ఏ విధంగా అయితే స్వామివారు శంఖచక్రములను ధరించి ఉంటాడో అదేవిధంగా శేషుడు కూడా శంఖచక్రములను ధరించి స్వామివారి యొక్క అపరావతారంగా శ్రీవైకుంఠంలో కనిపిస్తారట. అందుకనే స్వామిని చూచినటువంటి వారు ఆ శేషుడిని కూడా చూచి అప్పుడు స్వామివారిని దర్శించినటువంటి పూర్తి ఆ ఫలితాన్ని పొందుతూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారట. ఈ విధంగా మరి తనతో పాటు సమానమైనటువంటి రూపాన్ని ఇచ్చినటువంటి ఆ శేషుణ్ణి స్వామివారు తాను అధిష్ఠించి మనందరికీ కూడా కన్నుల విందు చేస్తూ ఉంటే ఈ కలియుగ వైకుంఠంలో ఉత్తర మాడవీధిలో స్వామివారు మునుముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఆ శేషవాహనంలో ఉన్నటువంటి స్వామిని మనం ఆనంద కర్పూర నీరాజనములతోటి దర్శించుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే స్వామివారిని దర్శించుకుని ఆనంద కర్పూర నీరాజనములను సమర్పించడానికి ఆయా ప్రదేశములు నిర్దేశించారు. అక్కడ అందరూ కూడా ఆ హారతి పళ్ళెములతోటి వేచి ఉండి స్వామివారికి హారతి సమర్పించి ఆ వాహనము కిందగా వెళుతూ ఉన్నారు. దాదాపు 40 మంది వాహన చోదకులు ఆ వాహనాన్ని మోస్తూ ఉంటే భక్తుల యొక్క ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ స్వామివారు మునుముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఆ శేషుని యొక్క అనుగ్రహం ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని చెప్పి చిన్నశేష వాహనాన్ని అధిష్ఠించినటువంటి ఆ శ్రీనివాసునికి నమస్కరిస్తూ శ్రీ కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఏడుకొండవాడ వెంకట రమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు

0: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునియ్య, కె శ్రీనివాసులు, ఎ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 9:05 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు విందాం పూల సింగిడి బతుకమ్మ సందడి కార్యక్రమం. ఈ కార్యక్రమ రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ద్వారా మన కార్యక్రమాన్ని ఆలకిస్తున్న శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వర్ష ఋతువు వీడుకోలు చెబుతుంటే శరత్కాలపు స్వచ్ఛమైన వెన్నెల వెలుగుల్లో మన పల్లె సీమలు రంగురంగుల పూల సువాసనలతో పులకించబోతున్నాయి. బతుకమ్మ ఉత్సవ తరంగాలలో ఈరోజు 4వ ఘట్టంలోకి మనం అడుగుపెడుతున్నాం. ప్రతి చెరువు గట్టున, ప్రతి లోగిలి ముంగిటన ప్రతిధ్వనించే పవిత్రమైన బతుకమ్మ శోభను మీ ముందుకు తీసుకువస్తున్నాం. తెలంగాణ తల్లుల అపురూప వేడుక మన బతుకమ్మ పండగ. రంగుల పూల సోయగాలతో, పాటల జల్లులతో సాగే ఈ వేడుకలు ప్రతిరోజు ఒక ప్రత్యేకతే. అందులోనూ ఈరోజు ఎంతో ప్రత్యేకమైన నాణబియ్యం బతుకమ్మ. ఆశ్వయుజ శుద్ధ తదియ నాటి ఈ శోభాయమాన వేళ గునుగు, తంగేడు, గడ్డిపూలు, చామంతి, గుమ్మడి పూలతో పాటు రంగురంగుల కట్లపూలను పొరలు పొరలుగా పేరుస్తూ ప్రకృతిమాత స్వరూపంగా పసుపు గౌరమ్మను నిలుపుతాము. తెలంగాణ బతుకమ్మ పండుగలో ప్రాంతాన్ని బట్టి రోజువారి పేర్లు, నైవేద్యాలు, ఆచారాల్లో కొంత వైవిధ్యం కనిపిస్తుంది. ఈ రోజున నానబియ్యం బతుకమ్మగా పిలుస్తున్నాం. ఈ శుభదినాన అమ్మవారికి నానబెట్టిన పచ్చిబియ్యం, పప్పుతో పాటు బెల్లం ముక్కలను కలిపి కమ్మని నైవేద్యంగా సమర్పిస్తాం. ఈ నానబియ్యం నైవేద్యం వెనుక మానవ శ్రమకు, ప్రకృతి ప్రసాదానికి ముడిపడిన అద్భుతమైన తాత్వికత దాగి ఉంది. ఈ నానబియ్యం నైవేద్యం వెనుక మానవ శ్రమకు, ప్రకృతి ప్రసాదానికి ముడిపడిన అద్భుతమైన తాత్వికత దాగింది. వర్షాకాలం ముగిసి పొలాల్లో పచ్చటి వరిచేలు పాలుపోసుకుని ధాన్యలక్ష్మి రూపుదిద్దుకునే సమయమిది. రేయింబవళ్లు స్వేదం చిందించి నేలమ్మను నమ్ముకున్న రైతు శ్రమకు, ఆ శ్రమను పండించిన ప్రకృతి భగవత్ స్వరూపానికి మనం అర్పించే కృతజ్ఞతా ప్రణామమే ఈ నానబియ్యం బతుకమ్మ నైవేద్యం. ఇది మన పూర్వీకుల ఆహార సంస్కృతిలోని సరళతను గుర్తుచేస్తుంది. ఎక్కువ హంగులు, ఆర్భాటాలు లేకుండా అందుబాటులో ఉన్న ధాన్యంతోనే భక్తిని వ్యక్తపరిచే సంప్రదాయానికి ఇది ఒక ఉదాహరణ. నీటిలో నానిన బియ్యపు గింజ మెత్తబడి తీయటి బెల్లంతో కలిసినట్లే జీవితంలో అనుభవాల నీటిలో నానిన ఆత్మ వినయాన్ని, మాధుర్యాన్ని సంతరించుకోవాలని గాంభీర్యమైన ఆధ్యాత్మిక అంతరార్థం ఇందులో దాగి ఉంది. అంతేకాకుండా అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే భావన మన సంస్కృతిలో తరతరాలుగా వినిపిస్తూనే ఉంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్ప దానంగా భావిస్తాం. ఈ సందర్భంగా అమ్మవారిని పంటలు బాగా పండాలని, ఇళ్లలో అన్నపూర్ణమ్మ అనుగ్రహం ఉండాలని, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో జీవించాలని మన పెద్దలు కోరుకుంటారు. నీరు లేకుండా పంట లేదు, పంట లేకుండా ధాన్యం లేదు, ధాన్యం లేకుండా మనిషి జీవనం లేదు. ఈ గొలుసులోని ప్రతి అంశం మరొక దానిపై ఆధారపడి ఉంటుంది. అందుకే చెరువులను కాపాడుకోవటం, నీటిని పొదుపుగా వాడుకోవటం, పంట భూములను పరిరక్షించడం మనందరి బాధ్యత. బతుకమ్మను జరుపుకోవడమంటే ప్రకృతిని పూజించడం మాత్రమే కాదు, ప్రకృతిని సంరక్షించే బాధ్యతను గుర్తుచేయడం కూడా. ఈ 4వ రోజు నానబియ్యం బతుకమ్మపై తమ అభిప్రాయాన్ని తెలియజేశారు మన శ్రోత రమారాణిగారు.

నాలుగవ రోజు నానబెట్టిన బియ్యము, బియ్యంని రాత్రి నానబెట్టేసి దాన్ని పిండిలాగా చేసి దాన్ని చల్లడ పట్టేసి బూరెలు వేసుకుని నైవేద్యం పెట్టాలి. బతుకమ్మ ఎలా మొదలైందో నేను ఇప్పుడు చెప్తున్నాను. పూర్వము చోలభట్టరాజు అని చెప్పేసి రాజు ఉండేవాడు. ఆ రాజు భార్య సత్యవతి. సత్య వాళ్ళ ఇద్దరు దంపతులకి ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకుల పెళ్లిళ్ళు చేసేసారు వీళ్ళు. ఒక ఆడపడుచుంటది. చోళరాజు వాళ్ళు వేరే దేశంకి వెళ్తారు. వీళ్ళు ఏడుగురు కొడుకులు వాళ్ళ భార్యలు అందరు కలిసి ఈ అమ్మాయిని చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఒక రోజు ఏడవ కోడలికి జ్వరం వస్తుంది. నాకు ఆడబిడ్డది రక్తం కావాలి, ఆ రక్తం తీసుకొచ్చి నాకు పెడితే జ్వరం తగ్గిపోతుంది అని చెప్పేసి అంటది. వాళ్ళ చెల్లెల్ని అడవికి తీసుకొని పోతారు. ఒక కత్తి తీసుకొని ఆమెను చంపేస్తాడు. చనిపోయిన దగ్గర అట్లు బాగా చెట్లు మొలుస్తాయి అన్నమాట. చోళరాజు వాళ్ళు భట్టాచార్య వాళ్ళు సత్యవతిస్తుంటారు. వచ్చేప్పుడు దారిలో చెట్లు కనబడతాయి. చెట్లు కనబడి అబ్బాయి ఎంత బాగున్నాయి చెట్లు, అబ్బా పువ్వులు కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి పువ్వులు తెంపుదామని చెప్పేస్తుంటే వద్దు వద్దు నన్ను తెంపకండి, నేను నీ కూతుర్ని ఇట్లా నన్ను చంపేసిండు అంటే వీళ్ళు దేవుని బాగా ప్రార్థిస్తారు. సరే మీరు నవరాత్రులు అత్తమ్మ పండుగలు చేయండి, మీ అమ్మాయి మీకు మంచిగా వచ్చేస్తారు. దసరా రాగానే బతుకమ్మ నవరాత్రులు అన్ని పూజలు చేస్తారు. పూజలు చేసి ఆ పసుపు కుంకుమ అక్షంతాలు తీసుకెళ్లి ఆ చెట్ల మీద వేస్తారు. చెట్ల మీద వేయగానే వాళ్ళ అమ్మాయి వాళ్ళకు వచ్చేస్తుంది. అప్పుడు అందరు కలిసి సంతోషంగా ఉంటారు. కలవారి కోడలు ఉయ్యాలో, కనకమాలక్ష్మి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో, కడవల పోసి ఉయ్యాలో, అప్పుడే వచ్చెను ఉయ్యాలో, ఆమె పెద్దన్న ఉయ్యాలో, కాళ్ళకు నిలిచి ఉయ్యాలో, కన్నీళ్లు తీసింది ఉయ్యాలో, ఎందుకు చెల్లెలా ఉయ్యాలో, ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో, తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో, ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో, ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో, వెళ్ళి వద్దాం ఉయ్యాలో, చెలిమి వారితో ఉయ్యాలో, చెప్పిరా పోవమ్మ ఉయ్యాలో, పట్టె మంచం మీద ఉయ్యాలో.

0: మమ్ము పంపుతారు ఉయ్యాలు, నేనెరుగ నేనెరుగ ఉయ్యాలు, నీ భర్తని అడుగు ఉయ్యాలు, రచలో కూర్చున్న ఉయ్యాలు, రాజేంద్ర భోగమ్మ ఉయ్యాలు, మా ఇళ్ళను వచ్చిది ఉయ్యాలు, మమ్ము పంపుతారు ఉయ్యాలు, కట్టుకో చీరలు ఉయ్యాలు, పెట్టుకో సొమ్ములు ఉయ్యాలు, ఎత్తుకో బిడ్డను ఉయ్యాలు, వెళ్ళిరా ఊరికి ఉయ్యాలు, పుట్టినింటికి నీవు ఉయ్యాలు, శుభంగా పోయిరా ఉయ్యాలు, మెట్టినింటికి నీవు ఉయ్యాలు, క్షేమంగా తిరిగిరా ఉయ్యాలు.
1: మన శ్రోత పాడిన ఈ పాట వింటుంటే సిరులు పండే ధాన్యలక్ష్మి మన ఇంట అడుగు పెట్టినంత దివ్యానుభూతి కలుగుతుంది. తెలంగాణ మట్టికి, వ్యవసాయ రంగానికి, గౌరమ్మ పూజకు ఉన్న అవినాభావ సంబంధం ఎంత సుందరంగా వ్యక్తమవుతుందో అర్థమవుతుంది. చివరిగా, బతుకమ్మ పండగలో మహిళల పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉదయం నుంచి పూలను సేకరించడంతో మొదలుకుంటే ప్రతి పనిలోనూ వారి సృజనాత్మకత కనిపిస్తుంది. సాయంత్రం కాగానే రంగురంగుల చీరలు ధరించి బతుకమ్మలను చేతబట్టి మహిళలు ఒక చోట చేరి చప్పట్లు కొడుతూ వలయాకారంలో తిరుగుతూ ఆనందాన్ని పంచుకుంటారు. ఈ వలయంలో వయస్సుతో సంబంధం లేదు, హోదాతో సంబంధం లేదు. అందరూ ఒకే సంప్రదాయానికి చెందినవారిగా ఒకే సంబరంలో భాగస్వాములవుతారు. ఇలాంటి వేడుకలు మహిళల మధ్య స్నేహాన్ని, పరస్పర సహకారాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి ఈ బతుకమ్మ సంబరాల్లో మన బంధాలను మరింత బలోపేతం చేసుకుందాం. విన్నారుగా శ్రోతలారా, ఇది 4వ రోజు నానబియ్యం బతుకమ్మ ప్రత్యేకత. తిరిగి రేపు 5వ రోజు బతుకమ్మతో మళ్ళీ కలుద్దాం.
2: ఇంతవరకు మీరు పూల సింగిడి బతుకమ్మ సందడి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

సమయం 9:15. ఇప్పుడు విందాం కొన్ని సినిమా పాటలు. ముందుగా బతుకమ్మ చిత్రం నుండి తేలు విజయ పాడిన ఈ పాట.

0: పాట విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం సినిమా పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
2: ఖలీల్ వాడీ, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.
4: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
5: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
4: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
5: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
4: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
5: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
4: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
5: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
6: ద రేమౌండ్ షాప్
7: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
6: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
7: ఏకైక కంపెనీ షోరూమ్
6: ద రేమౌండ్ షాప్,
7: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
8: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
7: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
8: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
7: సెల్ 8639345694.
8: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
7: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
8: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
7: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
8: 24 గంటలు అత్యవసర సేవలు.
7: ఎన్ఏబిహెచ్ గుర్తింపు,
8: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
9: అబ్బా, పంటి నొప్పి.
7: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ,
8: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
7: ఖలీల్వాడి, నిజామాబాద్.
8: సెల్ 9912317197.

0: 90.
1: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
0: డాక్టర్ వినోద్ పవార్, కప్లా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9440004837.
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
4: విరామనంతరం పాటల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అల్లుడు గారు చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో కేజే యేసుదాస్ చిత్రపడిన ఈ పాట.

మీరు విన్న పాటతో సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:30. హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడిన సినిమా పాటల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమానికి మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట పేరు పంపాల్సిన ఫోన్ నంబర్ 8462-2450-6. అభిమాన శ్రోతలు మాత్రం ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి, 2 రోజుల వ్యవధి గ్యాప్ తీసుకుంటూ పంపండి. ఎందుకంటే కొత్త శ్రోతలు కూడా చాలా మట్టుకు వస్తున్నారు, వేరే వేరే జిల్లాల నుండి మెసేజ్లు చేస్తున్నారు, కాబట్టి వారికి కూడా మనం అవకాశం ఇచ్చిన వారం అవుతాం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అభిమాన శ్రోతలందరూ కనీసం 2 రోజుల వ్యవధి తీసుకొని మెసేజ్ పంపాలి.

మరి శ్రోతలకు దసరా ఆఫర్గా మనకు 9:30 నుండి 11 గంటల వరకు ఈ హృదయ రాగాల కార్యక్రమం ప్రసారమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని శ్రోతలందరూ దృష్టిలో ఉంచుకొని 11 గంటల వరకు ఎంజాయ్ చేయండి. ఈనాటి హృదయ రాగాల కార్యక్రమంలో ముందుగా మనం వినబోయే పాట అల్లరి ప్రేమికుడు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్, విజయలక్ష్మి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సదాప్రియ, సౌందర్య మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై అల్లరి ప్రేమికుడు చిత్రం నుండి ఈ పాట విందాం.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు, వాట్సాప్ ద్వారా కొన్ని సినిమా పాటలు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేసిన ఫోన్ నంబర్ 8462245066. మరి ఈనాటి హృదయ రాగాల కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: గజ్జా బొబ్బలా,
2: సై బాల్.
1: నడుగుల తామరా,
2: సై బాల్.
1: బురద పుల్లా,
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
5: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
5: 9848118027.
6: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుకుతున్నావు?
7: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుకుతున్నా.
6: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
7: గట్లనా?
6: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
7: విన్నారు కదా, ఇక పండుగ చేసుకోండి.
8: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా.
0: వీరమనంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాతి పాట జీవన జ్యోతి. చిత్రం కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటలు మా కోసం వినిపించండి అని కోరుతున్నాం. అభిమాన శ్రోతలు, ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయకిరణ్, అంగూర్, భానుతేజ, ఉదయరేఖ, రియాన్స్, హన్మహిత్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై జీవన జ్యోతి చిత్రం నుండి ఈ పాట విందాం.

అందుకేనేమో

హృదయ రేగల కార్యక్రమంలో తర్వాతి పాట ఆత్మీయులు చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా పాంగ్రా బోర్గాం నుండి రవి, లావణ్య, నవ్య, శ్రీకర్ మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై ఆత్మీయులు చిత్రం నుండి ఈ పాట వినిద్దాం.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: పండుగలు అనేటటువంటివి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవే పండుగలండి. ఏ యుగంలోనైనా చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా నిర్వహించేవే అనేక పండుగలు. పండుగలు ఆయా కాలాలకు అనుగుణంగా శాస్త్రపరంగా ఆరోగ్యాన్ని కాపాడే విధంగా నిర్వహించుకుంటాం. ప్రతి మనిషిలోని చెడును త్యజించి మంచిని పెంచుకొని మానవతా దృక్పథాన్ని అలవర్చేవే పండుగలు. అందుకోసమే వీటికి సంబంధించి ఆ పండుగలకు ముందు నిర్వహించేటటువంటి కొన్ని దీక్షలు, మాలాధారణ, అవన్నీ కూడా వీటికి ప్రతీకలు. అహంకారాన్ని నిర్జించి సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఉపకరించి సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడిని నిజం చేసేవే పండుగలు.

0: మీరు విన్న ఈ అంశం పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమంలోనిది.
1: ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ గురువారం ఉదయం 9:30 ప్రసారమవుతుంది.
0: తప్పక వినండి. పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం.
2: విరామనంతరం హృదయరాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాతి పాట శివరామరాజు చిత్రం కోసం ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, వరలక్ష్మి, మాధవి, బండ రావిరాల లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, బాలలక్ష్మి, విజయలక్ష్మి, బంగారలక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై శివరామరాజు చిత్రం నుండి ఈ పాట విందాం.

0: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
1: ఏళ్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
0: అయితే సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
0: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
1: ఏళ్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారు.

0: మహిళావాణి కార్యక్రమంలో మీ అభిప్రాయాలను ఆలోచనలను కవితా రూపంలోనో ప్రసంగ రూపంలోనో కథానిక రూపంలోనో తెలియజేయాలనుకుంటున్నారా? ఈ అవకాశం మీకు కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. వెంటనే మీ పేరు ఊరు తెలియజేస్తూ 9490407880 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వింటూ ఉండండి ప్రతి శుక్రవారం ఉదయం 8:30 మహిళావాణి కార్యక్రమం.
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్.

విరామనంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట ప్రేమ దేశం చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై ప్రేమ దేశం చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మరి ఈనాటి హృదయ రాగాల కార్యక్రమం 11 గంటల వరకు కొనసాగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రోతలందరూ కూడా 11 గంటల వరకు 103.2 మెగాహెడ్స్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.

కార్యక్రమంలో తర్వాత పాట నువ్వు లేక నేను లేను చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో ఉషా పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి నుండి రవీంద్రబాబు, దుర్పతాబాయి మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై నువ్వు లేక నేను లేను చిత్రం నుండి ఈ పాట విందాం.

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లో అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటోంది.
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
2: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి నిజామాబాద్.
3: హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా ఉన్న సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. శశిరేఖ పరిణయం చిత్రం కోసం మణిశర్మ సంగీత సారథ్యంలో చిత్ర పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ సీఎం రోడ్ ఆటోనగర్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్విన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా, సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై శశిరేఖ పరిణయం చిత్రం నుండి ఈ పాట.

0: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
1: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
2: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
3: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
2: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
3: గట్లనా?
2: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
4: విన్నారు కదా, ఇక పండుగ చేసుకోండి.
5: నంబర్ మళ్ళీ 9490704078780. సమజ్ అయింది కదా?

హృదయ రగల కార్యక్రమంలో తరువాతి పాట నర్తనశాల చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కొరికపై నర్తనశాల చిత్రం నుండి ఈ పాట విందాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: పండుగలు అనేటటువంటివి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవే పండుగలండి. ఏ యుగంలోనైనా చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా నిర్వహించేవే అనేక పండుగలు. పండుగలు ఆయా కాలాలకు అనుగుణంగా శాస్త్రపరంగా ఆరోగ్యాన్ని కాపాడే విధంగా నిర్వహించుకుంటాం. ప్రతి మనిషిలోని చెడును త్యజించి మంచిని పెంచుకొని మానవతా దృక్పథాన్ని అలవర్చేవే పండుగలు. అందుకోసమే వీటికి సంబంధించి ఆ పండుగలకు ముందు నిర్వహించేటటువంటి కొన్ని దీక్ష

పూజలు, మాలాధారణ అవన్నీ కూడా వీటికి ప్రతీకలు. అహంకారాన్ని నిర్జించి సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఉపకరించి సర్వే జనా సుఖినో భవంతు అనే నానుడిని నిజం చేసేవే పండుగలు.

0: మీరు విన్న ఈ అంశం పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమంలోనిదే.
1: ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ గురువారం ఉదయం 9:30 ప్రసారమవుతుంది.
0: తప్పక వినండి పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం.

హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాత పాట ప్రతిజ్ఞ పాలన చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ప్రతిజ్ఞ పాలన చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి సమయం 10:23 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు విన్నాం గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
1: కేసే కర్తా హై యే మహత్వపూర్ణ హై యాని పవర్ కా అసలీ మూల్య ఉస్కే పర్పజ్ మే హై ఔర్ ఇసీ సోచ్ కో ఆజ్ కే దౌర్ మే సమజ్నా బహుత్ జరూరీ హై. సాథియో పవర్ టు ఎంపవర్ కర్నే వాలా జో యే మానవీయ భావ హై యే సిర్ఫ్ దూసరో కో ఉపదేశ్ దేనే కే లియే నహీ హై, యే హజారో వర్షో కీ హమారీ పరంపరా నే హమే సిఖాయా హై ఔర్ భారత్ మే హమ్నే ఇసే అప్నీ గవర్నెన్స్ మే అప్నీ కార్య సంస్కృతి మే లాగూ కర్కే దిఖాయా హై. ఇస్లియే మే భారత్ కే ఉదాహరణో సే హీ అప్నీ బాత్ కో ఆగే బఢాఊంగా. సాథియో ఆప్ సభీ జాంతే హై భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ హై. భారత్ మే 100 సే ఊపర్ భాషాయే హై, కరీబ 80,000 రజిస్టర్డ్ న్యూస్ పేపర్ ఆర్ పబ్లికేషన్స్ హై, 1,000 సే జ్యాదా సెటలైట్ టీవీ చానల్స్ హై ఔర్ ఇతనా హీ నహీ సోషల్ మీడియా కే ఇస్ దౌర్ మే భారత్ మే 500 మిలియన్ సే అధిక యూట్యూబ్ యూజర్స్ హై, 500 మిలియన్ సే జ్యాదా ఇన్స్టాగ్రామ్ యూజర్స్ హై. హమారే యహాన్ అలగ్ అలగ్ ముద్దో పర్ ఖుల్కర్ బహస్ హోతీ హై, అలగ్ అలగ్ దృష్టికోణ పర్ జనతా చర్చా కర్తీ హై ఔర్ వర్తమాన్ సమయ మే ఇస్మే జిస్నే ఏక్ బడీ భూమికా నిభాయీ హై వో హై డిజిటల్ పవర్. సాథియో 12-13 సాల్ పహలే తక్ భారత్ మే ఏక్ సమయ వో భీ థా జబ్ మొబైల్ ఔర్ ఇంటర్నెట్ తక్ పహుంచ్ భీ అప్నే ఆప్ మే ఏక్ శక్తి హువా కర్తీ థీ, జిస్కే పాస్ ఎక్సెస్ థా.

0: सप्लाई जारी रहेगी। भरोसा ये कि जो प्रॉमिस किए हैं वो निभाए भी जाएंगे। भरोसा ये कि संकट के समय हमारा पार्टनर कंट्री साथ खड़ा रहेगा। और यहीं पर भारत एक अलग मिजाज, एक अलग सोच के साथ आपके सामने है। साथियों, 21वीं सेंचुरी में भारत की प्रगति सबके साथ मिलकर, सबको साथ लेकर आगे बढ़ने की कहानी है। जब दुनिया को एफोर्डेबल मेडिसिन की जरूरत होती है तो हर 5 में से 1 जेनरिक मेडिसिन भारत से आती है। जब डिजिटल आइडेंटिटी और पेमेंट के सॉल्यूशन चाहिए तो भारत में विकसित मॉडल दिखता है। जब दुनिया को टैलेंट की जरूरत होती है तो भारत के स्किल युवाओं पर भरोसा होता है। आज भारत में 2000 से अधिक ग्लोबल कैपेबिलिटी सेंटर्स हैं जो दुनिया भर की कंपनीज को अपनी सर्विसेज दे रहे हैं। साथियों, ये स्पष्ट है कि जब भी दुनिया को एक स्टेडी पिलर की जरूरत होती है तो भारत अपना दायित्व समझते हुए हाथ आगे बढ़ाता है। वी डू नॉट ग्रो एट एनीवन्स कॉस्ट, वी ग्रो विद द वर्ल्ड एंड फॉर द वर्ल्ड। और साथियों, भारत जो करता है उसका क्रेडिट भी नहीं चाहता। दुनिया गर्व से कहती है कि भारत ने दुनिया को जीरो दिया। इस जीरो ने पूरी मानवता का लाभ किया, लेकिन भारत ने इसके लिए कभी भी रॉयल्टी नहीं मांगी है। और आज भी भारत इसी भावना के साथ काम करता है। और आज की चुनौतियों से निपटने के लिए हमारे जो विचार हैं उनमें भी वो सारी बातें दिखती हैं। इतिहास में अनेक वैश्विक संगठन बने हैं, उनके अपने अपने हित रहे हैं, लेकिन भारत ने किस तरह के ग्लोबल प्लेटफॉर्म्स बनाए आप भी गौर कीजिए। हमने कैसी कैसी संस्थाओं को जन्म दिया और दुनिया में क्या क्या हुआ है उसका जरा एक बार तुलना करके देख लेना। हमने क्या दिया? इंटरनेशनल सोलर अलायंस। हमने क्या दिया? कोएलिशन फॉर डिजास्टर रेजिलियंट इंफ्रास्ट्रक्चर। हमने क्या दिया? बिग कैट अलायंस, ग्लोबल बायोफ्यूल अलायंस, इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर आईमेक, मिशन लाइफ, लाइफस्टाइल फॉर एनवायरमेंट। यानी जिनसे सबका भला हो, हर जीवन का भला हो, ऐसे इनिशिएटिव भारत ने लिए हैं। साथियों, भारत किन विचारों को लेकर सामने आया है ये भी आपके सामने है। वन सन वन वर्ल्ड वन ग्रिड का विजन, वन अर्थ वन फैमिली वन फ्यूचर, ये हमारी सोच। वन अर्थ वन हेल्थ, ये हमारी दूरदृष्टि। यानी भारत जोड़ने पर और जुड़ने पर बल देता है। और इसमें भी पावर का इस्तेमाल दूसरों को एम्पावर करने के लिए ही है। साथियों, अनिश्चितताओं से भरी इस दुनिया भारत रिलायबिलिटी और स्टेबिलिटी का विश्वास देता है। इस साल अप्रैल जून क्वार्टर में భారత్ కి గ్రోత్ రేట్ 7.8% రహీ హై ఔర్ యే గ్రోత్ మజబూత్ నీవ్ పర్ ఖడీ హై. 12-13 సాల్ పహలే భారత్ కా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ జీడీపీ కే 4% సే భీ అధిక థా. పిఛలే సాల్ యే ఘటకర్ లగ్భగ్ ఆధా ప్రతిశత్ యాని 0.61% రహ గయా హై. ఆజ్ హమారే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 700 బిలియన్ డాలర్ సే అధిక హై. హమారా బ్యాంకింగ్ సిస్టమ్ అనేక దేశో మే సబ్సే మజబూత్ స్థితి మే హై. సాథియో, ఇసీ మజబూతీ కా పరిణామ హై కి భారత్ కి సావరిన్ రేటింగ్స్ అప్గ్రేడ్ కీ జా రహీ హై. ఆజ్ భారత్ కా కాన్ఫిడెన్స్ అభూతపూర్వ ఊంచాయి పర్ హై. హమే క్లియర్ పాలిసీ డైరెక్షన్ కే సాథ్ రిఫార్మ్ కర్ రహే హై. జీఎస్టీ కే జరియ హమనే టాక్సీస్ కే ఏక్ కాంప్లెక్స్ వెబ్ కో నేషనల్ మార్కెట్ మే బదలా హై. హమనే ఇన్సాల్వెన్సీ లా బనాయా హై. 29 లేబర్ కోర్ట్స్ అబ్ 4 సింపల్ కోర్ట్స్ మే సిమట్ చుకే హై. బిజినెస్ సే జుడే సేంకడో ఛోటీ మోటీ గల్తియో కో డీక్రిమినలైజ్ కియా గయా హై. ఔర్ హమ్ యహాన్ రుకే నహీ హై. భారత్ కి రిఫార్మ్ ఎక్స్ప్రెస్ తేజ్ గతి సే ఆగే బడ్ రహీ హై. హమారే లియే రిఫార్మ్స్ కోయి కంపల్సన్ నహీ హై. రిఫార్మ్స్ హమారా కన్విక్షన్ హై. సాథియో, హజారో వర్ష్ పహలే హమారే వేదో నే హమే ఏక్ మంత్ర దియా థా, సంగచ్ఛద్వం సంవదద్వం సంభో మనాసి జానతాం. ఆయే ఆజ్ ఫిర్ ఉస్ మంత్ర కో దోహరాయే. లేటస్ వాక్ టుగెదర్, లేటస్ స్పీక్ టుగెదర్, లేటస్ ట్రై టు అండర్స్టాండ్ వన్ అనదర్. క్యోకి సాథ్ చల్నే సే హమారీ శక్తి బడ్తీ హై, సంవాద్ సే హమారీ సమజ్ బడ్తీ హై ఔర్ ఏక్ దూసరే కో సమజ్నే సే హమ్ మిల్కర్ బడీ చునౌతియో కా సమాధాన్ కర్ సక్తే హై. యహీ హై పావర్ టు ఎంపావర్. అప్నీ పావర్ కో కేవల్ అప్నీ ప్రగతి తక్ సీమిత్ న రఖనా బల్కి ఉసే దూసరో కే లియే భీ నయే అవసర్ బనాయే. मुझे विश्वास है कि ब्लूमबर्ग इकोनॉमिक फोरम का यही मंच इसी भावना को आगे बढ़ना का एक बड़ा प्लेटफॉर्म बनेगा. एक बार फिर आप सभी पार्टिसिपेंट्स को इस कार्यक्रम के लिए मेरी ढेर सारी शुभकामनाएं. आप सबका बहुत बहुत धन्यवाद. थैंक यू.
1: अभी आप नई दिल्ली में आयोजित 8वीं ब्लूमबर्ग न्यू इकोनॉमी फोरम के उद्घाटन समारोह में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी का संबोधन सुन रहे थे. ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया.

కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి కోరుతున్నారు అజీజ్బాయి మతీన్ షేక్ చాంద్ ఫారూక్ షేక్ గౌస్ సయ్యద్ ఖలీల్ ముబీన్ షేక్ సలీం మూసా కరీం మరియు వీరి కుటుంబ సభ్యులందరి కోరికపై రుద్రవీణ చిత్రం నుండి ఈ పాట విన్నారు.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880. హృదయ రాగల కార్యక్రమంలో చివరిగా మనం వినబోయే పాట పూజ ఫలం చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, శ్రీ సుధారామయ్య, చాత్రిక శ్రీ. ఇదే పాటను కోరుతున్న మరికొంతమంది శ్రోతలు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సత్యనారాయణపురం కోటయ్య క్యాంపు నుండి పంతం శ్యామ్, లక్ష్మి, శ్రీలక్ష్మి మరియు వీరి కుటుంబ సభ్యులు. జెండగల్లి నిజామాబాద్ నుండి అపర్ణ, అక్షరం ప్రసాద్, వరుణ్, హిమజ, నవీన్ ఈ పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై పూజా ఫలం చిత్రం నుండి ఈ పాట విన్నాం.
1: Thank you.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలకు అవుతుంది. కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు ఇదే పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరగనున్న బిమ్స్టెక్ హోం మంత్రులతో సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై ప్రధానంగా చర్చించనున్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణహిత ఉక్కు పరిశ్రమను అభివృద్ది చేస్తూ పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. వ్యవసాయ వృద్దికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. భారత పురోగతికి సాంకేతికత, సాంప్రదాయం కలిసి నడవాలని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నిబంధన వర్తించే మందుల జాబితా త్వరలో నోటిఫై చేసి పరిస్థితికి అనుగుణంగా అప్డేట్ చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ఘట్టంగా బాహుబలి మోటార్లతో నీటి పంపింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్దరణ పరీక్షలు, ఫలితాలు, డిజైన్లపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ 2 సమావేశం ఈ నెల 14 ఢిల్లీలో నిర్వహించనుంది. రాష్టంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు భారీగా హరిత ఇంధనం కొనుగోలు చేయనున్నట్టు విద్యుత్ శాఖ తెలిపింది. ఇందుకోసం టీజీ రెడ్కో, టీజీ జెన్కోల ఆధ్వర్యంలో పలు రకాల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించింది. సేంద్రీయ వ్యవసాయం, ఒకే ఎకరంలో 14 రకాల కూరగాయలు, అంతర పంటల సాగుతో ఆదర్శంగా నిలిచిన జగిత్యాల జిల్లా పెంబట్లకు చెందిన బండారి విజయ జాతీయ మహిళా కిసాన్ దివాస్ అవార్డుకి ఎంపికయ్యారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించకుండా రైతు డిస్కం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. రాష్టంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, ఈశాన్య రుతుపవన రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షసూచనలు ఉన్నాయని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వీరి స్టూడియోల టైం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. అక్టోబర్ 15, 2004 మెగాస్టార్ నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. చిరంజీవి గారి సినిమా అంటే ఇక చెప్పేదేమని చెప్పండి, ఆ హైప్, అభిమానుల సందడి, ఉత్సాహం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. అదే రోజు మరో సినిమా కూడా విడుదలైంది. ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్లే. డైరెక్టర్ కూడా రెండవ చిత్రం అది. అసలు ఆ మూవీ ఉందని కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. కట్ చేస్తే మెగాస్టార్ సినిమాతో సమానంగా భారీ విజయాన్ని సాధించింది. ఒక మంచి కాఫీ లాంటి సినిమా అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఆ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ సంవత్సరం విడుదలైన అత్యధిక వసూలు సాధించిన సినిమాగా ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. అర్థమైందా నేను ఏ మూవీ గురించి చెప్తున్నాను? ఎస్, ఆనంద్. ఇవాల్టి ఇన్నోవేటివ్ క్లాసిక్ మూవీ. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి

0: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇన్నోవేటివ్ క్లాసిక్ మూవీగా ఆనంద్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శేఖర్ కంబల్ గారు నిర్మించి దర్శకత్వం వహించిన ఆనంద్ ఒక మంచి ప్రేమకథ మాత్రమే కాదు, కుటుంబం గొప్పతనం విలువ తెలియజేసే ఎమోషనల్ డ్రామా. ఒక ఒంటరి మధ్యతరగతి అమ్మాయి భావోద్వేగాలను, ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన సిల్లిలైడ్ క్లాసిక్. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి, గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. ఇన్నోవేటివ్ క్లాసిక్ మూవీగా ఆనంద చిత్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ పాటలు వింటుంటేనే మనం మళ్ళీ ఆ ఇంటికి, అంటే ఆనంద రూపం ఉన్న ఇంటికి వెళ్ళినట్టు అక్కడ ఏదో తిరుగుతున్నట్టు ఒక ఫీల్ వచ్చేస్తుంది కదా. అంత అద్భుతంగా ఉంటుంది మూవీ. యాక్చువల్గా 2000 సంవత్సరంలో డాలర్ టీమ్స్ చిత్రానికి దర్శకత్వం వహించిన శేఖర్ కంబల గారు ఆనంద్ కథను తయారు చేసుకుని చాలా మంది నిర్మాతలను సంప్రదించారు. కానీ ఎవరూ ఒప్పుకోకపోవడంతో అంత మంచి కథని అలా వదిలేయడానికి మనసొప్పక తనే నిర్మాతగా అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ మీద నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ సహకారంతో దాదాపు 1.5 కోట్ల బడ్జెట్తో రాజా, కమలినీ ముఖర్జీ, సత్యకృష్ణన్, అనీష్ కురుబిల్లాలతో నిర్మించిన ఆనంద్ సంచలన విజయాన్ని అందుకోవడమే కాదు ఆల్ టైమ్ క్లాసిక్ హిట్గా ప్రేక్షకుల అభిమానాన్ని చేరుకుంది. మరి మనందరికీ తెలుసు కదా సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత విజయాన్ని సాధించిందో. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8.

0: 8FM ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను గోదావరి సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్.
1: అందంగా లేనా, అసలు ఏం బాగాలేనా, అంత లెవెల్ ఏంటో నీకు

చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసితో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇన్నోవేటివ్ క్లాసిక్ ఆనంద్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సినిమాలోని పాటలతో పాటు మరిన్ని మంచి పాటలు కూడా వింటున్నాం. యాక్చువల్ గా ఆనంద్ స్టోరీ అంతా కూడా రూపుచుట్టి తిరుగుతుంది. మూవీ స్టార్ట్ అయ్యేది కూడా తనతోనే, కానీ టైటిల్ మాత్రం ఆనంద్. అంటే రూప కోసం ఆనంద్ పడే కష్టాలు, ఫైనల్ గా తనని ఇష్టపడటం అనే స్టోరీ లైన్ గా శేఖర్ కంబల గారి స్క్రీన్ ప్లే, పాటలు, సంగీతం అన్ని అద్భుతంగా కుదిరి కొన్ని కొన్ని సినిమాలు కలా కుదిరిపోతాయంతే కదా. వాటికి రీజన్స్ ఉండవు, లాజిక్లు ఉండవు. అలా ఉంటాయి ఆనంద్ లాంటి సినిమాలన్నీ కూడా. ఒక సింపుల్ స్టోరీ అనూహ్యమైన విజయాన్ని అందుకున్న సినిమాగా మార్చింది. మరి చెప్తాను మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇప్పుడు విందాం ఆనంద్ సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ సాంగ్.

ప్రస్తుతకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం ఇన్నోవేటివ్ క్లాసిక్. ఆనంద మూవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి కదా. పాటలు వింటుంటే సినిమా చూడాలనిపిస్తుంది, సినిమా చూస్తుంటే పాటలు వినాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటాయి. ఎందుకుండో మరి, ఈ చిత్రంలోని 6 పాటలను వేటూరి గారే రాశారు. అండ్ మీకు తెలుసా, శేఖర్ కమ్మల గారు దగ్గరుండి మరి స్టోరీకి తగినట్టుగా పాటలను రాయించుకున్నారట. ఇక కెఎం రాధాకృష్ణన్ గారు స్వరపరిచిన ఈ పాటలు ఎంత చక్కగా ఉంటాయో, ప్రేక్షకులకు ఎంతగా నచ్చేశాయో అందరికీ తెలుసనుకోండి. ఆనంద్ ఒక క్లాసిక్ మ్యూజికల్ హిట్ అవ్వడానికి వేటూరి కెఎం రాధాకృష్ణన్ గారుల సాహిత్యం సంగీతం చేసిన మ్యాజిక్ మరో ముఖ్య కారణమని చెప్పొచ్చు. మరి చెప్తాను మరిన్ని విశేషాలు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినిపిస్తున్నాను హ్యాపీ డేస్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిద్ భారతి 100.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయిలో ఇన్నోవేటివ్ క్లాసిక్ మూవీ ఆనంద్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సినిమాలోని పాటలతో పాటు మరిన్ని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. యాక్చువల్గా మనకి ఆనంద్ అనే టైటిల్ వినగానే అట్రాక్ట్ చేసేది ఒక మంచి కాఫీ లాంటి సినిమా అన్న క్యాప్షన్ కదా. శేఖర్ కంబల గారు సినిమా ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. నిజంగానే కాఫీని ఇష్టపడిన వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు. కాకపోతే వాటిల్లో వెరైటీస్ ఇష్టపడ ఉంటుంది కానీ అందరూ కూడా ఇష్టపడే ఐటమ్ కాఫీ. సో మార్నింగ్ లేచిన అంబడే ఒక మంచి కాఫీ తాగితే ఉండే ఫీల్ ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే మీకు అలా ఉంటుంది అన్న ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. ఇక మంచి కాఫీ తాగితే వచ్చే అనుభూతిని ఆనంద్ సినిమా చూస్తున్నప్పుడు నిజంగానే కలిగించారు. తల్లిదండ్రుల ప్రేమ, తోబుట్టువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ.

వారితో కలగలిపిన ఆనందను తెరకెక్కించిన తీరుకు ఫిదా అయిపోయాం అందరం. ఇప్పటికీ ఆ సినిమాని చూడాలంటే చాలా ఇష్టంగానే చూస్తాం. ఎనీవేస్, ఇంకా ఉన్న విశేషాలు చెప్పాల్సినవి. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఆనంద్ మూవీ నుంచి ఇన్ లవ్లీ సాంగ్.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిద్ భారతి 1.8 ఎఫ్ఎం ఇన్నోవేటివ్ క్లాసిక్. ఆనంద్ మూవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక విన్నాం కదా పాట, అసలు శ్రేయ ఘోషల్ గారి వాయిస్ లో ఆ పాట ఎంత బాగుంటుందో, శేఖర్ కంబల్ గారు పిక్చరైజ్ చేసిన తీరు కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్ గా మనందరికీ తెలుసు శేఖర్ కంబల్ గారికి వర్షం అంటే ఎంత ఇష్టము. ఆల్మోస్ట్ ఆయన అన్ని సినిమాల్లో కూడా ఎక్కువ సీన్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, వర్షం కంపల్సరీగా ఉంటుంది. సో ఎంత అద్భుతంగా సెల్యులాయిడ్ మీద క్రియేట్ చేస్తారంటే మనం నిజంగానే వర్షం చూస్తున్నామా, వర్షంలో ఉన్నామా అనే ఫీల్తో పాటు ఆ సీన్స్ ని సాంగ్స్ ని ఇంకొంచెం హైలైట్ చేసేలా ఎలివేట్ చేసేలా ఉంటుంది. మీకు తెలుసా ఈ సినిమా పాటలు రాయడానికి వేటూరి గారికి 4 రోజులు పట్టిందట. యాక్చువల్గా అన్ని రోజులు తీసుకోరు వేటూరి గారు, అంటే ఎప్పటికంటే చాలా ఎక్కువ టైం తీసుకున్నారట. మరి ఇక ఈ చిత్రంలోని 5 పాటలను కర్ణాటక సంగీతంలోనే కంపోజ్ చేశారట సంగీత దర్శకులు కెఎం రాధాకృష్ణన్ గారు. మరి మరిన్ని కబుర్లు చెప్తా ఆనంద్ గురించి. స్టే ట్యూన్ టు వివిద్ భారతి. అండ్ ఇప్పుడు వినండి ఫిదా మూవీ నుంచి ఈ ఆల్ టైమ్ సూపర్ సాంగ్.

0: ఆగస్ట్ మేళ 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఇన్నోవేటివ్ క్లాసిక్. ఆనంద్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సినిమాలోని పాటలతో పాటు మరిన్ని సూపర్టి సాంగ్స్ కూడా వింటున్నాం. దర్శకుడు శేఖర్ కమ్మల గారు హోవర్డ్ యూనివర్సిటీలో తన మాస్టర్స్ డిగ్రీ థీసిస్గా ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేశారట. తెలుసా, అర్థమైపోతుంది కదా ఈ సినిమా స్టోరీ అంటే ఎంత ఇష్టమో. ఒక మాస్టర్ పీస్గా నిలిచిపోయిన ఆనంద్, మనిషి తెలుసో తెలియకో చేసే పొరపాట్ల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయి, పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష ప్రాయశ్చితం లేదు, ఇలాంటి విషయాలను గురించి సున్నితంగా ఆలోచింపచేసేలా చేస్తుంది. అందుకే ఈ సినిమా ఎప్పుడొచ్చినా కూడా అలా ఇన్వాల్వ్ అయిపోయి చూస్తూ ఉంటామన్నమాట. ఎనివేస్, ఇంకా ఉన్నాయి చెప్తాను విశేషాలు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఇప్పుడు వినిపిస్తున్నాను మాయాబజార్ సినిమా నుంచి ఈ క్లాసిక్ సాంగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. గుర్తుకొస్తున్నాయిలో ఇన్నోవేటివ్ క్లాసిక్ ఆనంద్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సినిమాలోని పాటలతో పాటు సూపర్ హిట్ సాంగ్స్ కూడా వింటున్నాం. ఆనంద్ సినిమా ప్రేక్షకుల అభిమానంతో పాటు 7 నంది అవార్డులను గెలిచి ఇక్కడ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్, ఉత్తమ బాలనటి, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ కేటగిరీల్లో ఈ అవార్డులు లభించాయన్నమాట. మరి రొటీన్ సినీ ఫార్ములాకు భిన్నంగా ఉండటమే ఆనంద్ చిత్రానికి మంచి ఆదరణ లభించడానికి కారణమంటారు దర్శకుడు శేఖర్ కమల గారు. మరి మరిన్ని విశేషాలు చెప్తాను ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను లవ్ స్టోరీ మూవీ నుంచి ఈ హిట్ సాంగ్.

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 1.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, ఇన్నోవేటివ్ క్లాసిక్ ఆనంద మూవీ గురించి మనం మాట్లాడుకున్నాం. మరి సున్నితమైన భావాలను, బంధాలు, అనుబంధాల గొప్పతనాన్ని, విలువను శేఖర్ కంబల గారు ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తారో నిరూపించిన చిత్రం ఆనంద్. కెఎం రాధాకృష్ణన్ గారు లాంటి సంగీత దర్శకుడిని పరిచయం చేసింది సినిమా. చూస్తున్నంతసేపు మనల్ని మనం మర్చిపోయేలా చేస్తుంది చిత్రం. పాటలతో అలరిస్తుంది.

సమయం 12 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు అమృత గీతంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

0: శుభ చరణే
1: సరస సాహిత్య స్వరస సంగీత స్థన యుగలే సరస సాహిత్య స్వరస సంగీత స్థన యుగలే
0: చండు
1: వరదే.

అమృత గీతం టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ప్రకృతి రమణీయతను సూర్యోదయంతో మేలుకునే ప్రాణికోటి పక్షుల కిలకిలా రావాలు ఒకటేమిటి, సమస్త జీవరాశులను సీతారామశాస్త్రిగారు అద్భుతంగా వర్ణించిన ఈ గీతం దేవ సంగీతంతో చిత్రగారి తీయని స్వరంతో మనల్ని మంత్రముగ్ధులం చేస్తుంది. మెల్లగా మెల్లగా అంటూ మనల్ని చేరుతుంది, తట్టి లేపుతుంది. మరి వింటూ చూసేద్దామా ఉషోదయాన్ని.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు అమృత గీతం, ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. చూడకుండానే పుట్టిన ప్రేమకు వారధిగా మారిన ఉత్తరాల సాక్షిగా ప్రేమలేఖ సినిమాలోని ఈ గీతంతో ప్రేమలో పడిపోతాం. అంత అద్భుతంగా ఉంటుంది భువనచంద్ర గారి సాహిత్యం, దేవగారి సంగీతం. ఇక పెక్యులర్ వాయిస్ అనురాధ శ్రీరామ్, గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట ఎవర్ గ్రీన్ మెలోడీ. ఆస్వాదించండి.

మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి

0: వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండ జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: అమృత గీతం టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. అన్కండిషనల్ లవ్, స్వచ్ఛమైన ప్రేమను పాటగా వినాలన్నా పాడుకోవాలన్నా అంతెందుకు, ప్రేమ చేసే అద్భుతాలన్నింటినీ తెలుసుకోవాలన్నా ఆర్య చిత్రంలో పాట వింటే సరిపోతుందేమో అనిపిస్తుంది. ఫాస్ట్ బీట్స్తో పాటు మెలోడీస్ ని కంపోజ్ చేసి మ్యాజిక్ చేసే దేవ్ శ్రీప్రసాద్, సిరివెన్నెల గారుల కాంబినేషన్లో సాగర్ సుమంగళిలు పాడిన ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఎప్పుడు విన్నా ఇలా మెస్పరైజ్ చేస్తూనే ఉంటుంది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. అధికారాన్ని సాధికారితగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోమ్ మంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సియంగ్తో తలపడుతుంది. అధికారాన్ని సాధికారితగా మలచడమే మా ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రసంగిస్తూ దేశ పురోగతి, సమిష్టి వృద్ధి, భాగస్వామ్య అవకాశాలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. కేవలం ముందుకు సాగడమే కాకుండా ఇతరులకు సాధికారత కల్పించడమే అసలైన శక్తి అన్నారు. ప్రస్తుత కాలంలో ఈ పరివర్తనకు డిజిటల్ శక్తి కీలక చోదశక్తికి ఉద్భవించిందని, డిజిటల్ శక్తి భారత్కు మరిన్ని అవకాశాలు తెరిచిందని మోదీ

0: పేర్కొన్నారు.
1: Is not just the ability to move ahead. It is also the ability to empower others to move ahead. Bharat ka manna hai, competition jaruri hai, lekin compassion bhi hona chahiye.
0: 21వ శతాబ్దంలో సాంకేతికత, డేటా, జ్ఞానం, ఆవిష్కరణలు ముఖ్యమైన వనరులుగా మారాయని ప్రధానమంత్రి అన్నారు. భారత సామర్థ్యాలు ఇతర దేశాలకు కొత్త అవకాశాలు తెరుచుకునేలా చూడటమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని తెలిపారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తెల్లని ఇక్కడ 100కి పైగా భాషలు, సుమారు 80,000 రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, ప్రచురణలు, 1000కి పైగా శాటిలైట్ టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయని మోదీ చెప్పారు. గత దశాబ్ద కాలంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిందని మోదీ తెలిపారు.
1: पावर के पर्पज पर जो फोकस है, यही सोच गवर्नेंस में भी जरूरी है. सरकार के पास अथॉरिटी है, लेकिन इसका उद्देश्य ये नहीं होना चाहिए कि देश का नागरिक सिस्टम पर ही निर्भर हो जाए, बल्कि इसका मकसद ये होना चाहिए कि देश के नागरिक सक्षम हो, सशक्त हो. और भारत इसी रास्ते पर चल रहा है. इसी रास्ते पर चलते हुए भारत ने बीते एक दशक में 25 करोड़ लोगों को గరీబీ సే బహార్ నికాలా.
0: 2014 నుంచి భారత్లో స్టార్టప్ వ్యవస్థ గణనీయంగా విస్తరించిందని, స్టార్టప్ల సంఖ్య 2,50,000 చేరుకుందని తెలిపారు. అలాగే 45% పైగా స్టార్టప్లో ఒక మహిళా భాగస్వామి ఉన్నారని పేర్కొన్నారు. ఈరోజు నవరాత్రుల 3వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, శాంతి, దైవిక శక్తికి ప్రతిరూపమైన అమ్మవారు చంద్రఘంట అవతారంలో పూజలు అందుకుంటున్నారని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, విజయం కలగాలని సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సమన్వయంతో సురక్షితమైన, బలమైన బిమ్స్టెక్ ప్రాంతం నిర్మించుకునేందుకు దేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. బే ఆఫ్ బెంగాల్, దాని పరిసర ప్రాంతాల దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారం పెంపొందించుకునేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ 7 సభ్య దేశాలతో 1997లో బిమ్స్టెక్ ప్రాంతీయ సంస్థ ఏర్పడింది. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణహిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగంలో ఉక్కు వాడకాన్ని ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. వ్యవసాయ వృద్దికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయోత్పత్తి, సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పుధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారతదేశంలో సంస్థగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. కేవలం క్యాన్సర్ మందులకే కాకుండా అన్ని రకాల మందులు, వైద్య పరికరాలపై ఉన్న అధిక మార్జిన్ల సమస్య ఈ నిర్ణయం పరిష్కరిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. రిటైలర్లకు 5,000 కందే గుండె స్టెంట్ ధర ఎంఆర్పీ వద్ద 25,000 ఎందుకుంటుందని కోర్టు ఆరా తీసింది. స్టెంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని మెహతా బదులిచ్చారు. ఈ కేసు విచారణ 27 అక్టోబర్కి కోర్టు వాయిదా వేసింది. ఓటర్ల జాబితాలో ప్రతి అర్హులైన పౌరుడికి చోటు దక్కేలా చూస్తారు.

చేసేందుకు భారత ఎన్నికల సంఘం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా దేశంలో పలు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈసీఐ నిబంధనల ప్రకారం ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు వ్యక్తిగత వివరాలు సవరించారు.

నుంచి భారత్ జీడీపీ వృద్ది అంచనా జూలైలోని 6.4% నుంచి 7% పెంచింది. దేశీయ డిమాండ్ పెరగడం సర్వీసెస్ రంగంలో రాణించడంతో ఈ సవరణ సాధ్యమైందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. విస్తరిస్తున్న దేశీయ మార్కెట్, నిర్మాణ సంస్కరణల మద్దతుతో భారత్ బలమైన వృద్ధి సామర్థ్యం ప్రదర్శిస్తోందని వివరించింది. న్యూఢిల్లీలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మింటో రోడ్, మండీ హౌస్ రౌండ్ బౌట్, పటేల్ చౌక్, గురునానక్ చౌక్, లోధి రోడ్ ఫ్లైఓవర్, సర్దార్ పటేల్ మార్గ్, ఖన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, పరిస్థితికి అనుగుణంగా ఢిల్లీలో కొన్ని ప్రధాన జంక్షన్లు, మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఈ రోజు నుంచి రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, నైపుణ్యాభివృద్ది ఉపాధి కల్పన శాఖ మంత్రి జయన్ చౌదరిని కలవనున్నారు. కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ మాట్లాడుతూ, ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారీ పెట్టుబడులతో పాటు ఇరు దేశాల మధ్య పర్యాటక రంగం వృద్దికి గొప్ప అవకాశాలు అందిస్తుందని పేర్కొన్నారు. నేపాల్లో వచ్చిన వరదల కారణంగా హైకింగ్ ట్రయల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో దేశంలోని మధ్య ప్రాంతంలో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కర్స్ వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు సుమారు 100 కిలోమీటర్ల పశ్చిమాన గూర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండలు విరిగిపడడంతో బుధి గండకీ నదికి అడ్డుకట్టపడి దిగువ ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో అధికారులు ఈరోజు 12 మంది విదేశీయులతో సహా 321 మందిని రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన సహాయక చర్యలు కొనసాగుతాయని సైన్యం తెలిపింది. ఆగస్టులో సంభవించిన విపత్తులో 1457 మంది మరణించగా వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. తాజా వరదల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారతదేశం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈరోజు ఓడెన్స్లో ప్రారంభం కానుంది. భారత క్రీడాకారిణి పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నెంబర్ 1 ఆన్ సేయాతో తలపడుతుంది. అలాగే తన్వి శర్మ జపాన్కు చెందిన నత్సుకి నిదేరాతో పోటీ పడనుంది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ బరిలో దిగనున్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి రేపు ఆడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారాన్ని సాధికారితగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సేయంగ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 12:40 దాటింది. వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

పుష్ప టూ మూవీ నుంచి ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినసాం. యాక్చువల్ గా శ్రేయ ఘోషల్ అంటే మనకి మెలడీస్ మెలడీస్ గుర్తొస్తూ ఉంటాయి. ఇలాంటి సాంగ్స్ కూడా ఎంత చక్కగా పాడతారో ఇలాంటి పాటల వల్ల మనకు అర్థమైపోతుంది. ఎనీవేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఈట్ ఫిట్ టైం. మార్నింగ్ టైంలో తీసుకునే బ్రేక్ఫాస్ట్ శరీరానికి రోజంతా అవసరమైన శక్తినిచ్చి మనం యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉండేలా చేస్తుంది. అందుకే బ్రేక్ఫాస్ట్ లో ప్రోటీన్లు సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలంటారు నిపుణులు. మరి వాటిలో కొన్నింటి గురించి, అది కూడా దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ ఈట్ ఫిట్ లో. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ ట్రాక్, మెలోడీ ట్రాక్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: 10 లక్షల లాటరీ నాకా.
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఈట్ ఫిట్ టైం. మరి ఇందాక చెప్పాగ కదా మీకు దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి, అవి కూడా ఏంటంటే ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మీకు చెప్తానని. పెసరపప్పు అట్టు, పెసరట్టు, పెసరట్టు ఉప్మా కాంబినేషన్కి ఎంత క్రేజ్ ఉందో మనకు తెలియదు కాదు కదా. అసలు ప్రోటీన్కి బెస్ట్ ఆప్షన్ పెసరపప్పు అట్టు తెలుసా? పెసరట్టులో వేసుకునే ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరతో పాటు పెరుగు కలిపి తింటే ఈ పోషక విలువలు రెట్టింపు అవుతాయటండి. మరి ఈసారి పెసరట్టు తినేటప్పుడు ఈ విషయం కూడా గుర్తుంచుకోండి. అండ్ ఇంకా ఉన్నాయి దేశీ ఫుడ్ ఐటమ్స్ మీతో చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి.

కాసర్ల శ్యామ్ గారి లిరిక్స్, మిక్కి జమేయర్ గారి సంగీతం మిక్స్ చేస్తే ఇలాంటి మ్యాజికల్ సాంగ్స్ అనుకుంటాం. కానీ మనం చాలా అప్డేటెడ్గా ఉన్నాం, చాలా ఫార్వర్డ్గా ఉన్నాం, చాలా టెక్నికల్గా ముందుకెళ్ళిపోయాం అది ఇదని. కానీ మన మూలాల్ని ఎప్పుడు మర్చిపోం అనడానికి ఎగ్జాంపుల్ ఇలాంటి పాటలు. ఇలాంటి జానపద పాటల్ని ఇప్పటికీ మనం ఇష్టపడుతున్నాం, సూపర్ హిట్ చేస్తున్నాం, అంతే కదా.

ఎనీవేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఈట్ ఫిట్ టైం. మరి ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పనీర్. వెజిటేరియన్స్కు పనీర్ మంచి ప్రోటీన్ వనరులు దొరికే ఆహార పదార్థంగా నిపుణులు అంటారు. పన్నీర్ బుర్జీ, పన్నీర్ రోల్, లేదంటే కూరగాయలతో తయారు చేసే శాండ్విచ్ రూపంలో కూడా తీసుకోవచ్చట. మీకు తెలుసా, పన్నీర్లో ప్రోటీన్తో పాటు ఎముకల పటుత్వానికి అవసరమైన కాల్షియం కూడా లభిస్తుందట. సో ఈసారి ఎలాగూ చాలా మంది పన్నీర్ లవర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి ఈసారి కూడా ఎంచక్కగా ఇంకా హ్యాపీగా తినొచ్చు అనమాట పన్నీర్ని. ఇంకా ఉన్నాయి దేశీ ఫుడ్ ఐటమ్స్ షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్డ్ టు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇప్పుడు మీకోసం మరో లవ్లీ ట్రాక్.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సి తో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు వాయిస్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ప్రోటీన్లు సమృద్ధిగా లభించే దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి మనం మొలకెత్తిన పెసలు, శనగలు, పప్పుధాన్యాలను మార్నింగ్ టైంలో సలాడ్స్ లేదంటే చాట్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు. టేస్ట్ కోసం అంటే కొంచెం చప్పగా ఉంటాయి, ఎలా తినాలబ్బా అని అనిపిస్తుంది కదా. సో ఆ దిగులు లేకుండా వీటిలో నిమ్మరసం, ఉల్లిపాయ, టమాటా, కాస్త మిరియాల పొడి కలుపుకోవచ్చు. వీటి వల్ల ప్రోటీన్ అలాగే సూక్ష్మ పోషకాలు కూడా అందుతాయట. మరి సో ఈసారి ఇవి కూడా మనం ట్రై చేయొచ్చు. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఇంకా ఉన్నాయి చెప్తాను విశేషాలు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. మరి ప్రోటీన్లు సమృద్ధిగా లభించే దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక లాస్ట్ అండ్ నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పెరుగు శనగల సలాడ్. ఉడికించిన తెల్ల లేదా నల్ల శనగలను చిలికిన పెరుగుతో కలపడం ద్వారా తేలికగా అనిపించే బలవర్ధకమైన బ్రేక్ఫాస్ట్ తయారవుతుంది. శనగల నుంచి ప్రోటీన్ ఫైబర్ అలాగే పెరుగు ప్రోబయోటిక్స్తో పాటు కాల్షియం, ప్రోటీన్లను కూడా అందిస్తాయట. సో మరి బ్రేక్ఫాస్ట్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నామనుకోండి, రోజును హెల్దీగా హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఫిట్గా యాక్టివ్గా కూడా ఉండొచ్చు అన్నమాట. సో మరి ఫాలో అయితే సరిపోతుంది కదా, ఏమంటారు? అండ్ స్టే ట్యూన్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మెస్మరైజింగ్ మెలడీ

సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ్ భారతి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ఎన్నికల సంఘానిది ప్రజలదే తప్పనే రీతిలో ఆ పార్టీ ప్రవర్తిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల బోనస్ చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు పెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారత్లో కాంగ్రెస్ పార్టీ నడిపే నియంతృత్వ రాజకీయం చెల్లదని, తమకు ఓటు వేయకపోతే ఈసీదీ ప్రజలదే తప్పనేలా ఆ పార్టీ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాహుల్ గాంధీ అధికారం కోసం రాజ్యాంగబద్ద సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి నేతలు దేశానికి ద్రోహం చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేత బాధ్యతారహితంగా మాట్లాడడాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. దేశం ఎవరి ప్రైవేటు ఆస్తి కాదని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలదొయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్న విపక్షాల తీరు పార్లమెంటులో నవ్వుల పాలైందని మండిపడ్డారు.

0: భారత ఎన్నికల సంఘం నిర్ణయాల్లో లోపాలున్నాయని కమిషన్ సభ్యులే పేర్కొంటున్న తరుణంలో సిఎస్ఇ జ్ఞానేష్ కుమార్ పై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చర్యలు తీసుకోకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిరసించారు. ఢిల్లీలో ఇండీ కూటమి చేపట్టిన మార్చ్ ఫర్ డెమోక్రసీ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ ఈ పోరాట పంధాపై తెలంగాణ భవన్లో నిర్వహించిన సమాపేశంలో పాల్గొన్న శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సింగరేణి సంస్థ లాభాల్లో పర్మనెంట్ ఉద్యోగులకు 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల బోనస్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈరోజు ప్రజాభవన్లో భట్టి విక్రమార్క విలేకరుల సమాపేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ, క్వార్టర్ల స్థానంలో నెహ్రూ హౌజింగ్ కాలనీల నిర్మాణం, ఏరియా ఆసుపత్రుల ఆధునీకరణ చేపడతామన్నారు. అలాగే రామగుండంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు సింగరేణి భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుడతామని అన్నారు. ఈ సమాపేశంలో మంత్రి శ్రీధర్బాబు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు నేడు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన జగన్మాత ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని, రైతన్నల పంటలు సమృద్దిగా పండి రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. రాష్ట ప్రజలందరికీ ఆయన శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫార్ములా ఈరెస్ కేసులో తనపై వచ్చిన అవినీతి అభియోగాలకు తగిన ఆధారాలు లేవని, నిధుల దుర్వినియోగం జరిగినట్టు సాక్ష్యాలు లభించనందున ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో బారాసా కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను 30వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో ఎస్టీలకు 75% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జీవో 109, గెజెట్ 49 ప్రకారం ఇవ్వాల్సిన రిజర్వేషన్లను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అమలు చేయకపోవడం వల్ల ఆదివాసీ, గిరిజన యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంతో నవంబర్ నాటికి రిజర్వాయర్లు ఎండిపోయి హైదరాబాద్లో నీటి సరఫరా తగ్గుతుందనే ప్రచారాన్ని జలమండలి ఖండించింది. ఇటువంటి ఆధారాలు లేని వార్తలు నమ్మవద్దని, ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలను కోరింది. నీటి సరఫరా సమాచారాన్ని అధికారిక మార్గాల ద్వారానే తెలుసుకోవాలని, నీటిని పొదుపుగా వాడాలని స్పష్టం చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే జీవో 17 ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తగినంత సిబ్బంది, థర్మల్ విద్యుత్ కేటాయింపులు లేకపోవడంతో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఉచిత విద్యుత్పై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ది పనులను, గోదావరి పుష్కరఘాట్ నిర్మాణాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. అధికారులతో పనుల పురోగతిని సమీక్షించిన ఆయన ముక్కోటి శ్రీరామనవమి నాటికి పనులు పూర్తి చేసేలా 10 బృందాలను రంగంలోకి దించినట్టు వెల్లడించారు. నిర్ణీత సమయంలో పనులు ముగించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
1: గోదావరి పుష్కరం సంబంధించి రివర్స్ పరిశీలించడం జరిగింది. ఘాట్ శాంక్షన్ అయింది. నార్త్ సైడ్ అండ్ సౌత్ సైడ్ కూడా 270 మీటర్ అండ్ అలాగే 230 మీటర్స్ ది ఘాట్ కూడా పరిశీలించడం జరిగింది. టీఆర్1 భద్రాచలం కూడా ఉంది. అలాగే పెళ్లి భక్తులు, జనం కూడా కేవలం ఇక్కడ కాదు, తిన్నపక్కలో, అశ్వాపురంలో, ఉమ్మగూడెంలో, పర్ణశాలలో అక్కడ కూడా అవకాశం ఉంది. అది కూడా గవర్నమెంట్ కి పంపడం జరిగింది.
0: ఎల్నినో ప్రభావంతో

వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున రైతులు వరి కంటే ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. నీరు విద్యుత్ సమస్యలను అధిగమించడానికి సమిష్టిగా కృషి చేయాలని, సూక్ష్మ సేద్యం కోసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు పగడబందీ ఏర్పాట్లు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి నిర్వహించిన సమీక్షలో జిల్లాలో మొత్తం 251 కొనుగోలు కేంద్రాలను సిద్దం చేయాలని సూచించారు. అలాగే గత సీజన్ల సీఎంఆర్ డెలివరీలో వేగాన్ని పెంచాలని పౌర సరఫరాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దేవి శరన్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం ప్రత్యేక పూజలు, రాత్రివేళ భక్తుల దాండియా నృత్యాలతో ఆలయం కోలాహలంగా మారింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి బాలాలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజైన ఈరోజు సరస్వతి అమ్మవారు చంద్రఘంట మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ఈశాన్య రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లోనూ వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ఎన్నికల సంఘానిది ప్రజలదే తప్పనే రీతిలో ఆ పార్టీ ప్రవర్తిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి పర్మనెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల బోనస్ చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం బీబీ క్లాక్ లో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి. అఖండ భారతదేశం భిన్న సంస్కృతి సంప్రదాయాలకు పర్వదినాలకు నిలయం. ప్రతి పండుగకు ఏదో ఒక అర్థం పరమార్థం ఉంటుంది. జీవితంలో మనం ఆచరించవలసిన అంశాలు ఎన్నో ముడిపడి ఉంటాయి. అర్థం చేసుకోవాలంతే. మరి బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

అలరించే సంపూర్ణ వినోదం. మరి బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. బతుకమ్మ ప్రకృతి పండగ, పూల పండగ, మానవ జీవితం పర్యావరణంతో ఎలా మమేకమై ఉందో తెలిపే పండగ. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మను మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మరి రంగురంగు రకాల పువ్వులతో 9 రోజులు బతుకమ్మ రూపంలో ప్రకృతికి సౌభాగ్య సంతోషాలకు మరో రూపమైన పార్వతీదేవిని ఆరాధిస్తారు. సమిష్టితత్వానికి సమైక్యతకు ప్రతిరూపం మహిళలందరూ కలిసి పాడే బతుకమ్మ పాటలు. మరి ప్రకృతిని పర్యావరణాన్ని దైవస్వరూపాలుగా కొలుస్తున్నామంటే పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుంది బతుకమ్మ. ఈరోజు నానబియ్యం బతుకమ్మగా జరుపుకుంటున్నారు. మరి శుభాకాంక్షలను అందిస్తోంది వివిధ్ భారతి.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. యావత్ భారతదేశం ఘనంగా జరుపుకునే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. 9 రోజులు 9 అలంకారాలతో అమ్మవారిని పూజిస్తాం. శక్తికి ప్రతిరూపమైన ఆది పరాశక్తిని ఆరాధిస్తాం. మనతో ఉండే, అంటే మనలో ఉండే సహజ సిద్ధమైన దుర్గుణాలకు బదులుగా సద్గుణాలను ప్రసాదించమని కోరే సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను చెబుతారు. ఇక తొలి అలంకారంగా ఉత్తరాదిన శైలపుత్రి, దక్షిణాదిన బాలాత్రిపుర సుందరి. ఓర్పుకు సహనానికి ప్రతిరూపంగా దుష్టశక్తులపై విజయం సాధించి కష్టాలను తొలగించే తల్లిగా కొలుస్తాం. సంపద, శ్రేయస్సు, మనశ్శాంతి, జ్ఞానాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఇక రెండవ అలంకారంగా ఉత్తరాదిన బ్రహ్మచారిణి, దక్షిణాదిన గాయత్రీదేవి. దృఢ సంకల్పం, పట్టుదల, క్రమశిక్షణకు ఆలవాలం. సోమరితనం, అహంకారం, అసూయ లాంటి ప్రతికూల భావాలకు దూరంగా ఉండటానికి అమ్మను ఆశ్రయిస్తారు. జ్ఞానానికి అధిదేవత గాయత్రీదేవి. ఇక మూడవ అలంకారం ఉత్తరాదిన చంద్రఘంట, దక్షిణాదిన అన్నపూర్ణ. గడ్డు పరిస్థితుల్లోనూ చెదరని ఆత్మవిశ్వాసం ఇవ్వడం ఈ అలంకారం ప్రత్యేకత. సమస్త ప్రాణకోటికి ఆహార ప్రదాత అన్నపూర్ణదేవి. కుటుంబ శ్రేయస్సుకు, అనుబంధాలు బలపడటానికి ఆత్మీయత నిండిన ఆహార విలువను తెలియజేసే రూపం.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి భారతి 102.8 FM. మరి బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న శుభ సందర్భంగా చైతన్య స్ఫూర్తి మనకు ఆదేశించే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక 4వ రోజు అలంకారం ఉత్తరాదిన కుష్మాండదేవి, దక్షిణాదిన మహాచండీదేవి. చిరునవ్వుతో అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన దేవి. ఈ తల్లిని పూజిస్తే మానసిక ఆరోగ్యం కుదుట పడుతుందనేది భక్తుల నమ్మకం. ధైర్యం, ఆరోగ్యం, సంపదలు ఇచ్చే అలంకారం మహాచండీదేవి. 5వ రోజు అలంకారం ఉత్తరాదిన స్కందమాత, దక్షిణాదిన లలితా త్రిపుర సుందరి. కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని దర్శనమిచ్చే అమ్మ. మంచి సంతానాన్ని ప్రసాదించడమే కాదు, వాళ్లని సంరక్షించుకోవడానికి అవసరమైన ధైర్యాన్ని, సంపదను ఇస్తుందని విశ్వసిస్తారు. లలితా త్రిపుర సుందరి అలంకారం ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించే రూపం.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 1.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక 6వ రోజు అలంకారం, ఉత్తరాదిన కాత్యాయని దేవి, దక్షిణాదిన మహాసరస్వతీదేవి. శాంతి, ఆనందం, సంతోషకరమైన జీవితం, విజయాన్ని ప్రసాదించే అలంకారం కాత్యాయని దేవి. సాత్విక రూపమైన అమ్మవారిని సృజనాత్మకతకు మూలదైవంగా, ఆమె వీణ నుంచి వచ్చే కంపనాలు సమస్త విశ్వాన్ని చేతనంగా ఉంచి సకల భయ

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆన్ వివిధ భారతి 100.8 FM. బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న శుభ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక 7వ రోజు అలంకారం. ఉత్తరాదిన కాళరాత్రి, దక్షిణాదిన మహాలక్ష్మీదేవి. ఉగ్రరూపం. ప్రతికూలత నుంచి రక్షణ పొంది భయం లేని జీవితాన్ని గడపొచ్చని నమ్మకం. కాళరాత్రి అలంకారం. ఇక అందం, దయ, కరుణ, విజయం, వంశవృద్ధి వంటి ఎన్నో సుగుణాలకు నిలయం మహాలక్ష్మీదేవి అలంకారం.

ఎనిమిదవ రోజు అలంకారం. ఉత్తరాదిన మహాగౌరి, దక్షిణాదిన దుర్గాదేవి. భయం, పాపాల నుంచి విముక్తి కలిగించే రూపం మహాగౌరి అలంకారం. ఇక నారీశక్తికి ప్రతీకగా దుర్గాదేవి రూపం ఆరోగ్యాన్ని, శారీరక మానసిక స్వస్థతను ప్రసాదించే దేవిగా కొలుస్తాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం చైతన్య స్ఫూర్తి టైం. బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న శుభ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక 9వ అలంకారం. ఉత్తరాదిన సిద్ధిదాత్రి, దక్షిణాదిన మహిషాసుర మర్దిని, కోరిన కోరికలను ప్రసాదించే వరదాయిని, పరిపూర్ణ శక్తి స్వరూపిణి సిద్ధిదాత్రి, అంతర్గత శాంతిని ఇచ్చే రూపంగా పూజిస్తాం. ఇక చెడుపై మంచి విజయం సాధిస్తుందని తెలియజేసే అలంకారం మహిషాసుర మర్దిని. అమ్మను పూజిస్తే ఆత్మశుద్ధి జరిగి అర్షడ్వర్గాలపై విజయం సాధించగలమని భక్తుల విశ్వాసం. మరి దైవాన్ని పూజించడం ఎంత ముఖ్యమో అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే మనం జరుపుకునే పండుగలకు సార్థకత. ఆలోచించండి.

సమయం 2 గంటలు కాస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు మెలడీ టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిద్ భారతి 102.8 ఎఫ్ఎం వివిద్ క్లాక్లో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు మెలడీ టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ఆల్మోస్ట్ హాఫ్ డే అయిపోయింది. రోజు హ్యాపీగా స్టార్ట్ అయ్యి హ్యాపీగా గడిచింది అనుకోండి, హ్యాపీగా ఉంటారు. అదే సోసోగా ఉంది, ఏదో పర్లేదు అన్నట్టుగా ఉంటే ఇలాంటి పాటలు వింటే, అంటే మెలడీస్ వింటే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో మీకోసం బోల్డ్ అనే మెలడీ సిద్ధంగా ఉన్నాయి. స్టే ట్యూన్డ్ టు వివిద్ భారతి.

మాస్ మూవించకం మెస్మరైజింగ్ డ్యూట్ వినే సమ్ సాహిత్య గీతం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఆన్ వివిధ్ భారతి 102.8 FM. యాక్చువల్ గా ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా ఒక లైలా కోసం సినిమాతోటి స్టార్ హీరోయిన్ గా మారి ఆ తర్వాత అగ్ర హీరోలందరితోటి నటించి ఎన్నో హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన క్యూట్ హీరోయిన్ పూజా హెగ్డే అండ్ ఎనర్జెటిక్ డాన్సర్ అండ్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్ కూడా అల్లు అర్జున్, రామ్ చరణ్ అండ్ జూనియర్ ఇంటర్ గారు లాంటి హీరోలతోటి ఈక్వల్ గా డాన్స్ చేసే హీరోయిన్. ఈరోజు తన బర్త్డే కాబట్టి తనకు బర్త్డే విషెస్ తో గద్దలకొండ గణేష్ సినిమా నుంచి ఎల్లువచ్చి గోదారమ్మ పాట ఉంది కదా, యాక్చువల్ గా శ్రీదేవి గారు లాంటి డాన్సర్ ని హీరోయిన్ ని రీప్లేస్ చేయడం అనేది అసలు ఊహకందని విషయం. కానీ ఈ పాటలో మాత్రం అసలు ఏమాత్రం తగ్గకుండా ఆల్మోస్ట్ శ్రీదేవి గారికి ఈక్వల్ గా డాన్స్ చేశారు పూజా హెగ్డే. అందరే అభిమానాన్ని అభినందనల్ని అందుకున్నారు. మరి తనకి బర్త్డే విషెస్తో ఈ సూపర్ సాంగ్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. యాక్చువల్ గా మన తెలుగు సినిమాల్లో ఎన్ని పాటలున్నా కూడా సోలో సాంగ్స్ కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. అది మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, ఆ పాటలకి సాహిత్యం సంగీతం అద్భుతంగా కుదిరి అండ్ పిక్చరైజేషన్ కూడా తోడైందనుకోండి, మంచి పిక్చరైజేషన్, అసలు ఆ పాటలు సూపర్ హిట్ అంతే. అలాంటి పాటలు ఒకటి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి చలి చలిగా అల్లింది. అసలు శ్రేయ ఘోషల్ గారి వాయిస్లో ఈ పాట ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ అంతే. అనంత్ శ్రీరామ్ గారి సాహిత్యం ఎంత బాగుంటుందో దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మరి ఈ పాట వినేద్దామా?

మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 1.8 ఎఫ్ఎం. మంచి మంచి మెలోడీస్ అలా బ్యాక్ టు బ్యాక్ వింటుంటే అసలు ఆ ఫీలే వేరు కదా. ఇందాక చెప్పినట్టుగా రోజంతా సోసాగా ఉందనుకోండి, ఆ సోసో కాస్త సో హ్యాపీగా అయిపోతుంది అనమాట. ఇక సుమంత్ థర్డ్ ప్రొడక్షన్స్ అంటే ఫీల్ గుడ్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఎన్నెన్ని మంచి సినిమాలు కదా. విఎన్ ఆదిత్య గారి డైరెక్షన్లో మనసంత నవ్వే సినిమా వచ్చింది 2002లో, గుర్తుంది కదా. అసలు ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి మంచి మంచి పాటలు తోడైతే, మ్యూజిక్ తోడైతే ఎంత అద్భుతాలు క్రియేట్ చేస్తుందో మనకే తెలుసు. ఆ సినిమా చూస్తుంటే ఒక హాంటింగ్ స్టోరీ అనమాట. మరి అందులో అన్ని పాటలు కూడా చాలా బాగుంటాయి, కానీ చిత్రగారు పాడిన పాట ఒకటి ఉంటుంది, కిటకిట తలుపులు, అస్సలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అనంత శ్రీరామ్ గారి సాహిత్యం చాలా బాగుంటుంది. ఇక ఆర్పి పట్నాయక్ గారు, అప్పుడు అసలు ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ లేని సినిమాలు అంటే ఏవి లేవేమో అనిపించింది 2002లో అనమాట కదా. అన్ని బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్సే. మరి అలాంటి హిట్ సాంగ్ ఒకటి మనసంతనివే సినిమా నుంచి మీకోసం.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం.

ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

కొన్ని కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే అల్టిమేట్ హిట్ పైర్ అయిపోతాయి అనమాట. వాళ్ళు యాక్ట్ చేసిన సినిమాలు అన్ని కూడా నచ్చేస్తాయి మనకి. అండ్ రిపీటెడ్గా వాళ్ళ కాంబినేషన్ రిపీట్ అవుతుంటే అంత ఆనందం, అసలు ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉండేది అప్పట్లో. ఇప్పుడంటే కొంచెం తగ్గింది కానీ అలాంటి హిట్ పేర్లో వెంకటేష్ సౌందర్య గారిలేదు ఒకటి. ఎన్ని సినిమాలు కదా ఇప్పుడు చెప్తే మన మెలడీ టైం కూడా అయిపోతుంది. కాబట్టి వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్ని కూడా మ్యూజికల్ హిట్సే. అలాంటి వాటిల్లో ఒకటి రాజా సినిమా. నిజంగా టైటిల్ రాజా అని హీరో పేరు ఉంటుంది కానీ సినిమా అంతా కూడా హీరోయిన్ ఓరియంటెడ్. అంటే ఇద్దరు క్యారెక్టర్లు కూడా ఈక్వల్ గా ఉంటారన్నమాట. ఒకరికొకరు పోటా పోటీగా నటించే సినిమా వల్ల ఇది కూడా ఒకటి. అందుకే మనకి వాళ్ళ కెమిస్ట్రీ కానివ్వండి, లేదంటే స్టోరీ డైలాగ్స్ సీన్స్ ఏవైనా సరే అలా మనసుకి హత్తుకుపోతాయి. ఆ సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్ అవుతాయి. మరి రాజా సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ విందామా. ఎస్ రాజ్ కుమార్ గారి సంగీతం, సామవేద షణ్ముఖ శర్మ సాహిత్యం, ఈ అద్భుత గీతం మీకోసం.

తరతరాలు తరిగిన ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి మెలోడీస్ వింటుంటే వినోదం కాక ఆనందం కాక ఇంకేముంటుంది చెప్పండి? బ్యాక్ టు బ్యాక్ ఇలాంటివన్నీ వింటుంటే అసలు ఫీల్ హ్యాపీనెస్సే వేరనమాట. యాక్చువల్గా మనకి సినిమాల్లో సూపర్ హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు, రికార్డులను తిరగరాసిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి సినిమాలు ఒకటి బొబ్బిల్ రజ. యాక్చువల్గా అది వెంకటేష్ గారికి ఒక యాక్షన్ హీరోగా స్టార్డమ్ని తెచ్చిచ్చిన సినిమా. అండ్ అట్ ద సేమ్ టైం దివ్య భారతి అనే ఒక క్యూట్ హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేసిన సినిమా కూడా. ఆ సినిమాతోటి స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఫస్ట్ మూవీతోనే. ఆ తర్వాత అగ్ర హీరోలు అందరితోటి యాక్ట్ చేసింది. అండ్ హిందీలో కూడా తెలుగులోనూ చాలా మంచి మంచి హిట్స్ అని ఇచ్చింది. మరి క్యూట్నెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ దివ్య భారతి. తను నటించిన బొబ్బిలరాజ సినిమాలో పాటలు అన్నీ కూడా సూపర్ హిట్టే. ఇక ఇళయరాజా అండ్ వేటూర్ సుందరమూర్తి గారి కాంబినేషన్ అంటే మనకి కొంచెం మాస్ టచ్లో ఉంటుంది. కానీ సిరివెన్నెల ఇళయరాజా గారి కాంబినేషన్ అంటే కొంచెం క్లాస్ టచ్ ఉన్న సాంగ్స్ వస్తాయి. కానీ ఇప్పుడు వినిపించబోయే పాట క్లాస్ కమ్ మాస్ ఉండే సాంగ్ అనమాట. మరి విందామా ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ని?

0: ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మెలోడీ టైమ్ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి మామూలుగా మనకి హీరో హీరోయిన్స్ కానివ్వండి, అంటే హీరోయిన్స్ ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ ఇక్కడ యాక్ట్ చేయడం లేదంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి టాప్ హీరోయిన్స్గా రాణించడం అనేది మనందరికీ తెలుసు. కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం అంత ఎక్కువగా మనకి షఫలింగ్ ఉండదు. అంటే అక్కడ వాళ్ళు ఇక్కడ తక్కువగా చేస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడ కూడా. అలా తక్కువ సినిమాలు చేసినా మంచి ఒక గుర్తుండిపోయే సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరు ఓపెన్ అయ్యర్ గారు. యాక్చువల్గా హిందీలో అన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, తెలుగులో కూడా నీరజం అనే సినిమాకి చేశారు. అసలు నీరజం పేరు వింటేనే ఎన్ని సాంగ్స్, అన్ని మెలోడీ సాంగ్స్ అన్ని గుర్తొచ్చేస్తాయి కదా. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోయిన సినిమాల్లో నీరజనం కూడా ఒకటి. అన్నీ అద్భుతమైన పాటలే అనమాట, ఓపెన్ అయ్యర్ గారు కంపోజ్ చేసినవి. అండ్ ఇప్పుడు వినిపించబోతున్న పాటకి సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. యాక్చువల్గా ఇది 1999 రిలీజ్ అయిన సినిమా, కానీ ఇప్పటికీ చాలామంది ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్ సాంగ్స్ లిస్ట్లో ఈ పాట కూడా ఉంటుందనేది 80s 90s కిడ్స్కి చాలామంది చెప్తారు. సో మరి ఇంకోసారి ఈ పాట విందాం.

మెలడీస్ వింటుంటే టైం తెలియట్లేదు చూసారా, 2 గంటల 54 నిమిషాలు దాటింది. అంటే మెలడీ టైంలో నెక్స్ట్ అండ్ లాస్ట్ మెలడీ వినిపించే టైం కూడా వచ్చేసింది. ఆది ఈ సినిమా పేరు వింటేనే ఎన్టీఆర్ గారి ఉగ్రరూపం కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆ సినిమా స్టోరీ కానివ్వండి, వివి వినాయక్ గారి ప్రజెంటేషన్ టేకింగ్ కానివ్వండి, అసలు మొత్తం డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది సినిమా. అండ్ ఎన్టీఆర్ గారికి అండ్ డైరెక్టర్గా వివి వినాయక్ గారికి స్టార్డమ్ వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాటలన్నీ కూడా సూపర్ హిట్టే. ఇక ఇప్పుడు వినిపించబోయే పాట చంద్రబోస్ గారు రాశారు. అసలు చంద్రబోస్ గారు అంటే చెప్పక్కర్లేదు, క్యాచి క్యాచి వర్డ్స్తో మంచి మంచి భావాల్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట చంద్రబోస్ గారు. మరి ఇప్పుడు అందులో పాట వినిపించబోతున్నాను. అండ్ విత్ దిస్ సాంగ్ లక్ష్మీ సరింగా ఫర్ టుడే. హ్యావ్ ఏ గ్రేట్ ఫెస్టివ్ డేస్ ఫ్రెండ్స్. స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

0: बहुत ही ज़रूरी है। मैं अपने यंगस्टर्स को ये भी कहना चाहता हूँ कि मैं बाइक्स को रेसिंग ट्रैक पे लेके जाता हूँ, नॉर्मल रोड्स पे ऐसे नहीं चलाता हूँ। काफ़ी यंगस्टर्स बहुत फास्ट बाइक चलाते हैं बिना हेलमेट। तो मैंने एक यंगस्टर को साइड में लाके मैंने कहा कि तुम हेलमेट क्यों नहीं पहनते हो, लड़कियों को दिखाना चाहते हो राइट? मैंने कहा हाँ। तो मैंने कहा तो इतना तेज क्यों चलाते हो, कौन देखेगा तुम्हें, राइट नाउ यू आर एन इडियट, आराम से चलाओ। और मैंने कहा कि जो कूल कोशेंट है ना वो हेलमेट पहन के आराम से चलाओ, बिना हेलमेट के मत चलाओ।
1: कूल बनिए।
2: आकाशवाणी
3: శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు. ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. శ్రోతలు ఈ కార్యక్రమాలను 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా వినవచ్చు. సాయంత్రం ప్రసారాలలో ముందుగా అభిరుచి, శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా హలో బ్రదర్ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్రగారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్లా లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, చంద్రకళ సహస్ర, బండి శివాజీ, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు, వీరందరి కోరిక మేరకు మనం ఈ పాట విందాము.

0: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి. ఇప్పుడు విందాం కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS MS ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్లెస్ సౌకర్యం కలదు. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
3: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్,
3: సెల్ 9912317190.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
3: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్,
2: సెల్ 9444004837.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: ఏందక్కో మొబైల్ లో గంతగనం వెతుకుతున్నావు?
4: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
3: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగిస్తారంట.
4: గట్లనా?
3: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
5: ఇన్నారు కదా, ఇదో పండగ చేసుకోండి.
6: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజైంది కదా?
7: పండుగలు అనేటటువంటివి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవే పండుగలండి. ఏ యుగంలోనైనా చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా నిర్వహించేవే అనేక పండుగలు. పండుగలు ఆయా కాలాలకు అనుగుణంగా శాస్త్రపరంగా ఆరోగ్యాన్ని కాపాడే విధంగా నిర్వహించుకుంటాం. ప్రతి మనిషిలోని చెడుని త్యజించి మంచిని పెంచుకొని మానవతా దృక్పథాన్ని అలవర్చేవే పండుగలు. అందుకోసమే వీటికి సంబంధించి ఆ పండుగలకు ముందు నిర్వహించేటటువంటి కొన్ని దీక్షలు, మాలాధారణ, అవన్నీ కూడా వీటికి ప్రతీకలు. అహంకారాన్ని నిర్జించి సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఉపకరించి సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడిని నిజం చేసేవే పండుగలు.

0: మీరు విన్న ఈ అంశం పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమంలోనిది.
1: ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ గురువారం ఉదయం 9:30 ప్రసారమవుతుంది.
0: తప్పక వినండి. పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం.
2: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాట సరదా బుల్లోడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్ లక్ష్మీ ప్రసన్న లావణ్య నరేష్ మల్లవ్వ చంద్రయ్య మహిత మనస్విని రేవంత్ వరలక్ష్మి సంతోష్ దివ్య శ్రీధన్య వేదశ్రీ విక్రమాదిత్య మహస్విన్ వీరందరి కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్రగారు పాడిన పాటను విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
2: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
3: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
4: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా

0: పెద్దదైన యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ.
4: మహిళావాణి కార్యక్రమంలో మీ అభిప్రాయాలను, ఆలోచనలను కవితా రూపంలోనో, ప్రసంగ రూపంలోనో, కథానిక రూపంలోనో తెలియజేయాలనుకుంటున్నారా? ఈ అవకాశం మీకు కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. వెంటనే మీ పేరు, ఊరు తెలియజేస్తూ 9490407880 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వింటూ ఉండండి ప్రతి శుక్రవారం ఉదయం 8:30 మహిళావాణి కార్యక్రమం.
5: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
6: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
5: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
6: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
5: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
6: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
5: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
6: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
7: ద రెమోండ్ షాప్
8: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
7: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
8: ఏకైక కంపెనీ షోరూమ్
7: ద రెమోండ్ షాప్,
8: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రకరకాల క్యాన్సర్ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినే పాట స్వయంవరం. సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఇబ్రహీంపట్నం జగిత్యాల్ ఇబ్రహీంపట్నం నుండి అరుణ, ముత్తమ్మ, విహారీ కృష్ణ, లోక్వీర్, కృషిక వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
1: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
0: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
1: గట్లనా?
0: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: ఇన్నారు కదా, ఇక పండగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ అయింది కదా.
4: అభిరుచి కార్యక్రమంలో చివరగా వినే పాట పుట్టినిల్లు మెట్టినిల్లు. చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రోతలు కొన్ని లలిత గీతాలు వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి.

0: నిజామాబాద్
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: పితాశయంలో రాళ్ళు, అపెండిక్స్, ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
1: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
5: బిల్లిచ్చే ముందే వస్తుందంటారా?
6: సో గర్ల్స్, ఏంటట సంగతి?
7: బిల్లట సంగతి
4: ఏది? నీ కాడి పిన్ని
8: ఆర్బిఐ ఉంటుంది. మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
9: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
8: ఆర్బిఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
10: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
11: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
10: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
11: శ్రీ సరస్వతి పూజ, అక్షరాభ్యాసాలు జరపబడును.
10: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
11: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
10: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
11: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
12: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరొక లలిత గీతం.

0: பொபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: బురద పుల్ల
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
0: లలిత సంగీత కార్యక్రమంలో చివరగా మరొక లలిత గీతం వింటారు.

శ్రోతలు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం

0: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై సినీ రంజని కార్యక్రమంలో. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
4: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
3: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
4: గట్లనా?
3: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
5: ఇన్నారు కదా, ఇక పండుగ చేసుకోండి.
2: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
6: పండుగలు అనేటటువంటివి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవే పండుగలండి. ఏ యుగంలోనైనా చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా నిర్వహించేవే అనేక పండుగలు. పండుగలు ఆయా కాలాలకు అనుగుణంగా శాస్త్రపరంగా ఆరోగ్యాన్ని కాపాడే విధంగా నిర్వహించుకుంటాం. ప్రతి మనిషిలోని చెడును త్యజించి మంచిని పెంచుకొని మానవతా దృక్పథాన్ని అలవర్చేవే పండుగలు. అందుకోసమే వీటికి సంబంధించి ఆ పండుగలకు ముందు నిర్వహించేటటువంటి కొన్ని దీక్షలు, మాలాధారణ, అవన్నీ కూడా వీటికి ప్రతీకలు. అహంకారాన్ని నిర్జించి సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఉపకరించి సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడిని నిజం చేసేవే పండుగలు.

0: మీరు విన్న ఈ అంశం పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమంలోనిది.
1: ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ గురువారం ఉదయం 9:30 ప్రసారమవుతుంది.
0: తప్పక వినండి పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం.
2: సినీ రంజని కార్యక్రమంలో తర్వాత వినే పాట ప్రతిరోజు పండగే. సినిమా కోసం శ్రీకృష్ణ పాడిన ఈ పాటను విందాం.

0: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: సినీ రంజని కార్యక్రమంలో చివరగా వినే పాట నిర్మల కాన్వెంట్ సినిమా నుండి ఈ పాటను.

శ్రోతలు ఇంతవరకు సినీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఈరోజు, రేపు రాష్టంలో పొడి వాతావరణం ఉంటుందని, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. 45 రోజుల్లో పశుగ్రాసం అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్కో ప్రాంతంలో 5 నుంచి 10 ఎకరాల్లో గ్రాసం సాగు చేస్తారు. నిధులు ఉపాధి హామీ పథకం నుండి కేటాయిస్తారు. విత్తనాలను పశు సంవర్ధక శాఖ ఉచితంగా ఇస్తుంది. నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. పశువుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తారు. ఉపాధి హామీ పథకం ఎఫ్టీఈ ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు చేస్తూ రాష్ట ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో 3,800 మంది ఉద్యోగులకు ఆర్థిక భరోసా లభించనుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవతో 20 ఉద్యోగుల పోరాటానికి ఫలితం దక్కింది. ఈ జీవో ప్రకారం ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో కనీసం 4 లక్షల రూపాయల గ్రాట్యుటీ అందుతుంది. 10 సర్వీసు పూర్తి చేసిన వారికి కనీసం 10 లక్షల రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుంది. 20 కల సాకారమైందంటూ ఉద్యోగుల సంఘం మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపింది. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. ఎల్బీ నగర్, హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ కు గడ్కరీ ఆమోదం తెలిపారని, కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ శంకుస్థాపన ప్రతిపాదనకు అంగీకారం తెలిపారని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. దీనివల్ల ఎన్హెచ్ 167 కేపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనుసంధానం పెరిగి రవాణా, పర్యాటకం మెరుగుపడతాయన్నారు. ప్రభుత్వ ధృవపత్రాల భద్రత, మన్నిక పెంచే దిశగా చినిగిపోకుండా, నీళ్లు పడినా దెబ్బతినకుండా ప్రత్యేకంగా రూపొందించిన కొత్త మీ సేవా సర్టిఫికెట్ పేపర్ను ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈరోజు ప్రారంభించారు. ప్రజాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ టి రవికిరణ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. సుప్రీంకోర్టుపై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాటకీయ వైఖరిని ఖండిస్తూ హైదరాబాద్లోని హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ వద్ద న్యాయవాదులు చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై అందరికీ గౌరవం ఉండాలన్నారు. ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపు కోసం ఒక్కో ఓటరు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై కేంద్ర ఎన్నికల కమిషన్ పరిమితులు విధించింది. తగిన ఆధారాలు లేకుండా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు దాఖలు చేస్తుండటంతో సంబంధిత ఓటర్లకు ఇబ్బంది కలుగుతోందని

0: క్షేత్రస్థాయి సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని కమిషన్ పేర్కొంది. ఈ మేరకు క్లెయిమ్లు, అభ్యంతరాల మొత్తం కాలంలో ఒక ఓటరు గరిష్టంగా 10 ఫారం 7 దరఖాస్తులే ఇవ్వచ్చు. ఓటర్ల జాబితా నిరంతర సవరణ కాలంలో నెలకు 5 మాత్రమే అనుమతిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్ శంకుస్థాపనకు రావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. ఈ మేరకు వారు ఢిల్లీలో గడ్కరీతో భేటీ అయ్యారు. ఇందుకు ఆయన అంగీకారం తెలిపారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా టీజీఎస్ పీడీసీఎల్ పరిధిలోని 21 సర్కిళ్లలో ప్రజాబాట కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. సంస్థ సీఎండీ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 11 కేవీ ఫీడర్లపై లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. డిస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద శుభ్రత, ఎర్తింగ్ తనిఖీలు, దెబ్బతిన్న పరికరాల మార్పిడి వంటి నిర్వహణ పనులు చేపట్టారు. పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల నమోదుకు ఎపిక్ నెంబర్ వివరాలు ఇవ్వాలని పట్టుబట్టవద్దని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఎపిక్ నంబర్ ఇవ్వలేదన్న ఒక కారణంతో ఫారం 18 దరఖాస్తులను తిరస్కరించరాదని స్పష్టం చేశారు. ఈరోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లిలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మై భారత్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వల్ల ఆరోగ్యం, కుటుంబం, సమాజంపై పడే దుష్ప్రభావాలు, పునరావాస మార్గాలపై నిపుణులు వివరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ధర్మకర్తల మండలి చైర్మన్ మన్నె సత్యనారాయణ తెలిపారు. ధర్మకర్తల మండలి 3వ సమావేశంలో పలు అభివృద్ది పనులపై చర్చించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిశాయని, భూగర్భ జలాలు తగ్గుతున్నాయని, వరికి బదులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ సూచించారు. వరదపల్లి గ్రామంలో రైతు కడుదుల రాజు, అంజలి దంపతులు సాంప్రదాయ వరి సాగును వదిలి వినూత్నంగా 3.5 ఎకరాల్లో ఆయిల్ పామ్లో అంతర పండగా బెండకాయ, టమాటా, మిర్చి, కాలీఫ్లవర్తో పాటు బంతి, పట్టుకుచ్చులు, వేరుశనగ సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పరిశీలించి అభినందించారు. భద్రకాళి దేవాలయంలో రథోత్సవ ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఈరోజు పరిశీలించారు. వివరాలను ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ఆలయ కార్యనిర్వహణాధికారి సునీతను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ ఏంజిలా అల్ఫ్రెడ్ సూచించారు. కోనరావుపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నిమ్మపెల్లి ఉప కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సామాన్య రైతులు సైతం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆర్థికంగా పురోగతి సాధించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఢిల్లీలో నిన్న జరిగిన పీఎం డీడీకేవై 1 సంవత్సరం మైలురాయి వేడుకల్లో కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం పాల్గొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: సంప్రతి వార్త.

0: శ్రూయంతాం. ప్రవాచక జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ వైశ్విక అనిశ్చితతానాం మధ్యేపి భారతస్య ఆర్థిక వికాసః సుదృఢతయా ప్రతిష్ఠితః. అత్రావసరే నవదిల్ల్యాం బ్లూంబర్గ్ ఆర్థిక మంచం అసౌ సంబోధితవాన్. దీపావళిపర్వణః అనంతరం చయనితేషు P2M వ్యవహారేషు MDR శుల్కం ప్రవర్తిష్యతే. లద్దాఖః భారతస్య అభిన్నమంగం, చీనస్య ప్రత్యాఖ్యానేన న పరివర్తతే యథార్థమితి నవదిల్ల్యాః దృఢప్రతిపాదనం. అంతారాష్ట్రియ ముద్రాకోశేన 2000తమస్య 26-27 వర్షాయ భారతస్య ఆర్థిక వికాసానుపాతః 7% యావత్ వర్ధితః. అపి చ అంతారాష్ట్రియ క్రికెట సమిత్యా సితంబర్ మాసస్య మాసోత్కృష్ట క్రీడక పురస్కారాయ శెఫాలి వర్మా, శుభమన్ గిల్ ఇత్యేతౌ చితౌ. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ కేంద్ర సర్వకారేణ స్వకీయ శాసన దృష్టికోణే కార్య సంస్కృతౌ చ సశక్తీకరణాయ సామర్థ్యం ఇతి సిద్ధాంతః అంగీకృతః. నవదిల్ల్యాం బ్లూంబర్గ్ న్యూ ఇకోనామీ ఫోరం ఇతి ఆర్థిక మంచం సంబోధయతా ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ జాగతిక అనిశ్చితతానాం మధ్యేపి భారతస్య ఆర్థిక ప్రగతిః అతీవ దృఢావస్థాయాం అగ్రేసరా వర్తతే. సః అవోచత్ యత్ భారతస్య వికాసః సామూహిక ప్రగతౌ సహభాగ్యవసరేషు చ ఆధారితః అస్తి. ప్రధానమంత్రి అగ్రే అవదత్ యత్ సర్వకారస్య నిరంతర ప్రయాసః అస్తి యత్ భారతస్య సామర్థ్యం విశ్వస్య అన్యదేశేభ్యః అపి అవసరాణాం నూతనద్వారాణి ఉద్ఘాటయేత్. సః అవోచత్ యత్ సామర్థ్యం కేవలం అగ్రే గమనస్య క్షమతా నాస్తి, అపి తు అన్యేషాం సశక్తీకరణస్య క్షమతా వర్తతే. శ్రీమోదినా ఉక్తం యత్ వర్తమానే యుగే అంకీయశక్తిః అస్య రూపాంతరణస్య ప్రముఖ చాలక రూపేణ ఉదితా, యా అస్య దృష్టికోణస్య విస్తారే మహతీం భూమికాం నిరవహతి, యథ చ భారతే విపులాన్ అవసరాన్ సృజతి.
1: భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ హై. భారత్ మే 100 సే ఊపర్ భాషాయే హై. కరీబ్ 80,000 రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ ఆర్ పబ్లికేషన్స్ హై. 1,000 సే జ్యాదా సెటలైట్ టీవీ చానల్స్ హై. హమారే యహాన్ అలగ్ అలగ్ ముద్దో పర్ ఖుల్కర్ బహస్ హోతీ హై, అలగ్ అలగ్ దృష్టికోణ పర్ జనతా చర్చా కర్తీ హై. ఔర్ వర్తమాన్ సమయ మే ఇస్మే జిస్నే ఏక్ బడీ భూమికా నిభాయి హై వో హై డిజిటల్ పవర్.
0: ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ యదా కదాపి విశ్వస్మై స్థిర స్తంభస్య ఆవశ్యకతా భవతి తదా భారతం స్వదాయిత్వం అనుభూయ సహాయ హస్తం ప్రసారయతి. శ్రీమోదినా సూచితం యత్ అద్య భారతే 2000+ వైశ్విక క్షమతా కేంద్రాణి సంతి, యాని సంపూర్ణ విశ్వస్య వాణిజ్యిక సంస్థాభ్యః సేవాః ప్రయచ్చంతి. ప్రధానమంత్రి అవోచత్ యత్ భారతం లోకతంత్రస్య జననీ అస్తి, యత్ర శతసంఖ్యాధికాః భాషాః ప్రాయః 80,000 పంజీకృతాని సమాచారపత్రాణి ప్రకాశనాని చ 1,000+ చ ఉపగ్రహ దూరదర్శనవాహిన్యః సంతి. శ్రీమోదినా విశేషతయా ప్రతిపాదితం యత్ విగతే దశకే భారతేన 25 కోటి జనాః నిర్ధనరేఖాతః బహిః నిష్కాసితాః.
1: పవర్ కే పర్పజ్ పర్ జో ఫోకస్ హై యహీ సోచ్ గవర్నెన్స్ మే భీ జరూరీ హై. సర్కార్ కే పాస్ అథారిటీ హై లేకిన్ ఇస్కా ఉద్దేశ్య యే నహీ హోనా చాహియే కి దేశ్ కా నాగరిక్ సిస్టమ్ పర్ హీ నిర్భర్ హో జాయే, బల్కి ఇస్కా మక్సద్ యే హోనా చాహియే కి దేశ్ కే నాగరిక్ సక్షమ్ హో సశక్త హో. ఔర్ భారత్ ఇసీ రాస్తే పర్ చల్ రహా హై. ఇసీ రాస్తే పర్ చల్తే హుయే భారత్ నే బితే 1 దశక్ మే 25 కరోడ్ లోగోం కో గరీబీ సే బహార్ నికాలా హై.
0: నవదిల్ల్యాం బంగాళోపత్యకా బహుక్షేత్రీయ ప్రావిధిక ఆర్థిక సహయోగోపక్రమస్య ప్రథమ గృహమంత్రి సమ్మేళనం భారతస్య ఆతిథ్యే సంపద్యతే. ఇదం ఐతిహాసికం సమ్మేళనం ఆతంకవాదస్య పారదేశీయ సంఘటిత అపరాధానాం మాదక ద్రవ్యతస్కర జాలస్య మతాంధతాయాః మానవ దుర్వ్యాపారస్య అవైధ విత్తీయ ప్రవాహాణాం అథ చ సైబర్ ఆహ్వానానాం సమ్ముఖీకరణాయ సామూహిక సంకల్పం దృఢయతి. అత్రావసరే భాషమాణ గృహమంత్రి

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సమాచార దర్శిని. దసరా పండుగ సందర్భంగా ఊరికి వెళ్లేవారు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీస్ కమిషనర్ వెల్లడి. దసరా పండుగ సెలవులకు వెళ్లేవారు ఈ దిగువ తెలియజేసిన నిబంధనలు తూచా తప్పక పాటించవలెను. ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, హర్ ఏక్ మాల్ వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టండి. రాత్రైతే అనుమానంగా సంచరించే వారిని ప్రశ్నించండి. శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకటం, రాత్రివేళ చోరీలకు పాల్పడటం జరుగుతుంది. ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండి. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని ఇంటికి వచ్చేలా ప్రణాళిక వేసుకోండి. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది. ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్ళగా ఉన్న మహిళలు, వృద్ధులు, అపరిచితులు సమాచారం పేరుతో వస్తే నమ్మకుండా ఉండాలని చెప్పండి. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి వెళ్ళకూడదు. ఊరు వెళ్ళేటప్పుడు ఖరీదైన వస్తువులు ఇంటిలో ఉంచకపోవటమే మంచిది, లేదా బ్యాంక్ లాకర్లలో పెట్టుకోవడం మంచిది. కాలనీల వారీగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించండి. పోలీస్ శాఖ వారికి అనుమానితులను సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించండి. ప్రత్యేకంగా మీ చుట్టుప్రక్కల వారి ల్యాండ్ ఫోన్ నెంబర్లు లేదా సెల్ ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉంచుకోగలరు. మీరు బయటకు వెళ్తున్న సంగతి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. ప్రయాణం పూర్తయ్యాక ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే ఫోటోలు, సమాచారం షేర్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించండి లేదా డయల్ 112ను సద్వినియోగం చేసుకోండి.
2: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
3: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
2: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
4: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
1: మరొక సమాచార దర్శిని. సైబర్ మోసాలకు సంబంధించి ఎటువంటి సందేహాలకైనా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ను లేదా http://cybercrime.gov.in వెబ్సైట్ను సంప్రదించవలసిందిగా పోలీస్ కార్యాలయం నుండి సిపిఆర్ఓ గారు కోరుతున్నారు. శ్రోతలు మరొక ప్రకటన వింటారు.

0: మహిళావాణి కార్యక్రమంలో మీ అభిప్రాయాలను ఆలోచనలను కవితా రూపంలోనో ప్రసంగ రూపంలోనో కథానిక రూపంలోనో తెలియజేయాలనుకుంటున్నారా? ఈ అవకాశం మీకు కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. వెంటనే మీ పేరు ఊరు తెలియజేస్తూ 9490407880 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వింటూ ఉండండి ప్రతి శుక్రవారం ఉదయం 8:30 మహిళావాణి కార్యక్రమం.
1: మరొక సమాచార దర్శిని. టాస్క్ నిజామాబాద్ రీజనల్ సెంటర్లో డెల్ ఉడాన్ శిక్షణ కార్యక్రమం. నిజామాబాద్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ నిజామాబాద్ రీజనల్ సెంటర్ ఆధ్వర్యంలో డెల్ ఉడాన్ శిక్షణ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు AI సాఫ్ట్వేర్ డెవలపర్ మరియు క్లౌడ్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుల్లో పరిశ్రమకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలపై

శిక్షణ అందించబడుతుంది. ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుకు సిఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఈఈఈ, ఏఐ మరియు ఎంఎల్, ఏఐ మరియు డిఎస్ వంటి విభాగాలకు చెందిన అర్హులైన బీటెక్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. క్లౌడ్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుకు బీఎస్సీ కంప్యూటర్స్, బీసీఏ వంటి అర్హతలు కలిగిన డిగ్రీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ అర్హత ప్రమాణాల ప్రకారం 2025-26 పాస్ అవుట్ విద్యార్థులు మరియు 2027 చదువుతున్న విద్యార్థులు అర్హులు. ప్రోగ్రామ్ నిబంధనలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ధృవీకరణ పత్రం అందించబడుతుంది. కార్యక్రమ వివరాలు, రిజిస్ట్రేషన్ చివరి తేదీ 17 అక్టోబర్ 2026, శిక్షణ ప్రారంభ తేదీ 23 అక్టోబర్ 2026, రిజిస్ట్రేషన్ ఫీజు 599 ఒకసారి మాత్రమే. వేదిక టాస్క్ రీజనల్ సెంటర్, ఐటీ టవర్, నిజామాబాద్, తెలంగాణ. సంప్రదించవలసిన నెంబర్ 7013675052. ఆసక్తి మరియు అర్హత కలిగిన విద్యార్థులు గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని టాస్క్ నిజామాబాద్ రీజనల్ సెంటర్ను సూచిస్తోంది. మరిన్ని వివరాలకు పై ఫోన్ నెంబర్ను సంప్రదించండి. మరొకసారి 7013675052. శ్రోతలు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సినీ రంజని సినిమా పాటలు వింటారు. ముందుగా నేను శైలజ సినిమా కోసం కార్తీక్ గారు పాడిన ఈ పాటను విందాం.

0: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
1: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
0: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగిస్తారంట.
1: గట్లనా?
0: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: ఇన్నారు కదా, ఇక పండగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
4: దుమనా, ఇయాల రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలో జర చెప్తావా?
5: అన్నా, నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
4: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
0: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
6: సినీ రంజని వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 15వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై తప్పక ట్యూన్ చేసుకోండి.
7: శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నాని జెంటిల్మెన్ సినిమా నుండి ఈ పాటను.

శ్రోతలు ఇంతవరకు సినీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వివిధ పంటలలో వేరుపురుగు యాజమాన్యం గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారు అందించే వివరాలు వినండి.
1: వివిధ పంటల లోపల వచ్చేటటువంటి వేరుపురుగు

మరియు దాని యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నా పేరు రాజశేఖర్, నేను వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్లో కీటక శాస్త్ర విభాగంలో పనిచేస్తున్నాను. మనం తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసినటువంటి పంటల లోపల ముఖ్యంగా మిరప, అదేవిధంగా మొక్కజొన్న, అదేవిధంగా ప్రత్తి, వేరుశనగ ఈ పంటల లోపల వేరుపురుగు అనేది ప్రధాన సమస్య. ఈ యొక్క వేరుపురుగు అనేది మనకు ముఖ్యంగా మనం పంట వేసుకున్నప్పుడు వేరులను ఆశించి ఎక్కువగా నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వేరుపురుగును మనం జూన్ బీటిల్ అని కూడా అంటాం. ఎందుకు దీన్ని జూన్ బీటిల్ అని కూడా ఎందుకు అంటామంటే, ఇది ఒక మనకు వర్షాకాలంలో తొలకరి వానలకు ఈ యొక్క రెక్కల పురుగు అనేది బీటిల్ అనేది బయటకు వచ్చి ముఖ్యంగా మనకు సుబాబుల్ చెట్టు కానీ వేప చెట్ల మీద ఉండి అక్కడి నుంచి వచ్చి మన యొక్క పొలంని ఆశించి ఆ యొక్క పొలం లోపల గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి లార్వాలు అంటే ఈ యొక్క వేరు పురుగులు పొలం లోపలనే ఉండి రైతు సోదరులు పంటను సాగు చేసినప్పుడు ఈ యొక్క గుడ్లు నుంచి పొదిగినటువంటి సి ఆకారంలో తెలుపు రంగులో ఉండేటటువంటి ఈ యొక్క గ్రబ్, వేరు పురుగు యొక్క గ్రబ్ మనకు తొలి దశలో సాగు చేసినటువంటి మిరప పంట కావచ్చు, వేరుశనగ పంట కావచ్చు, అంతేకాకుండా వాణిజ్య పంట అయినటువంటి షుగర్ కెన్ చెరుకు పంటను ఎక్కువగా ఆశించి నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన యొక్క పంట లోపల ఈ యొక్క వేరుపురుగు ఉధృతి ఉందా లేదా అనేది రైతు సోదరులు ఏ విధంగా గుర్తించాలంటే, పంట సాగు చేసిన తొలి దశ లోపల అంటే మనకు 10 నుంచి 15 రోజుల లోపలనే అక్కడక్కడ మనకు మొక్కలు అనేది ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మొక్కలు ఎండిపోయినట్టుగా గుర్తిస్తే తప్పకుండా మనకు వేరుపురుగు ఉన్నట్టుగా గుర్తించాలి. అంటే మనం ఎండిపోయినప్పుడు మనం ఆ యొక్క మొక్కను పీకి చూసినప్పుడు మనకు వేర్లు రాకుండా ఉండి వేర్ల ప్రాంతం అంతా భూమి లోపలనే ఉన్నట్లయితే తప్పకుండా అది వేరుపురుగు యొక్క ఉధృతి ఉన్నట్టుగా గుర్తించాలి. ఆ యొక్క మొక్క పక్క భాగం లోపల మనం కొద్ది వరకు నేలను త్రొవ్వి చూస్తే మనకు అక్కడ చిన్న తెలుపు రంగులో ఉండేటటువంటి వేరుపురుగు ఉండడం అనేది గమనించవచ్చు. కాబట్టి ఈ యొక్క వేరుపురుగు మనకు నాట్ ఓన్లీ నేను చెప్పినట్టు పత్తి కాకుండా మనకు మిరప, వేరుశనగ, చెరుకును చాలా ప్రాంతాల లోపల దగ్గరగా 50 నుంచి 60% వరకు ఈ యొక్క పురుగు అనేది నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వేరు పురుగు అనేది భూమి లోపల ఉంటుంది. అంటే దాదాపుగా మనకు ఒక 20 నుంచి 25 సెంటీమీటర్ల లోపల ఉంటుంది. కాబట్టి చాలా మంది రైతు సోదరులు ఈ యొక్క పురుగును గమనించరు. కాబట్టి ఎప్పుడైనా ఈ యొక్క వేరు పురుగును యాజమాన్యం చేయాలంటే తప్పకుండా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేది చేపట్టాలి. ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చేపట్టినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క వేరు పురుగును సమర్థవంతంగా అదుపు చేస్తాం. ఆ సమగ్ర సస్యరక్షణ పద్ధతిలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం పంట సాగు చేసేటప్పుడు తప్పకుండా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఆ విత్తన శుద్ధికి చూసుకున్నట్లయితే మనకు క్లోరోఫైరిఫస్ అనేటటువంటి రసాయనం లోపల 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి పట్టించి ఒక అరగంట నీటిలో ఆరబెట్టుకుని విత్తుకున్నట్లయితే మనను ఈ యొక్క వేరు పురుగు తొలి దశలో ఆశించడానికి అవకాశం అనేది తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు ఈ యొక్క వేరు పురుగు యొక్క ఉధృతి రాకుండా ఉండాలంటే మనము ఎప్పుడైనా నీటి తడులు అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మొక్కకు కొంచెం తేమ ఉండడం వలన ఈ యొక్క పురుగు యొక్క ఉధృతి తగ్గడానికి అంటే పురుగుకు గాలి సోకకుండా ఉండి ఉరుగు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు గుళికలు చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా ప్రాంతం లోపల ఎస్పెషలీ మనకు ఈ యొక్క వేరు పురుగు కోసం అనేది స్పెసిఫిక్గా మనకు ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఫిప్రోనిల్ కలిసినటువంటి గుళికలు 100 గ్రాములు ఆ గుళికలను తీసుకొని ఆ 100 గ్రాముల గుళికలను మనం ఒక 20 కేజీల ఇసుకలో కానీ 20 కేజీల సాయిల్ అంటే నేలల్లో కలిపి ముందుగా కలిపిన తర్వాత మనం ముందుగా ఈ యొక్క గుళికలు అప్లై చేయడానికంటే ముందు తప్పకుండా మనం నీటి తడి అనేది ఇచ్చుకోవాలి. ఎందుకు నీటి తడి ఇచ్చుకోవాలంటే మనకు యొక్క వేరు పురుగు భూమి లోపల ఉంటుంది కాబట్టి పురుగుకు కొంచెం తేమ తగలంగానే ఆ యొక్క వేరు పురుగు అనేది కొద్ది పాటిగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు అంటే మనం నీటి తడి ఎట్లా ఏ విధంగా ఇవ్వాలంటే మనం పొలం లోపలకు దిగితే మనకు మన కాలికి బురద అంటేటట్టు ఉండాలి. ఆ విధంగా నీటి తడి ఇచ్చిన తర్వాత ఒక్క ఎకరానికి మనం ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఫిప్రోనిల్ కలిసినటువంటి గుళికలు 100 గ్రాములను 20 కేజీల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క గుళికలు మనం అప్లై చేసిన బడే అది నీటి లోపల కడిగి ఆ యొక్క గుళికలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఆ రసాయనం వలన ఏమవుతుందంటే మనకి యొక్క వేరు పురుగు యొక్క గ్రబ్స్ ఏవైతే నేల లోపల ఉన్నావో అవి పైకి వచ్చి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఫిప్రోనిల్ కలిసినటువంటి గుళికలు ప్రస్తుతం మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి మనకు మిరప పంట కావచ్చు, చెరుకు పంట కావచ్చు, అదేవిధంగా వేరుశనగ పంటలో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒకవేళ రసాయనం వాడకుండా ఎవరైనా ఆర్గానిక్ పద్ధతి ఆ సేంద్రియ పద్ధతి లోపల మనం ఈ యొక్క వేరు పురుగును యాజమాన్యం చేసుకోవాలంటే కూడా మనకు మెటరైజియం అనిసోఫిలి అనేటటువంటి జీవ సంబంధితమైనటువంటి శిలీంద్రనాశిని కూడా అవైలబుల్ ఉంది. ఈ యొక్క జీవ సంబంధితమైన శిలీంద్రనాశిని మనం ఏ విధంగా వాడాలి అంటే ముఖ్యంగా మనకు ఒక 2 కేజీల ఈ యొక్క మెటరైజియం అనిసోఫిలిని తీసుకొని దానిని మనం ఒక 20 కేజీల ఇసుకలో కలిపేసుకొని నీటి తడిచ్చినప్పుడు చల్లుకున్నట్లయితే ఈ యొక్క మెటరైజియం అనేది ముఖ్యంగా బాగా ఎక్కువగా మన నేల లోపల వృద్ధి చెంది ఈ యొక్క వేరు పురుగును ఆశించి ఆ యొక్క వేరు పురుగును ఎదుగుదలను అదుపు చేయడానికి అవకాశం ఉంది.

0: ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా మనం పంటల లోపల అంటే అది మిరప కావచ్చు, చెరుకు కావచ్చు, వేరుశనగ కావచ్చు, దాని లోపల ఆశించేటటువంటి వేరు పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే మనం వేరు పురుగు అనేది ఎక్కువగా నేను చెప్పినట్టు జూన్ మాసం నుంచి మనకు పంటను ఆశిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే జూన్ మాసం లోపల వర్షాలు వచ్చినప్పుడు ఈ యొక్క పురుగు అనేది ఎక్కువగా మనకు సుబాబుల్ చెట్లు, వేప చెట్ల మీద ఆశిస్తుంది. కాబట్టి మన పంట చుట్టూ ఉండేటటువంటి వేప చెట్లు మరియు సుబాబుల్ చెట్ల మీద కూడా మనం క్లోరోఫైరిఫస్ అనేటటువంటి రసాయనాన్ని పిచికారి చేసుకున్నట్లయితే కూడా ఒకవేళ ఈ యొక్క రెక్కల పురుగులు ఆర్ బీటిల్స్ ఆ యొక్క ఆ చెట్ల మీద వాలినప్పుడు ముందుగానే మనం కెమికల్ని పిచికారి చేసింటాం కాబట్టి అది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వాళ్ళు డెవలప్ చేసినటువంటి మిథైల్ బెంజిన్ అనేటటువంటి బుట్టలు అంటే లింగాకర్షక బుట్టలు కూడా ఉన్నాయి. ఈ యొక్క మిథైల్ బెంజిన్ అనేటటువంటి బుట్టలను పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆ యొక్క మిథైల్ బెంజిన్ అనేది ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేసినప్పుడు ఎక్కడైతే మనకు ఈ యొక్క వేరు పురుగు ఒక రెక్కల పురుగులు దానికి ఆకర్షితం అయిపోయి ఆ యొక్క బుట్టలో పడి చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా చూసుకోండి వేరు పురుగు అనేది ఎస్పెషలీ మనకు మిరప అదేవిధంగా మనకు చెరుకు వేరుశనగ పంటల లోపల ఎక్కువగా నష్టపరుస్తుంది. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా నేను చెప్పినటువంటి యాజమాన్య పద్ధతి లోపల మరీ ముఖ్యంగా మనకు ఎప్పుడైనా విత్తన శుద్ధి చేసుకోవడం అనేది క్లోరోఫైరిఫాస్ తోటి విత్తన శుద్ధి చేసుకోవడం, ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఫిప్రోనిల్ కలిసినటువంటి గులకలను 100 గ్రాములు 20 కేజీల ఇసుకలో కలిపి చల్లుకోవడం, అంతేకాకుండా మనకు నీటి తడి పెట్టిన తర్వాతనే ఈ గులకలను అప్లై చేసుకోవడం, అదేవిధంగా జీవ సంబంధితమైనటువంటి శిలీంద్ర నాశనం అయినటువంటి మెట్రైజమ్ అనేసోఫిలిన్ వాడడం, వీలైన చోట్ల ఎక్కడైతే మనకు వేపపిండి లభిస్తే గిట్ల ఒక 10 కేజీల వేపపిండిని కూడా చల్లుకోవడం వల్ల కూడా కొద్ది వరకు ఈ యొక్క వేరు పురుగు ఉధృతి తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
1: వివిధ పంటలలో వేరుపురుగు యాజమాన్యం గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారు అందించిన వివరాలు విన్నారు.
2: కిసాన్ వాణి ప్రాజెక్ట్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈ సాయంత్రం మరియు రేపటి ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను మనం తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఆక్వాఫోనిక్స్ మరియు రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టంలో చేపల పెంపకం గురించి హైదరాబాద్ పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం వనపర్తి జిల్లా పెబ్బేర్ ఫిషనరీ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్ హారిక గారితో పరిచయం. పరిచయకర్త సంగీత, నిర్వహణ డాక్టర్ వీరెన్న భూక్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్, 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అంశవాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో శ్రోతలు కొన్ని జానపద గీతాలు వింటారు. 8:45 మరియు రాత్రి 11:00 హిందీ

వార్తలు 9 గంటలకు, రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 మధుర గీతాలు వింటారు. 11:10 ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపటి ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలలో ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో డి హయగ్రీవచార్యులు గారి హితోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా 4వ రోజు ప్రాశస్త్యం గురించి జై చంద్రశేఖర శర్మ గారి ప్రసంగం వింటారు. అనంతరం భక్తి గీతం వింటారు. 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు. 8:00 ఫ్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ఆన్కాలజిస్ట్ డాక్టర్ ఎం రోహిత్ గారు.

8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 భక్తిగీతం వింటారు. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:05 పూల సింగిడి బతుకమ్మ సందడి రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. సినీ రంజని సినిమా పాటలు వినవచ్చు. 9:30 నుండి 11:00 వరకు హృదయ రాగాలు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా సినిమా పాటలను కోరుకునే కార్యక్రమం. 11:00 నుండి 12:00 వరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం

0: సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణిచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 5వసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్నారు. రాష్టపతి భవన్లో జాతీయ రక్షణ కళాశాల 66వ కోర్సు సిబ్బంది, కోర్సు సభ్యులు రాష్టపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ, భద్రత సాంకేతిక రంగాల్లో మారుతున్న పరిస్థితులు సరికొత్త సంక్లిష్టమైన సవాళ్లను విసురుతున్నాయని, ఇవి మరింత మెరుగైన సన్నద్దతను కోరుతున్నాయని తెలిపారు. ఆధునిక యుద్ధ తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని పేర్కొన్నారు. జాతీయ భద్రత కేవలం సైనిక సామర్థ్యాలకే పరిమితం కాదని, ఆవిష్కరణలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చేందుకు శాస్త్రీయ సంస్థలు, సాయుధ బలగాల మధ్య సన్నిహిత సహకారం ఉండాలని సూచించారు. కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతున్నప్పటికీ నిర్ణయాధికారాన్ని పూర్తిగా సాంకేతికతకు వదిలివేయలేమని, సమతుల్య విధానం అవసరమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశ పురోగతి, సమిష్టి వృద్ది, భాగస్వామ్య అవకాశాల్లో వేళ్లూనుకుందని తెలిపారు. కేవలం ముందుకు సాగే సామర్థ్యమే కాకుండా ఇతరులను సాధికారత వైపు నడిపించే శక్తే అసలైన అధికారమని చెప్పారు. డిజిటల్ శక్తి ఈ పరివర్తనకు ప్రధాన చోదక శక్తుల్లో ఒకటిగా ఉద్భవించిందని, ఈ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ శక్తి భారతదేశానికి మరింత విశాలమైన అవకాశాలు తెరిచిందని స్పష్టం చేశారు.
1: ఇన్నోవేషన్ కి పవర్ భీ ఐసీ హీ హై. ఏక్ ఐడియా కో ప్రోడక్ట్ మే బదల్నా, ఏక్ ప్రాబ్లమ్ కో సొల్యూషన్ మే బదల్నా, యే అప్నే ఆప్ మే ఏక్ బడీ క్షమతా హై. లేకిన్ జబ్ యే అవసర్ సమాజ్ కే అధిక సే అధిక లోగో కో మిల్తా తో శక్తి కా సంతులన్ బన్తా హై ఔర్ ఇస్కా ప్రభావ్ కై గుణా బఢ్ జాతా హై. భారత్ కీ స్టార్టప్ జర్నీ ఇసీ బదలావ్ కా ఉదాహరణ హై.
0: భారతదేశ సామర్థ్యాలు ఇతర దేశాలకు కూడా కొత్త అవకాశాలు లభించేలా చూడడమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని ప్రధాని తెలిపారు. గత దశాబ్దంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుండి పైకి తీసుకొచ్చిందని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ సవరణ బిల్లు 2026కు సంబంధించి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైస్వాల్, ఈ ప్రతిపాదిత చట్టంలోని ప్రధాన నిబంధనలు యుపీఏ ప్రభుత్వం 2010లో తీసుకొచ్చిన ఎఫ్సీఆర్ఏ చట్టంలోని వాటిలాగే ఉన్నాయని తెలిపారు. సైబర్ మల్బార్ చర్చి, రామకృష్ణ మఠం, ఇస్కాన్ తదితర సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలను కమిటీ విన్న తర్వాత ఈ విషయాలు వెల్లడించారు. 2010 నాటి చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే ఎన్జీఓల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, సంబంధిత రాష్ట ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉండేదని, అయితే ప్రస్తుత సవరణలో ఆ అధికారాన్ని ఒక నిర్దిష్ట అధికార యంత్రాంగానికి అప్పగించారని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బిమ్స్టెక్ మొట్టమొదటి హోంమంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణిచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రాంతీయ సమైక్యత, ఆర్థిక సహకారానికి బిమ్స్టెక్ ఒక ముఖ్యమైన వేదికగా ఉద్భవించిందని చెప్పారు. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని, పొరుగు దేశాలకు వ్యతిరేకంగా ఏ ఒక్క ఉగ్రవాద నెట్వర్క్కు చోటు దక్కకుండా చూడడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
1: ఆతంకవాదియో ఉన్కే సహాయకో అపరాధిక్ నెట్వర్క్ విత్తీయ ఛానల్ ఆర్ సీమాపార్ గతివిధియో పర్ సత్యాపి తథా కార్వాయి

0: योग्य सूचना का समय पर आदान प्रदान हमारी सामूहिक सुरक्षा को मजबूत कर सकता है।
1: బంగాళాఖాతం పరిసర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి 1997లో ఏర్పాటైన బిమ్స్టెక్ లో భారత్తో పాటు మరో 6 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. భారత్ కెనడా దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం చాలా బాగున్నాయని, గతంలో ఎన్నడూ లేనంత బలమైన దౌత్య బంధం ఇరు దేశాల మధ్య కొనసాగుతోందని భారత్లోని కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ తెలియజేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నేల మధ్య ఉన్న పరస్పర అవగాహన అద్భుతమని ఆయన అభివర్ణించారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ న్యూఢిల్లీ పర్యటనకు రానున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల నాయకుల మధ్య ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలు, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అనితా ఆనంద్ భేటీలను ఆయన ప్రస్తావించారు. అలాగే కెనడా వాణిజ్య మంత్రి మనీందర్ సిద్ధు త్వరలో భారత్లో పర్యటించనున్నట్టు తెలియజేశారు. ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి, యోగాతో సహా చర్మ సంబంధిత వ్యాధుల నిర్వహణపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రామాణిక చికిత్సా మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్ ఈ పత్రాన్ని రూపొందించింది. వివిధ ఆయుష్ వైద్య విధానాల్లో క్లినికల్ కేర్ విషయంలో మరింత ఏకరూపత, నాణ్యత ప్రమాణాలు, ఆధారపూర్వక అభ్యాసాన్ని తీసుకురావడమే ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం. ఆయుష్ విధానాలను జాతీయ ఆరోగ్య సంరక్షణతో అనుసంధానించడంలో ఈ మార్గదర్శకాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ప్రామాణికమైన వైద్య విధానాలను ప్రోత్సహించడం ద్వారా రోగుల సంరక్షణ మరింత మెరుగుపడుతుందని, ప్రజారోగ్యంలో ఆయుష్ పాత్ర మరింత బలపడుతుందని ఆయన అన్నారు. వికసిత్ భారత్ ఆవిష్కరణకు ఆరోగ్యకరమైన, సాధికారత కలిగిన మత్తు పదార్థాలకు దూరంగా ఉండే యువత ఎంతో అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ పేరిట నిర్వహించిన యువ సంవాద్ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. మాదక ద్రవ్యాల బారిన పడే ఏ సమాజమైనా మొత్తం తరాన్నే నష్టపోతుందని రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నషాముక్త్ భారత్ సాధనలో అవగాహన కల్పించడం, నివారణ చర్యలు తీసుకోవడం, అందరూ కలిసికట్టుగా కృషి చేయడం అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. క్రికెట్ రంగంలో విశేష ప్రతిభ కనపరిచిన భారత ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి అరుదైన గౌరవం దక్కింది. 2026 సెప్టెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇరు జట్లకు చెందిన క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. మహిళల విభాగంలో ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ షఫాలీ వర్మ ఈ అవార్డును గెలుపొందారు. షఫాలీకి ఈ పురస్కారం దక్కడం ఇది రెండవసారి. పురుషుల విభాగంలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు స్థాయిలో 5వసారి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని బిమ్స్టెక్ ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఆక్వాఫోనిక్స్ మరియు రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టంలో చేపల పెంపకం గురించి పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం వనపర్తి జిల్లా పెబ్బేరు కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ హారిక గారితో పరిచయం

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కిసాన్ వాణి కార్యక్రమంలో పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీకి చెందిన కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ పెబ్బేరు వనపర్తి జిల్లా నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ హారిక గారు మనతో పాటు ఉన్నారు. ఈనాటి మన కార్యక్రమంలో ఆక్వాపోనిక్స్ మరియు రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ తో చేపల పెంపకం గురించి డాక్టర్ ఎన్ హారిక గారు మనకెన్నో విషయాలు తెలియజేస్తారు. నమస్కారం అండి హారిక గారు.
7: నమస్కారం అండి.
6: అసలు ఆక్వాకల్చర్ అంటే ఏంటండి?
7: సులభంగా చెప్పాలి అంటే నీటిలో చేపలు, రొయ్యలు మరియు ఇతర జలచరాలను నియంత్రిత మరియు శాస్త్రీయ పద్ధతులలో పెంచి ఉత్పత్తి చేయడాన్ని ఆక్వాకల్చర్ అంటాము, లేదా దీన్నే జలకృషి అని కూడా చెప్పవచ్చు. అండ్ మన భారతదేశంలో చేపల పెంపకం చాలా కాలంగా జరుగుతుంది. ముఖ్యంగా చెరువులు, కాలువలు, రిజర్వాయర్లు వంటి సహజ నీటి వనరులను ఉపయోగించి చేపలను పెంచుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో మన భారతదేశం చేపల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. 2024-25 సంవత్సరంలో మన భారతదేశంలో మొత్తం చేపల ఉత్పత్తి సుమారు 19.77 మిలియన్ టన్నులుగా ఉంది. ఇందులో సుమారుగా 15.16 టన్నులు అంతర్గత జలాల నుండి వచ్చినవి. అందులో భాగంగా 4.6 మిలియన్ టన్నులు సముద్ర వనరుల నుంచి వచ్చాయి. అంటే మన భారతదేశంలో చేపల ఉత్పత్తి అంతర్గత జలాల వనరుల పాత్ర అనేది చాలా ఉంది. తెలంగాణ విషయానికి వస్తే మన రాష్ట్రానికి సముద్ర తీరం లేకపోయినా అనేక చెరువులు, రిజర్వాయర్లు మరియు ఇతర మంచినీటి వనరులు ఉన్నాయి. వీటిని ఉపయోగించి చేపల పెంపకం అనేది పెద్ద స్థాయిలో జరుగుతుంది. అదే తెలంగాణలో సుమారుగా 4.4 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అనేది జరిగింది, మరియు 16,532 టన్నుల మంచినీటి రొయ్యల ఉత్పత్తి కూడా అయ్యింది. అయితే జనాభా పెరుగుతుంది, చేపలకి డిమాండ్ కూడా పెరుగుతుంది. అదే సమయంలో నీటి లభ్యత, భూమి లభ్యత, నీటి నాణ్యత, వాతావరణ మార్పులు వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల తక్కువ సమయంలో తక్కువ నీటితో నియంత్రిత పరిస్థితులలో ఎక్కువ ఉత్పత్తి సాధించడానికి ఆధునిక సాంకేతికాలు అవసరమవుతున్నాయి. అలాంటి ఆధునిక సాంకేతికాలలో ముఖ్యమైనవి RAS, అంటే రీసర్క్యులేటరీ ఆక్వాపోనిక్ సిస్టమ్ అండ్ ఆక్వాపోనిక్స్.
6: అయితే సాధారణ రైతుకు అర్థమయ్యే విధంగా RAS అంటే ఏంటో చెప్పగలరా?
7: RAS అంటే రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్. తెలుగులో సులువుగా చెప్పాలి అనంటే నీటిని శుద్ధి చేసి మళ్లీ మళ్లీ ఉపయోగిస్తూ చేపలను పెంచే ఆధునిక పద్ధతిని RAS అంటారు. సాధారణంగా చెరువులో చేపలను పెంచినప్పుడు మనం పెద్ద మోతాదులో నీటిని ఉపయోగిస్తూ ఉంటాం. చేపలు ఆహారాన్ని తీసుకుంటాయి, ఆ తర్వాత వ్యర్థాలను విడుదల చేస్తాయి. ఈ వ్యర్థాలు నీటిలో కలుస్తాయి, అందువల్ల నీటిలో నాణ్యత అనేది పాడవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సాధారణ చేపల పెంపకంలో 1 కిలో చేప ఉత్పత్తికి మనకి 1,000 లీటర్ల నుండి 2,000 లీటర్ల వరకు కూడా వాటర్ అనేది అవసరం అవుతుంది. కానీ RAS పద్ధతిలో మనం చేపలని పెంచినప్పుడు నీటిని ఒకసారి నింపిన తర్వాత ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి మళ్లీ మళ్లీ చేపల ట్యాంకులోకి పంపిస్తాము. అందువల్ల కొత్తగా అవసరమయ్యే నీటి పరిమాణం అనేది చాలా తగ్గుతుంది. సాధారణంగా RAS లో 1 కిలో చేప సుమారుగా 100 నుంచి 200 లీటర్లు మాత్రమే వాడతాము దీన్ని పెంచడం కోసం.
6: RAS ఏర్పాటు చేయాలంటే ఏ పరికరాలు అవసరం ఉంది?
7: RAS ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైన పరికరాలు అనేవి చాలా అవసరం. దానిలో ప్రధానంగా మనకి చేపలు పెంచడానికి ఉపయోగించే ఒక ట్యాంక్ అవసరం. దాంతోపాటు నీటిలోని వ్యర్థాలు, చేపలు తిన్న తర్వాత ఆహార వ్యర్థాలు, మిగిలిపోయిన ఘన పదార్థాలను తీసివేయడానికి మనకి మెకానికల్ ఫిల్టర్ అనేది అవసరం. దాని తర్వాత చేపల వ్యర్థాలు

0: పదార్థాల నుంచి ఏర్పడే హానికరమైన అమోనియాను నైట్రైట్లుగా మార్చడానికి బయోఫిల్టర్స్ అనేవి అవసరం. దాని తర్వాత నీటిని ఒక యూనిట్ నుంచి మరొక యూనిట్ కి నిరంతరం పంప్ చేయడానికి ఒక పంప్ అనేది అవసరం. నెక్స్ట్ మనకి నీటిలో ఆక్సిజన్ ని అందించడం కోసము ఏరేషన్ ఆర్ ఆక్సిజనేషన్ సిస్టమ్ అనేది అవసరం. దీంతో పాటు డీగ్యాసింగ్ సిస్టమ్, నీటిలో పేరుకుపోయే కార్బన్ డైఆక్సైడ్ వంటి అనవసర వాయువులను తొలగించడానికి, అదేవిధంగా నీటిలో ఉండే హానికరమైన జీవులు, మనకు కంటికి కనిపించినటువంటి జీవులను నియంత్రించడానికి డిసిన్ఫెక్టెంట్ యూనిట్ అనేది కూడా చాలా అవసరం. ప్లంబింగ్ అనేది కూడా అవసరం, ఎందుకంటే ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్ మధ్య మనకి నీటిని ప్రవహించాలి అని అంటే పైపుల కనెక్షన్ అనేది కూడా చాలా అవసరంగా ఉంటుంది. అండ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా చాలా అవసరం. ఇప్పుడు ఈ మానిటరింగ్ సిస్టమ్ లో ఏమేమి పరిశీలిస్తాము అని అంటే ఉష్ణోగ్రత గాని, వాటర్ లో ఉండే పిహెచ్ గాని, ప్రాణవాయువు ఎంతుంది, నైట్రేట్లు ఎన్ని ఉన్నాయి, అవి హానికరమా కాదా, అవన్నీ పరీక్షించడం కోసము మానిటరింగ్ సిస్టమ్స్ అనేవి పెట్టుకోవచ్చు.
1: అయితే హారిక గారు, ఆర్ఏఎస్ లో నీరు ఏ ఏ దశల ద్వారా వెళ్తుంది?
0: ఇప్పుడు ఆర్ఏఎస్ లో నీరు అనేది ఏ దశల ద్వారా వెళ్తుంది అనేది చూసుకుందాము. ముఖ్యంగా మెకానికల్ ఫిల్టరేషన్, ఏదైతే ముందు కల్చర్ చేస్తాము అంటే చేపలను పెంచుతాము, పెంచిన తర్వాత అందులో చేపలు అనేవి మనం ఆహారం వేసినప్పుడు అవి తినేసిన తర్వాత వ్యర్థాలను వదులుతాయి. ఆ వ్యర్థాలు అనేది ముఖ్యంగా ఏదైతే మనము చేపలకేస్తామో మేత, ఆ మేత మిగులు మేత కావచ్చు, లేకపోతే అవి వ్యర్థాల రూపంలో రిలీజ్ చేసినవి, లేకపోతే జీర్ణక్రియ ద్వారా కూడా రిలీజ్ అయిన కొన్ని వ్యర్థాలు ఉంటాయి, అవి ఘన వ్యర్థాలుగా ఉండొచ్చు. ఈ ఘన వ్యర్థాలు తొలగింపు కొరకు మనము నీటిని మొదటగా మెకానికల్ ఫిల్టర్ లోకి పంపిస్తాము. ఇక్కడ చేపల మలము, మిగిలిపోయిన ఏదైతే ఆహారం ఉంటుందో అది అండ్ అతిపెద్ద కణాలను తొలగించడానికి ఈ మెకానికల్ ఫిల్టర్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇది నీటిని శుభ్రంగా ఉంచడమే కాకుండా నెక్స్ట్ దశలోకి వెళ్లే వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని తర్వాత వచ్చే బయోఫిల్టర్ల పైన భారం అనేది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ బయోలాజికల్ ఫిల్టర్, ఈ బయోలాజికల్ ఫిల్టర్లో విషపూరితమైన అమోనియా నియంత్రణ కోసం నీరును బయోలాజికల్ ఫిల్టర్లోకి పంపిస్తాము. ఇది ఆర్ఎస్ లో చాలా ముఖ్యమైన భాగం, ఎందుకంటే అమోనియా అనేది చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది చేపల పైన. ఎక్కువగా చనిపోవడానికి కారణం కూడా అమోనియా ఎక్కువైనప్పుడు చేపలు అనేవి ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. చేపల వ్యర్థాల నుంచి వచ్చిన ఈ అమోనియా అనేది ఎక్కువైనప్పుడు చేపలు చనిపోతూ ఉంటాయి కాబట్టి ఒక ఫిల్టర్ ని ప్రత్యేకంగా ఈ అమోనియాని తీసివేయడం కోసం మనం ఉపయోగిస్తాము. దాన్ని బయో ఫిల్టర్ అని అంటాము. బయో అని ఎందుకు అంటున్నామంటే అందులో జీవించి ఉన్న కొన్ని మనకి కంటికి కనిపించని బ్యాక్టీరియా అనేది ఉంటది. దీని వల్ల చేపల వ్యర్థాల నుంచి వచ్చిన అమోనియా అనేది దాన్ని నైట్రిఫికేషన్ ప్రక్రియ ద్వారా ఆ నైట్రేట్ గా మారుస్తుంది. ఈ నైట్రేట్ అనేది అమోనియాతో పోలిస్తే అంత హానికరం కాదు, బట్ ఈ ప్రాసెస్ లో అమోనియా నుంచి నైట్రైట్ అనే ఒక ప్రాసెస్ జరిగింది, తర్వాత నైట్రేట్ అనేది వస్తుంది. ఈ నైట్రైట్ మాత్రము చేపలకి అమోనియా లాగానే ఎక్కువగా ఎఫెక్ట్ చూపించగలుగుతుంది, బట్ నైట్రేట్ అనేది అంత ఎఫెక్ట్ అనేది కాదు. దీనివల్ల బయోఫిల్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ వచ్చేసి అనవసరమైన వాయువుల తొలగింపు. తర్వాత నీటిలో ఎక్కువగా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులను తొలగించడం కోసము ఈ సిస్టమ్ ని మనం వాడతాము. ఇందులో చేపలు మరియు బయోఫిల్టర్ లోని బ్యాక్టీరియాలు జీవక్రియల వల్ల CO2ని ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటాయి, ఎందుకంటే బ్యాక్టీరియా కూడా బతకడానికి దానికి ఆక్సిజన్ అవసరం, అది కూడా జీవక్రియల వల్ల CO2ని ఎక్కువగా మనకి బయటికి వదులుతూ ఉంటది. అది ఎక్కువగా పేరుకుపోతే చేపల ఆరోగ్యం పైన ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. అందువల్ల డీగ్యాసింగ్ ద్వారా మనము ఏదైతే పేరుకుపోయిన ఆక్సిజన్ ఉంటుందో దాన్ని తీయడానికి ఈ దశలో మనకి తోడ్పడుతుంది. తర్వాత మనకి డీగ్యాసింగ్ తర్వాత వాటర్ అనేది ఆక్సిజనేషన్ ఆర్ ఏరేషన్ ద్వారా ఒక చాంబర్ లోకి వెళ్తుంది. దీంట్లో నీటిలో చేపలకు అవసరమయ్యే కరిగి ఉన్న ప్రాణవాయువు ఆర్ డివో అని కూడా చెప్పుకోవచ్చు, దీనిని మనం పెంచుతాము. దీనికి ఏరేషన్ లేదా ఆక్సిజన్ సిస్టమ్ అని కూడా ఉపయోగిస్తాం. చేపలకు మాత్రమే కాదు, బయోఫిల్టర్ లో పనిచేసే ఉపయోగకరమైన బ్యాక్టీరియాకి కూడా ఆక్సిజన్ అవసరం కాబట్టి ఈ ప్రక్రియలో మనము ఆక్సిజనేషన్ అనేది అందిస్తూ ఉంటాము. దాని తర్వాత నీరు అనేది సూక్ష్మ జీవుల నియంత్రణ డిసిన్ఫెక్షన్ చాంబర్ లోకి వెళ్తుంది. ఇక్కడ యువి లేదా ఓజోన్ వంటి డిసిన్ఫెక్టెంట్ మెథడ్స్ ని యూజ్ చేసి మనకి కంటికి కనిపించేటువంటి హానికరమైన బ్యాక్టీరియాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే ప్రతి ఆర్ఏఎస్ లో యువిఆర్ ఓజోన్ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు.

0: లేదు. వ్యవస్థ ఆ రూపకల్పన చేపల జాతి నిర్వహణ అవసరాలను బట్టి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. దీని తర్వాత నీరు అనేది పంప్, ఏదైతే మనకి ముందుగా ఆర్ఎస్ లో చెప్పినట్టు ఈ నీరు అనేది కంటిన్యూస్ గా సర్క్యులేట్ అవుతూనే ఉంటది కాబట్టి పంప్ అనేది చాలా అవసరము. ఈ పంప్ అనేది ముందుగా మనకి ఫిష్ కల్చర్ ట్యాంక్ లో నుంచి దాన్ని తీసుకువెళ్లి మెకానికల్ అండ్ బయలాజికల్ ఫిల్టర్స్, దెన్ ఆఫ్టర్ అనవసరమైన వాయువుల తొలగింపు, తర్వాత ఏరేషన్, తర్వాత డిసిన్ఫెక్టెంట్ నుంచి అన్ని ట్యాంక్ లోకి సరఫరా చేస్తూ ఉంటుంది.
1: అంటే ఆర్ఏఎస్ తో రైతులకు కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటారు?
0: ఆర్ఎస్ వల్ల రైతులకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా నీరు, స్థలం మరియు చేపల ఉత్పత్తి విషయంలో ఇది ప్రయోజకరంగా ఉంటుంది. మొదటగా నీటి పొదుపు. నేను ముందుగానే మాట్లాడాను, మనకి నీటి వనరులు అనేవి తగ్గిపోతున్నాయి కాబట్టి ఆర్ఎస్ ని యూజ్ చేసి నీరు తక్కువగా ఉండే ప్రాంతాలలో దీన్ని వాడుకోవచ్చు. ఈ సిస్టమ్ వల్ల మనము నీటి తక్కువగా ఉన్న ఎక్కువ చేపల ఉత్పత్తి చేయడంలో ఇది తోడ్పడుతుంది. ఇంకొకటి, తక్కువ స్థలంలో ఎక్కువ చేపలు కూడా చేయవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ తో పోల్చుకుంటే చేపలు అనేది మనము చెరువులలో పెంచినప్పుడు మనకి ఎక్కువ స్థలం అనేది అవసరమైతూ ఉంటది. ఆర్ఎస్ లో మాత్రం తక్కువ స్థలం తోటి ఎక్కువ చేపలను కూడా ఉత్పత్తి చేయడానికి అవకాశాలను ఎక్కువగా ఉంటాయి. అండ్ నీటి నాణ్యతను కూడా నియంత్రిస్తూ ఉంటాము కాబట్టి తక్కువ స్థలంలో చేపలని ఎక్కువగా ఉత్పత్తి చేయవచ్చు. మూడవది, నీటి నాణ్యతను నియంత్రిస్తుంది. నీటి నాణ్యత అనేది ముందుగా ఉష్ణోగ్రత, పిహెచ్, ఆక్సిజన్, అమోనియా, నైట్రేట్లు, మనకి ఎలా అయితే ఆక్సిజన్ అవసరమో చేపలకి కూడా ఆక్సిజన్ అవసరము. అది ఎప్పుడు నిరంతరము నీళ్లలోనే బతుకుతుంది కాబట్టి వాటర్ క్వాలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఆర్ఏఎస్ సిస్టమ్ లో నీటి నియంత్రణ అనేది చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ సంఖ్యలో కూడా చేపలని మనం అందులో స్టాక్ చేసుకోవచ్చు. సంవత్సరం పొడవునా చేపలను పెంచుకునే అవకాశం ఉంటుంది దీంట్లో. చెరువులలో ఏంటంటే వాతావరణ పరిస్థితులు, కొన్నిసార్లు మనకి నీళ్లు ఉండకపోవడము, అలాంటి సమయాలలో కూడా మనం ఆర్ఎస్ లో ఏంటంటే నియంత్రిత పరిస్థితులలో తక్కువ నీటితో మనము చేపలని పెంచుకొని సంవత్సరం పొడవునా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇంకొకటి, వ్యాధుల నియంత్రణలో సహాయపడుతుంది. వ్యాధులు రాకుండా, ఎందుకంటే బయట నీరు తక్కువగా ఉపయోగించడం వల్ల బయట నుంచి వచ్చే కొన్ని వ్యాధికారకాలు కావచ్చు, కలుషితాలు కావచ్చు, దీంట్లో మనకి అవి ప్రవేశం ఉండకపోవడం వల్ల వ్యాధులు కూడా నియంత్రించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్ఎస్ లో కూడా కొన్నిసార్లు వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి, బట్ మనం తీసుకునే బయోసెక్యూరిటీ మెజర్స్ వల్ల వీటిని నియంత్రించవచ్చు. అండ్ పర్యావరణానికి ఇది మంచిది. ఇప్పుడు నీటిని శుద్ధి చేసి మళ్ళీ మళ్ళీ వాడుతున్నాం కాబట్టి అంత ఎక్కువగా నీటిని మనం బయటికి వదలము. దీని వల్ల ఏంటంటే నీరు అనేది శుద్ధిగా ఉంటుంది అండ్ కాలుష్యం కూడా తగ్గుతుంది. ఏడవది, చేపల పెరుగుదల మెరుగుపరచవచ్చు. దీంట్లో ఏంటంటే మనం ఆర్ఎస్ లో పెంచినప్పుడు మనకు అవసరమైన ఆహారము, చేపల సంఖ్య, మన నీటి నాణ్యత అన్నిటినీ కూడా మంచి పద్ధతులలో నిర్వహించి మనకి కావలసిన పద్ధతులలో మనం చేపలని పెంచుకోవచ్చు.
1: అయితే హారిక గారు, ఆర్ఎస్ లోని చేపలు చెరువులతో పెంచిన చేపలతో పోలిస్తే తక్కువ సమయంలో పెరుగుతాయా? ఒక ఉదాహరణ చెప్పండి.
0: కొన్ని సందర్భాలలో ఆర్ఎస్ లో చేపలు చెరువులతో పోలిస్తే తక్కువ సమయంలో మార్కెట్ సైజ్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి తిలాపియా అనే చేప, ఇది సాధారణంగా చెరువులలో మనకి మార్కెట్ సైజ్ చేరుకోవడానికి సుమారు 6 నుంచి 8 నెలలు పట్టొచ్చు. అదే సరైన ఉష్ణోగ్రత, ఆక్సిజన్, నాణ్యమైన ఆహారము, నీటి నిర్వహణ మంచిగా చేసినప్పుడు మనకు ఆర్ఎస్ లో సుమారుగా ఇది 4 నుంచి 6 నెలల్లోనే మార్కెట్ సైజ్ కి చేరుకునే అవకాశం ఉంటుంది.
1: హారిక గారు, మరి ఆక్వాపోనిక్స్ వ్యవసాయం ఎలా జరుగుతుంది?
0: ఆక్వాపోనిక్స్ అనేది చేపల పెంపకం మరియు మొక్కల పెంపకాన్ని ఒకే వ్యవస్థలో కలిపి చేసే విధానం. ఇందులో తక్కువ నీరు, తక్కువ స్థలం అండ్ తక్కువ వనరులతో చేపలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని పండ్ల మొక్కలను కూడా పెంచవచ్చు. ఈ విధానంలో నేల అవసరం లేకుండా నీటి ఆధారంగా పెరిగే మొక్కలను పెంచుకుంటాము. చేపలను ట్యాంకులలో పెంచుతారు. చేపలు తినే ఆహారం నుంచి వచ్చే వ్యర్థాలు నీటిలో పోషకాలను విడుదల చేస్తాయి. ఈ పోషకాలు మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగపడతాయి. నీటిని మొక్కల దగ్గరికి పంపించినప్పుడు మొక్కలు తమకు అవసరమైన పోషకాలను తీసుకుంటాయి. దాంతో నీరు కొంతవరకు శుద్ధి అవుతుంది. ఈ శుద్ధి అయిన నీటిని మళ్లీ చేపల ట్యాంకులోకి పంపిస్తారు. అంటే ఈ వ్యవస్థలో చేపలు మొక్కలకు పోషకాలను అందిస్తాయి. మొక్కలు నీటిని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. అందువల్ల నీటిని పదే పదే ఉపయోగించవచ్చు.

0: సులభంగా చెప్పాలి అనంటే చేపలు తిన్న తర్వాత వ్యర్థాలను వదులుతాయి. ఈ వ్యర్థాలని మొక్కలు పోషకాలుగా తీసుకుంటాయి. ఆ మొక్కలు నీటిని శుద్ధి చేసిన తర్వాత ఆ శుద్ధి అయిన నీటిని మళ్ళీ తిరిగి చేపల ట్యాంకులోకి ఒక చక్రంలా మనం పంపించుకోవచ్చు.
1: ఆక్వాపోనిక్స్ వ్యవస్థలోని ప్రధాన భాగాలు ఏంటి?
0: ఆక్వాపోనిక్స్ వ్యవస్థలో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి, ఆక్వాకల్చర్ భాగము, హైడ్రోపోనిక్స్ భాగం. ఆక్వాకల్చర్ అంటే ముందుగానే చెప్పాను, మనము జలచరాలను పెంచుకోవడం, అంటే ఇందులో చేపలను పెంచుతూ ఉంటాం, ఇది చేపలకి సంబంధించింది. హైడ్రోపోనిక్స్, ఇందులో నేల లేకుండా మొక్కలను పెంచుతారు. బట్ ఆక్వాపోనిక్స్ అనే పదం ఎలా వస్తుంది అనంటే, ఆక్వా అంటే చేపల పెంపకం మరియు పోనిక్స్ అంటే చెట్ల పెంపకం. సో ఇవి రెండు కలిపి చేస్తున్నాం కాబట్టి దీన్ని ఆక్వాపోనిక్స్ అని కూడా అనొచ్చు. ఆక్వాపోనిక్స్ లోని ముఖ్యమైన భాగాలు వచ్చి చేపల పెంపకం ట్యాంక్. సో ఈ చేపల పెంపకం ట్యాంక్ లో ప్రధానంగా మనకి కావాల్సిన చేపలు ఏవైతే పెంచాలనుకుంటున్నామో ఆ చేపల్ని మనం ఆ ట్యాంక్ లో వేసుకుంటాము. దానికి సరిపడే నీటి నాణ్యతని మరియు ఆక్సిజన్ అండ్ స్థలం ఉండేలా చూసుకుంటాం, అండ్ దానికి సంబంధించిన ఆహారాన్ని కూడా వేస్తూ ఉంటాం. దీని తర్వాత చేపలు యథావిధిగా ఆహారం తీసుకోవడము, వ్యర్థాలను బయటికి వదలడం జరుగుతుంది. దాంతోపాటు జీవక్రియ జరిగినప్పుడు కూడా వ్యర్థాలు అనేవి బయటికి వస్తూ ఉంటాయి. ఈ వ్యర్థాలనేవి ముందుగా మెకానికల్ ఫిల్టర్ లోకి వెళ్తాయి. సో మెకానికల్ ఫిల్టర్ లో ఏం జరుగుతుంది అనంటే, చేపల ట్యాంక్ నుంచి వచ్చిన వ్యర్థాలలో మనకి చేపల విసర్జన, మిగిలిన ఆహారం, ఇతర గణన పదార్థాలు కూడా ఉండడం వల్ల ఇది మెకానికల్ ఫిల్టర్ లో మనకి ముందుగా దీన్ని ఫిల్టర్ అవుట్ చేస్తుంది, అంటే మొత్తం ఫిల్టరేషన్ చేస్తుంది, అందులో నుంచి తీసేస్తుంది ఈ ఘన పదార్థాలని. తర్వాత బయోఫిల్టర్ లోకి వెళ్తుంది. ఈ బయోఫిల్టర్ లో చేపల వ్యర్థాల నుంచి అమోనియా అనేది వస్తుంది. ఇది నైట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా నైట్రైట్ అండ్ నైట్రేట్ గా మారుతుంది. ఈ నైట్రేట్ అనేది మీకు ముందుగా చెప్పినట్టు ఆర్ఎస్ లో కూడా నైట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, బట్ నైట్రేట్ ఏదైతే ఉందో అది తక్కువ స్థాయిలోకి మార్పు చెంది శుద్ధి అయిన నీటిని మనము చేపల పెంపకానికి వాడుతూ ఉంటాము. బట్ ఈ ఆక్వాపోనిక్ సిస్టమ్ లో నైట్రేట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మొక్కల పోషకాలుగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ది హైడ్రోపోనిక్ యూనిట్. సో ఎక్కడైతే మనకి బయోఫిల్టర్ లో ఫిల్టర్ అయిన వాటర్ ఉంటది కదా, అది హైడ్రోపోనిక్ యూనిట్ లోకి వెళ్తుంది. హైడ్రోపోనిక్ అంటే ముందుగానే చెప్పాను, మొక్కలను పెంచడం, అంటే ఇక్కడ మనము నేల లేకుండా మొక్కల్ని పెంచుతున్నాం. ఎందులో పెంచుతున్నాం? నీటిలో పెంచుతున్నాం. సో నీటిలో మొక్కలు పెరుగుతాయా అంటే అవును, పెరుగుతాయి. దానికి ఎలా అంటే, మనకి ప్రకృతినే చూసుకుంటే ఒక చెరువులో సహజంగా మనకి మొక్కలు అనేవి ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి నీటిలో. అది అక్కడి నుంచి తీసుకున్న ఏదైతే ఉందో సైన్స్ మనం ఇప్పుడు తీసుకొని దాన్ని హైడ్రోపోనిక్స్ ఆర్ ఆక్వాపోనిక్స్ సిస్టమ్ లో మనం మార్చుకుంటున్నాం. సో మెయిన్ గా చేపల నుంచి వచ్చే వ్యర్థాలని మనం మొక్కలకి ఉపయోగపడేలాగా చేసుకుంటున్నాము. ఇక్కడ బయోఫిల్టర్ లో నుంచి వస్తుందని చెప్పాను కదా, ఆ వ్యర్థం అంతా హైడ్రోపోనిక్ యూనిట్ లోకి వెళ్తుంది. ఇందులో నేల లేకుండా మొక్కల్ని పెంచుతున్నారు కాబట్టి చేపల ట్యాంకు నుంచి వచ్చినటువంటి నైట్రేట్లు మరియు ఇతర పోషకాలన్నీ కూడా మొక్కలు అనేవి లాగేసుకుంటాయి. లాగేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ వాటర్ అనేది సంపు ట్యాంక్ లోకి వెళ్తుంది. సంపు ట్యాంక్ లోకి వెళ్లడం ద్వారా ఇక్కడ నీటిని తాత్కాలికంగా నిల్వ చేసే ట్యాంక్ లా కూడా సంపుని మనం వాడుకుంటాము. తర్వాత ఏదైతే నీరు ఉంటాయో దీన్ని తిరిగి చేపల ట్యాంకుకి పంపిస్తారు. సో ఈ సిస్టమ్ లో కూడా పంప్ అనేది మనకి అవసరము. ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్ కి వాటర్ ని పంపించడం కోసము ఆక్వాపోనిక్ సిస్టమ్ లో కూడా ఒక పంప్ అవసరం. అండ్ ముఖ్యంగా వచ్చేసి ఏరేషన్ సిస్టము, చేపలు మరియు మొక్కలు మొక్కల వేర్లకి అవసరమైనటువంటి ఆక్సిజన్ అందించడం కోసము ఏరేషన్ అనేది చాలా అవసరము. దీంతో పాటు ఆక్వాపోనిక్స్ లో ఇంకొక ముఖ్యమైన వ్యవస్థ ఉంటది, అది బయోఫిల్టర్స్.
1: ఓకే
0: ఓకే. సో అందులో ఆ బయోఫిల్టర్స్ లో ఏంటంటే మనకి మైక్రో ఆర్గానిజమ్స్, మనకి ఏదైతే నైట్రిఫికేషన్ ప్రాసెస్ లో యూజ్ అయ్యేటువంటి యూస్ఫుల్ బ్యాక్టీరియా అంటాం, అవసరమయ్యేటువంటి బ్యాక్టీరియా అనేది, అది కూడా ఈ వ్యవస్థలో అనేది చాలా ముఖ్యంగా పనిచేస్తూ ఉంటుంది. ఇందులో ఈ మూడు కూడా సమాన సమతుల్యత పనిచేయాలి, లేకపోతే మనకి ఆక్వాపోనిక్ సిస్టమ్ అనేది అంత సక్సెస్ఫుల్ గా అనేది రన్ అవ్వదు.
1: హారిక గారు, వివిధ రకాల ఆక్వాపోనిక్స్ వ్యవస్థల గురించి మా రైతులకు చెప్తారా?
0: ఆక్వాపోనిక్స్ విధానంలో చేపలు మరియు మొక్కలను పెంచడాన్ని ఆక్వాపోనిక్స్ విధానం అని చెప్పుకుంటున్నాము. కాకపోతే ఆక్వాపోనిక్స్ విధానంలో కూడా వివిధ రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థలు అనేవి మొక్కలను ఎలా పెంచుతున్నామనే దానిపైన ఆధారపడి ఉంటాయి. సో ఈ వ్యవస్థలు అనేవి ముఖ్యంగా మనకి

0: మీడియా ఆధారిత ఆక్వాపోనిక్స్ అని చెప్పుకోవచ్చు, ఇంకొకటి న్యూట్రియంట్ ఫిలిం టెక్నిక్ NFT ఆక్వాపోనిక్స్ అని చెప్పుకోవచ్చు, అండ్ DWD డీప్ వాటర్ ఆక్వాకల్చర్ అని కూడా చెప్పుకోవచ్చు, ఇంకొకటి వర్టికల్ ఫార్మింగ్ నిలువ ఆక్వాపోనిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీడియా ఆధారిత ఆక్వాపోనిక్స్ లో మనము ముందుగానే చెప్పుకున్నాము, ఆక్వాపోనిక్స్ విధానంలో చెట్లు అనేవి ఎప్పుడు ఒక నేలపైన కాకుండా నీటిలోనే పెంచుతున్నామని మీకు కూడా అనిపించవచ్చు, అరే చెట్లు అనేవి నేలపైనే పెరుగుతాయి కదా, మరి నీటిలో ఎలా పెరుగుతున్నాయని. అది పెరగడానికి ఒక ఆధారం ఇస్తున్నాం, దాంతోపాటు మనము ఆ నీటిలో దానికి ఉపయోగపడేటువంటి పోషకాలని అందిస్తున్నాం. ఎప్పుడైనా మొక్కలు అనేవి పోషకాలను తీసుకొని అవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి. ఇందులో మనం ఆక్వాపోనిక్స్ విధానంలో వ్యవస్థలు అనేవి చెప్పుకున్నాం కదా, అందులో మీడియా బేస్డ్ అని చెప్పాను కదా, ఇందులో మొక్కలని కంకర మరియు గులికరాళ్ళు లావరాళ్ళు వంటి మీడియాతో నింపిన గ్రో బెడ్లలో పెంచుకుంటాం. అంటే ఇక్కడ మట్టి అనేది ఉండదు, ఓన్లీ కంకర మట్టి గులికరాళ్ళు ఆ రాళ్ళు మాత్రమే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అంతేకాకుండా మీడియా ఉపరితలం, దీన్నే గ్రో బెడ్ అని కూడా అంటున్నాం కదా, ఈ కంకర మట్టి గులికరాళ్ళు లావరాళ్ళు వీటి ఉపరితలం పైన ఉపయోగకరమైన బ్యాక్టీరియా అనేది పెరగడానికి మనము ఒక సర్ఫేస్ ని క్రియేట్ చేస్తున్నాము. ఇది చేపల వ్యర్థాల నుంచి వచ్చే అమ్మోనియాను మొక్కలకు ఉపయోగపడే నైట్రేట్లుగా మార్చడంలో సహాయపడుతుంది. అందువల్ల ఈ మీడియా గ్రో బెడ్లు మొక్కలకు ఆధారం ఇవ్వడంతో పాటు ఒక బయోఫిల్టర్ లా కూడా పనిచేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ది వచ్చేసి NFT ఆక్వాపోనిక్స్ అని చెప్పాను. న్యూట్రియంట్ ఫిలిం టెక్నిక్, న్యూట్రియంట్ ఫిలిం టెక్నిక్, ఈ పద్ధతిలో పోషకాలు కరిగి ఉన్న నీటిని మనము మొక్కల వేర్ల క్రింది భాగంలో చాలా పలచని పొరగా నియంత్రితంగా ప్రవహించేలా చేస్తుంటాం. సో దీనివల్ల మొక్కల వేర్లు నీటితో పాటు అవసరమైన పోషకాలు మరియు ఆక్సిజన్ని తీసుకుంటాయి. ఈ పద్ధతి ముఖ్యంగా ఆకుకూరలు, పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి చిన్న చిన్న మొక్కలను పెంచుకోవడం కోసము NFT అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇంకొక సిస్టమ్ వచ్చి డీప్ వాటర్ కల్చర్ అని చెప్పాను. ఈ పద్ధతిలో మొక్కలను ఒక ఫ్లోటింగ్ బోర్డు లేదా ఫోమ్ బోర్డు పైన ఉంచుతారు. మొక్కల వేర్లు నేరుగా పోషకాలు కలిగి ఉన్న నీటిలోకి వేలాడుతూ ఉంటాయి. సో దీని ద్వారా మొక్కలు వేరు నుంచి ఆ పోషకాలని తీసుకుంటూ ఉంటాయి. ఈ పద్ధతిలో మనకి ముఖ్యంగా ఆక్సిజన్ అనేది చాలా అవసరం, ఎందుకంటే వేర్లు అనేవి డైరెక్ట్ గా వాటర్ లోకే ఉంటున్నాయి కాబట్టి ఆక్సిజన్ అనేది చాలా అవసరం. ఈ ఆక్సిజన్ మెయింటైన్ చేయాలి అని అంటే మనకి ఎయిర్ స్టోన్స్ కానీ డిఫ్యూజర్లు కానీ ఎక్కువగా వాడుతూ ఉంటాం. అండ్ నిలువ ఆక్వాపోనిక్స్ అని చెప్తున్నాను. ఈ పద్ధతులలో మొక్కలను నిలువు టవర్లు లేదా ఒకదానిపైన ఒకటి పొలర్లుగా పెంచుతూ ఉంటాం. సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి తక్కువ స్థలం ఉండిపోవడము, మన దగ్గర స్థలం అనేది లేకపోవడం ద్వారా ఈ పద్ధతుల్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. అందువల్ల భూమి ఎక్కడైతే తక్కువగా ఉంటుందో పట్టణ ప్రాంతాలలో ఇళ్ల పైకప్పుల పైన చిన్న స్థలాలలో ఈ విధంగా నిలువ ఆక్వాపోనిక్స్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. సో నీరు మరియు పోషకాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తి పొందే అవకాశం అనేది ఈ ఆక్వాపోనిక్స్ నుంచి వస్తూ ఉంటుంది.
1: ఇంతకు ముందరే బ్యాక్టీరియా గురించి చెప్పారు కదా, మరి అవి ఎందుకు అంత ముఖ్యమైనవి?
0: సో ఆక్వాపోనిక్స్ లో బ్యాక్టీరియా అనేది చాలా ముఖ్యమైనవి. ఈ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా అనేది పెరగడం చాలా ముఖ్యం. ఇవి చేపల నుంచి వచ్చే వ్యర్థాలను మొక్కలకి ఉపయోగపడే పోషణలాగా మార్చడంలో సహాయపడుతూ ఉంటాయి. సో మొదటగా మీకు చెప్పినట్టు కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి, అందులో ఫస్ట్ మనకి అమోనియా అనేది ఎప్పుడైతే వస్తుందో అది అమోనియా నుంచి నైట్రేట్ గా మారుస్తుంది. దాని తర్వాత నైట్రైట్ అనేది నైట్రేట్ గా మారుతుంది. ఈ నైట్రేట్లు మొక్కలు తమ పెరుగుదలకి అవసరమైన పోషకాలుగా ఉపయోగించుకుంటాయి. సో బ్యాక్టీరియా ముఖ్యంగా ఆక్వాపోనిక్ సిస్టమ్ లో బయోఫిల్టర్లలో పెరుగుతూ ఉంటుంది. అలాగే బయోఫిల్టర్లు అని అంటే ఒక దానికి ఒక కావలసిన ఉపరితలం అవసరము. సో మనకి ఈ బ్యాక్టీరియా అనేది ట్యాంకులు కానీ పైపులు కానీ గ్రో మీడియా, మీకు చెప్పినట్టు గ్రో బెడ్ మీడియా అని చెప్పాను కదా, ఆ మీడియాలో కానీ పైపులలో కానీ ఏదైనా ఉపరితలం పైన ఈ బ్యాక్టీరియా పెరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. బ్యాక్టీరియా బాగా పనిచేయాలి అని అంటే తగినంత ఆక్సిజన్ కూడా అవసరము, అండ్ సరైన pH అనేది అవసరం, నీటి ప్రవాహం కూడా అవసరము, అండ్ బయోఫిల్టర్ మీడియా ఏదైతే తీసుకుంటున్నారో అది కూడా అవసరం. ఒకవేళ కొత్తగా మీరు ఆక్వాపోనిక్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే వెంటనే చేపలు అందులో వేయకూడదు. ఎందుకు అనంటే మొదట బయోఫిల్టర్లు అనేవి పెరగాలి, ఆ ప్రక్రియ జరగాలి.

అంటే కొంచెం సమయం పడుతుంది. సో దీన్ని సైక్లింగ్ అని కూడా అంటాం. సో ఈ సైక్లింగ్ అని ఎందుకు అని అంటాము అని అంటే, సో ఇది ఒక 30 రోజులు సైక్లింగ్ ప్రాసెస్ అనేది చేయాలి.

0: రెండు ఒకటేనా?
1: పూర్తిగా ఒకటి కాదు. సో ఆర్ఏఎస్లో ప్రధాన లక్ష్యం వచ్చి చేపల ఉత్పత్తి. నీటిని శుద్ధి చేసి తిరిగి చేపల కల్చర్ ట్యాంకుకు పంపిస్తూ ఉంటాం. ఇందులో అంటే చేపలని పెంచిన తర్వాత వాడిన నీటిని మళ్ళీ శుద్ధి చేసి అదే ట్యాంకులోకి పంపించడాన్ని ఆర్ఏఎస్ అంటాం, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ అంటాం. కానీ ఆక్వాపోనిక్స్లో ప్రధాన లక్ష్యం వచ్చేసి చేపలతో పాటు మొక్కల్ని కూడా ఉత్పత్తి చేయడం. ఇది రెండు వేరు వేరుగా ఉంటాయి, బట్ బేసిక్గా రెండు కాన్సెప్ట్ ఒక దగ్గరగానే ఉంటాయి. బట్ ఆర్ఏఎస్ అనేది చేపల ఉత్పత్తి కోసము, ఆక్వాపోనిక్స్ అనేది చేపలు మరియు మొక్కలను పెంచడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు.
0: తెలంగాణలో ఈ ఆర్ఏఎస్ మరియు ఆక్వాపోనిక్స్ టెక్నాలజీకి ఎంతవరకు అవకాశం ఉంటుంది?
1: తెలంగాణలో ఆర్ఏఎస్ మరియు ఆక్వాపోనిక్స్ కు మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నీటి లభ్యత పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ స్థలంలో చేపలు మరియు మొక్కలను పెంచుకోవడానికి ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. తెలంగాణలో పట్టణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి ప్రాంతాలలో పెద్ద చెరువులు లేదా ఎక్కువ భూమి అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి ఇంటి ప్రాంగణం, చిన్న టెర్రస్ లేకపోతే టెర్రస్ లాంటి షేడ్స్లలో కూడా మనము చిన్న స్థాయి ఆక్వాపోనిక్స్ లేదా ఆర్ఏఎస్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే తెలంగాణలో చేపలకు మంచి మార్కెట్ ఉంది. కాబట్టి మార్కెట్ డిమాండ్ను బట్టి మనము చేపలను ఆర్ఏఎస్లో పెంచుకొని అదే వ్యవస్థలో ఆకుకూరలు, కూరగాయలు లేకపోతే మనకు కావాల్సిన కొన్ని హర్బ్స్ ని కూడా మనము ఆక్వాపోనిక్స్ లో పెంచుకోవచ్చు. సో ముఖ్యంగా తెలంగాణలో ఉండేటువంటి యువత కానీ మహిళలు కానీ చిన్న స్థలాలలో వ్యవసాయం చేసుకోవాలనుకుంటే ఇది ఒక కొత్త ఉపాధి అవకాశాలను కల్పించవస్తుంది. అయితే ఈ టెక్నాలజీని ఏర్పాటు చేసే ముందు మనము ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాము, విద్యుత్ ఖర్చు ఎంత అవుతుంది, నీటి నాణ్యత ఎలా ఉంది, మార్కెట్ డిమాండింగ్ ఎలా ఉంది, సాంకేతిక పరిజ్ఞానం ఉందా లేదా, వీటన్నిటిపైన అంశాలని తెలుసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల తెలంగాణలో ఆర్ఏఎస్ మరియు ఆక్వాపోనిక్స్ని చిన్న స్థాయి నుంచి ప్రారంభించి అనుభవం వచ్చిన తర్వాత క్రమంగా విస్తరించడం మంచిది.
0: చివరగా ఆర్ఏఎస్ లేదా ఆక్వాపోనిక్స్ ప్రారంభించాలనుకునే రైతులు అలాగే యువతకు మీరేం చెప్తారు?
1: సో మొదటగా టెక్నాలజీని చూసి మాత్రమే పెట్టుబడులు పెట్టకండి. సో మీకు అందుబాటులో ఉన్న నీరు ఎంత, ఆ స్థలం ఎంత ఉంది, విద్యుత్ సరఫరాలు ఎలా ఉన్నాయి, ఏ చేపల్ని పెంచుకోవచ్చు, మార్కెట్ ఎక్కడ ఉంది, ఎంత పెట్టుబడి పెట్టగలరు, రోజువారీ మేనేజ్మెంట్ ఎంత చేయగలరు, అండ్ ఇవన్నీ కూడా మొదటగా మనం చూసుకోవాలి. రెండవది వచ్చేసి వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అని చెప్పాను. చేపలకి ముఖ్యమైనది ఈ నీటి నాణ్యత అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో, మనము ఎక్కువగా చేపలని ఉత్పత్తి చేయాలి అని అంటే వాటర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కూడా ఎలా మేనేజ్ చేయాలనేది ముందుగా నేర్చుకోవాలి. అండ్ ఫీడ్ మేనేజ్మెంట్ కూడా చాలా అవసరం. ముఖ్యంగా చేపల ఉత్పత్తిలో ఫీడ్ అనేది 60% మన ప్రొడక్షన్ కాస్ట్ లో వెళ్తూ ఉంటుంది. కాబట్టి సో ఫీడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత బయోఫిల్టర్ అనేది చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. అండ్ బ్యాకప్ పవర్ సిస్టమ్ ఉందా లేదా, ఎందుకంటే కంటిన్యూస్ గా మనకి సిస్టమ్ అనేది రన్ అవ్వాలి కాబట్టి పవర్ సిస్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ది వచ్చేసి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్ తీసుకోండి, తీసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది, ఆ సిస్టమ్ గురించి అనుభవం వచ్చిన తర్వాత మీరు దీన్ని ప్రారంభించడానికి మంచిగా ఉంటుంది. అండ్ భవిష్యత్తులో ఒక నినాదంలో ఆక్వాకల్చర్ అనేది వెళ్ళబోతుంది, మోర్ క్రాప్ పర్ డ్రాప్ అనేది. మీరు కూడా ఇవన్నిటికి చేపలు ఉత్పత్తి చేయాలి అని అంటే కొత్త కొత్త ప్రొడక్షన్ సిస్టమ్స్ నేర్చుకోవాలని భావిస్తున్నాను.
0: ఈ రోజు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ద్వారా ఆక్వాపోనిక్స్ మరియు రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ తో చేపల పెంపకం గురించి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను తెలుసుకుందాం. ఈ విషయాలను చాలా చక్కగా వివరించిన డాక్టర్ ఎన్ హారిక గారికి మన తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहां,
3: पर हम तो सब ही डाले हैं।
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं।

0: धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: టీకు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
5: 5 కిలో కంటే తక్కువ రాదు.
4: అవునా, ఎందుకు?
5: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
4: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
6: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
4: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
7: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
3: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె లెనిన్.
8: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిచిపట్టుకుని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరిట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ వాననీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు.
9: నమస్తే సార్.
8: ముందుగా ఈ వాననీటి సంరక్షణ అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో వాననీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించిన ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని రూపొందించాయి. మరి వీటికి సంబంధించి జిల్లాలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అలాగే వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా, అయితే గ్రామీణాభివృద్ధి శాఖ ఏ రకమైన చొరవ తీసుకుని ఎలాంటి కార్యక్రమాలను చేపడుతుందో ఆ వివరాలు మాట్లాడుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జలశక్తి అభియాన్ కి సంబంధించిన వివరాలు చెప్పండి, ఆ తర్వాత మనం తెలంగాణ జలసిరి గురించి మాట్లాడుకుందాం.
9: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. JSJBలో భాగంగా మనం 2.0లో కూడా వర్క్స్ స్టార్ట్ చేసాం. అంటే ఏదైతే వర్షాన్ని ఒడిసి పట్టే విధంగా మనం SGTలు చేయడం కానీ, పాంపాండ్లు చేయడం కానీ, బోర్వెల్స్ ఉన్న వాటికి రీఛార్జ్ చేయడం, ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్లో చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 1.4లో కూడా 1 crore క్యాష్ బహుమతి కూడా రావడం జరిగింది నిర్మల్ జిల్లాకి. అలాగే ఈసారి కూడా మేము దాదాపు 50,000 పైచిలకు వర్క్స్ని పూర్తి చేయడం జరిగింది May 31st దాకా. అలాగే ఇప్పుడు మనకి ఎల్నినో ప్రభావం మూలాన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మా మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మహిళా సమైక్యలని, మహిళా SHG మెంబర్లను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మేము ఏంటంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 12,000 సంఘాలు ఉన్నాయి, 504 వీవోలు ఉన్నాయి. మేము ఫస్ట్ స్పెల్లోని 504 వీవోలు వీవోకి 2 చొప్పున అంటే 814 మేము కంప్లీట్ చేయాలనుకున్నాం. 808 అయితే మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫేజ్ 1 ఫేజ్ 2 అలా విభజించుకుంటూ ఫేజ్ 1లోని 2026 పాంఫాండ్స్ని టార్గెట్ చేసుకున్నాం. దానిలోని ఇప్పుడు మేము ఒక 1090 వరకు శాంక్షన్స్ కూడా తీసుకున్నాం. మొన్న ఒకే రోజు 573 పాంఫాండ్స్ని ఒకే రోజు మార్కౌట్ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోని GPకి 2 చొప్పున పాంఫాండ్లు అనేది వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మేము దస్తూరాబాద్లోని బూత్కూర్ అనే ఒక విలేజ్లో మొన్న జూన్ నెలలోని వాళ్ళు పాంఫాండ్ నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం చక్కగా వాటర్ నిండుగా వచ్చేసరికి ఈ చేపపిల్లల్ని, ఒక 2,000 చేపపిల్లల్ని దానిలో వదలటం జరిగింది. వాళ్ళకి నరేగా నుంచి అంటే VB రామ్జీలోని మనకి బండు ప్లాంటేషన్ కింద కోకోనట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రెల కోసం పెంపదనం కోసం ఒక గడ్డి విత్తనాలు వేసుకున్నారు. దానికి మేము గొర్రెల లోన్ కోసం కూడా 2 lakh మన వివో నుంచి కూడా లోన్ ఇవ్వడం జరిగింది.
8: అయితే ఇప్పుడు ఈ VBG రామ్జీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఊరికి ఊట కుంట, ప్రతి పంటకు నీటి కుంట అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పనులు?
9: అంటే ప్రతిదీ కూడా మనకి వేజ్ అంటే లేబర్ ని మొబిలైజ్ చేసుకుంటూ చేయించుకుంటాం. ఇప్పుడు పాంఫాండ్ ఉంది అని అంటే దానిలోని విబి రామ్జీతోని లేబర్ మొబిలైజేషన్ చేస్తాం. దానిలోని ఏంటంటే మనకి మినిమం 12x12, 15x15 ఇలాంటి పాంఫాండ్స్ సైజ్ వేసుకుంటాం. 12x12లోని మనకి వేసికర్స్ ఒక 240% ఉంటాయి కాబట్టి ఎక్కువ, కనీసం అంటే ఒక విలేజ్కి 40 చొప్పున మన వేసికర్స్ మొబిలైజ్ చేస్తున్నాం. ఆ మొబిలైజ్ చేసిన దానిలోని అంటే పొలం పనులు ఇప్పుడు కాస్త కొంత వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున స్పందన రాకపోయినా కనీసం అంటే 30 చొప్పున కూడా మంచిగా వస్తున్నారు.

0: ఈ పేమెంట్స్ అన్ని మనం వేజ్తోనే వివి రామ్జీ కింద పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోక్ పిట్స్ లో కూడా మనం ప్రతి బోర్ చుట్టూ వేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళు అయితేనేమి, అలాగే నిర్మించుకుపోయే వాటికి కూడా ఖచ్చితంగా సోక్ పిట్ ఉండాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది.
1: ఇంకుడు గుంతల గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇంకుడు గుంతలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఏమైనా లక్ష్యాలని నిర్దేశించుకున్నారా? మరి వీటి ప్రగతి ఎట్లా ఉన్నది?
0: దాదాపు 70,000 మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. 70,000లోని ఎస్టిమేషన్స్ వచ్చినాయి. ఎస్టిమేషన్స్ లోని దాదాపు 1,000 వరకు మేము గ్రౌండింగ్ అవుతున్నాయి. సో ఇవి ఏంటంటే మనకి వర్షాకాలంలోనే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కడైతే బోరు వేసి ఫెయిల్ అయిన చోట ఇది మనం బోర్వెల్ రీఛార్జ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇది చేసినప్పుడు చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు బోర్లోని నీళ్లు పడుతున్నాయి కాబట్టి చాలా మంది ముందుకు వస్తున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ ఊరికో ఊటకుంట అంటున్నారు కదా, ఈ ఇంకుడు గుంత ఊటకుంట వీటికి తేడా ఏమి? ఈ ఊటకుంట దాని లక్షణాలు వాటికి సంబంధించి చెప్తారు.
0: ఊటకుంట అంటే పర్క్యులేషన్ ట్యాంక్, అంటే ఒక కమ్యూనిటీ ల్యాండ్ లోని ప్రతి విలేజ్ లో ఒక ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దానిలోనే ఒక పర్క్యులేషన్ ట్యాంక్ అనేది ఉంటే ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము వేజ్ తో చేస్తాము. లేబర్ వచ్చేసి దాన్ని తవ్వాలి. దానిలో మెజర్మెంట్స్ ప్రకారం అంటే 12x12 అక్కడ దాకా 20 వరకు చేసుకోవచ్చు, ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇది ఊటకుంట అనేది ప్రతి విలేజ్ లో ఉండాలి, అంటే మన చెరువు నథింగ్ బట్ చెరువు లాగా. సో అది ఊటకుంట. అలాగే ప్రతి పంటకి పంటకుంట, పంటకుంట అంటే పామ్ ఫాండ్ అనమాట. సో పామ్ ఫాండ్ని మేము పెద్ద ఎత్తున ఈరోజు కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ మా కలెక్టర్ గారు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లని దీనిలోని సారథ్యం చేయడం మూలన, కలెక్టర్ గారి సారథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం మూలన స్టేట్లోనే మేమే ఎస్టిమేషన్ చేయడం కానీ మార్కౌట్ ఇవ్వడం స్టార్ట్ చేయడంలో కూడా మన నిర్మల్ జిల్లా ముందు స్థాయిలో ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ ఊటకుంటకు సంబంధించి, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి ఊర్లని కానీ ఈ పంట పొలాలని కానీ గుర్తించడము ఎన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
0: మొదటి ఫేజ్లోని ఈ పంటకుంట అనేదాన్ని 2026 పంటకుంటలు చేయాలనుకున్నాం. అలాగే 400 జీపీలో ప్రతి విలేజ్కి ఒక ఊటకుంట, అంటే 400. సో ఇది ఫేజ్ వన్. ఇంకా మేము ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్కి ఒక్కొక్క వివోకి ఒక 2 చొప్పున చేస్తున్నాం కాబట్టి దాదాపు 1,000 పామ్ ఫాండ్లు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో దానిలోని ఇప్పటివరకు మనకి 500 వరకు గ్రౌండింగ్ అయినాయి. సో టార్గెట్ వచ్చేసరికి 2026 పామ్ ఫాండ్ చేస్తున్నాం, అలాగే 400 వచ్చేసి ఊటకుంటలు టార్గెట్ పెట్టుకోవడం.
1: అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉందో ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు కదా, ఏ రకమైన భాగస్వామ్యం వారిది ఇందులో ఉండబోతోంది? వారికి ఒక్కొక్కరికి 2-2 నీటి కుంటలు లక్ష్యం ఇచ్చామన్నారు కదా, మరి వాటిని వాళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది?
0: కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోని మేము గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. దానిలోని ఎస్ఎస్జి మహిళలను కూడా ఇన్వాల్వ్ చేశాం. సో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటిదాకా మాకు వచ్చింది అంటే 3,400 ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చారు. అయితే మనకి ఎస్టిమేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే మహిళా సమాఖ్య అంటే నిర్మల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోని. సో మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈజీఎస్, ఐకేపీ, పంచాయత్ సెక్రటరీస్, ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ అవడం మూలన మేము ఈ రోజు ఇలా ముందుకు వెళ్తున్నాం.
1: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటల ఏర్పాటు అనేది కొంత ఆర్థిక వనరులతో ముడిపడిన అంశం కదా, దీనికి సంబంధించిన వనరులు ఎట్లా సమన్వయం చేస్తున్నారు?
0: ఇవి మొత్తము మన విబి రామ్జీలోని మెటీరియల్ పేమెంట్ కింద అవుతాయి. అంటే ఒక పంట కుంటను తీసుకుంటే దానిలోని ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంటుంది. అంటే ఒక పామ్ ఫాండ్ వేస్తాం, దానికి ముందు ఒక అవుట్లెట్ అనమాట, అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్లో ఏంటంటే వచ్చిన దాన్ని మనం దానిలో స్టోరేజ్ కాకుండా అంటే ఆ డస్ట్ మొత్తం మా బురద అలాంటివన్నీ దానిలో పెట్టేసి వచ్చేస్తుంది కాబట్టి దానికి మాత్రం స్టోన్ పిచ్చింగ్ తక్కువ మెటీరియల్ ఉంటుంది. ఎక్కువ 90% మాత్రం లేబర్ మీదనే ఉంటుంది. సో లేబర్తోనే కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్గా కూడా ఎక్కువ బర్డెన్ కాదు.
1: అయితే ఇప్పుడు మీరు ఈ ఏదైతే వాన నీటి సంరక్షణలో భాగంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం అయితేనేమి, నీటి కుంటల ఏర్పాటు కోసం రైతుల్ని కలుస్తూ ఇటు మహిళా స్వయం సహాయక సంఘాలని సమన్వయం చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ క్రమంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు, దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటించవచ్చు కదా, గ్రామీణుల నుంచి ఈ విషయంలో వస్తున్న స్పందన కానీ ఎట్లా ఉంది?
0: ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భూములలోనే పాంపాండ్లు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళిన దస్తూరాబాద్ లోని బూత్కూర్ అనే గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 మంది మాకు రెండు రెండు కావాలి, రెండు రెండు చొప్పున అని వేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు మేము వేసింది కూడా ఒక వార్డు మెంబర్, ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన ఎస్ఎస్జి గ్రూప్ లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తలుసుకుంటే ఏదైనా ఎంత కష్టమైనా

0: మంచిగా చేయొచ్చు అనేది దీని ద్వారా నిరూపితమైంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు వెనుక అవుతుంది, కానీ స్పందన మాత్రం బాగా ఉంది, మంచిగా ముందుకు వస్తున్నారు అందరూ.
1: ఇప్పుడు ఈ శాఖ పరంగా మీరు గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే కాకుండా కొన్ని శాఖల తోడ్పాటు కూడా అవసరం అవుతుంటుంది కదా ఈ ఉద్యమంలో, ఏ రకంగా ఇతర శాఖల నుంచి మీకు సహకారం లభిస్తుంది?
0: గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఫార్మర్స్ లిస్ట్ దగ్గర వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయటము. సో అగ్రికల్చర్, అలాగే డిహెచ్ఎస్ఓ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఇలాంటివి వేసుకునే దగ్గర పామ్ ఫాండ్ వేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అలాగే డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పామ్ ఫామ్ చుట్టూ చక్కగా గడ్డి విత్తనాలు అట్లా వేసి ఆ పశువుల కోసం కూడా, ఎందుకంటే ఆ పాలు అనే దానిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో డైరీని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇది సాగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ పని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ జలసిరి కార్యక్రమం అట్లాగే అటు జలశక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందో, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన కాల పరిమితి ఏమైనా ఉందా? ఇది కొనసాగుతూనే ఉంటుందా, నిరంతర ప్రక్రియనా?
0: నిరంతర ప్రక్రియ ఇది. కాకపోతే ఏంటంటే మనం వర్షాలు వచ్చే ముందే ఈ వర్షం నీళ్ళంతా ఒడిసి పట్టినట్టయితే, అంటే మనం ఈ లోపుగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టయితే ఆ వచ్చే వాటర్ వేస్ట్ కాకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇక జరుగుతూనే ఉంటుంది. యాక్చువల్గా అంటే మాకు ఈ సీజన్లోని అసలు లేబర్ మొబిలైజేషనే ఉండదు, అన్ని వర్షాలు పడితే చక్కగా వాళ్లే పనులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎల్నినో ప్రభావం మూలన, తక్కువ వర్షాలు ఉండడం మూలన వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పనులు కల్పిస్తున్నాము, ప్లస్ వాళ్ళ భూములలోనే పని చేయించడం మూలన రెండు రకాలుగా ఆ పని చేసిన దానిలోని చేపలు వేసుకోవడము, అంటే ఇంటిగ్రేటెడ్ ఫామ్ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టినా మొదటి నుంచి అటు ఉపాధి హామీ కూలీల చెల్లింపులు అయితే మీ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల చెల్లింపులు కూడా వీటన్నింటిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది కదా, అట్లాగే ఇప్పుడు ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా మీరు ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారా?
0: ప్రతిరోజు మేము ఫీల్డ్ స్థాయిలోకి వెళ్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ అనేది మాకు రెండే రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఈజీఎస్ వే సీకర్స్తో మాట్లాడాలి, ఈజీఎస్తో పని అవ్వాలి, అంటే వివి రామ్జీతో పని అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తాం. అలాగే మా మహిళా సమైక్యలు ఈరోజు రాష్ట్ర స్థాయి, నాకు తెలిసి దేశ స్థాయిలో కూడా 0 NPA ఉంది, అంటే మా నిర్మల్ జిల్లాలోనే. దానికి ఏంటంటే ఈవినింగ్ టైం, అంటే మహిళలకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో, ఎప్పుడు కొంచెం తీరికగా వాళ్ళు మాట్లాడతారో ఆ టైం, అంటే మార్నింగ్ ఈవినింగ్ మేము ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోని ఆఫీస్ పనికి కానీ ఇలాంటి వాటికి కానీ మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే బీబీ రామ్జీ స్టాఫ్ అయితేనేమి, అలాగే ఐకేపీ సంబంధించిన సెర్ఫ్ స్టాఫ్ అయితేనేమి, ఇద్దరు మధ్య మంచిగా సమన్వయం ఉంది కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం.
1: చాలా సంతోషం విజయలక్ష్మి గారు. ముఖ్యంగా ఈ తెలంగాణ జలసిరి అట్లాగే జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నారు. ఏదైతే నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఒరవడిని సృష్టించిందో, రానున్న రోజుల్లో ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో కూడా అదే ఒరవడిని కొనసాగించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, చేసుకోవాలని ఆకాంక్షిస్తూ
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
3: తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, డాక్టర్ పి వెంకట చలపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.
4: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకటాచలపతి. వినండి హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
5: శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే.
6: నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిస్తున్న ఈ వెంకటాచల క్షేత్రంలో

కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ తిరుమల క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తజనులను సంరక్షించాలనేటటువంటి ఉద్దేశంతో శ్రీ వెంకటేశ్వరునిగా స్వయం వ్యక్త అర్చాస్వరూపుడై తాను అవతరించి భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. స్వామివారికి నిర్వహింపజేసేటటువంటి నవరాత్ర బ్రహ్మోత్సవాలలో తాను పూటకొక్క వాహనం మీద విహరిస్తూ అద్భుతమైన దర్శన భాగ్యం చేత భక్తుల అజ్ఞానాన్నంతటినీ కూడా నశింపజేసి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కటాక్షింపజేసే పరమాత్మ యొక్క దివ్యమైన వైభవాన్ని తెలిపేటటువంటి వాహనాలలో స్వామి దర్శనాన్నిస్తూ ఉంటాడు. అలా బ్రహ్మోత్సవాలలో తాను రెండవ రోజు రాత్రి హంసవాహనాన్ని అధిరోహించాడు పరమాత్మ. హంసవాహనము అనేటటువంటిది జ్ఞానమునకు చిహ్నము అని అన్నారు. కనుక జ్ఞానప్రదాత అయినటువంటి జ్ఞాన సంపన్నుడైనటువంటి పరమాత్మ జ్ఞానమును అనుగ్రహించడం కోసమని చెప్పి తాను చేత వీణ ధరించి చక్కగా ఆ తిరువీధులలో తాను హంసవాహనాన్నికి విహరిస్తూ ఉంటే ఆ స్వామి వైభవాన్ని చక్కగా కీర్తిస్తూ ఆళ్వారుల యొక్క ప్రబంధంలో ఉన్నటువంటి స్వామి వైభవాన్నంతా కూడా జియర్ స్వాముల వారు చక్కగా కీర్తన చేస్తూ స్వామి యొక్క వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలా కలియుగ ప్రత్యక్ష దైవము కలయంద్రతి వాహన కాంతులతో జలజాక్షుని దివ్య సుజాత జనున్ నిలయంబు గవేంకట నిత్య విభున్ వెలయన్ కనుగొందురు వేడుకతోన్ అని ఆ స్వామి యొక్క వాహన వైభవాలు చెబుతూ ఉన్నారు. ఆ కాంతి ఎలా ఉందయ్యా అంటే నలుదిక్కులా కూడా ప్రసరింపజేస్తూ ఉన్నాడు తన యొక్క దివ్యమైనటువంటి శోభను కాంతిని. రథివాహన కాంతులతోన్ మహారథములు ఆయన యొక్క వాహనములన్నీ కూడా అద్భుతమైనటువంటి వాహనములు. అలాంటి వాహనములను అధిరోహించినటువంటి వాడై హంస గరుడ శేషాది దివ్య వాహనముల యొక్క కాంతులతో దివ్యమైనటువంటి శోభతో తాను చక్కగా తిరువీధుల్లో విహరిస్తూ ఉంటే కళాబృందములన్నీ కూడా నలుమూలల నుంచి వచ్చినటువంటి కళాబృందములన్నీ కూడా స్వామిని సేవించి తరిస్తూ ఉన్నారట. అలా ఆ జలజాక్షుని యొక్క కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ స్వామి నేడు చక్కగా సరస్వతీదేవిగా తాను హంసవాహనం మీద కూర్చొని చేత వీణను ధరించినటువంటి వాడై తాను తిరువీధిలలో భక్తకోటికి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే ఆ ముందర అశ్వరాజులు గజరాజులు హయరాజులు ఠీవిగా స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేస్తూ రాజరికాన్ని ప్రకటింపజేస్తూ జగదేక సార్వభౌముడు ఈ తిరువీధులలో విహరిస్తూ ఉంటే తాము తమ యొక్క అధికారాన్ని పొందాలి అని చెప్పి స్వామిని సేవిస్తూ ఉన్నాయట. అలా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తెలియజేస్తూ ఆ తిరువీధులలో స్వామి విహరిస్తూ ఉన్నాడు. అలా హంసనెక్కినటువంటి ఆ స్వామిని గురించి చెబుతూ అంటారు, ఆయన సరస్వతి రూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తున్నటువంటి పరమాత్మ సత్యాసత్యములను ధర్మాధర్మములను వివేచించేటటువంటి విచక్షణను ఇచ్చేటటువంటి పరంధాముడు. తాను హంసను నెక్కి వివేకము హంసముగన్ సత్యధన్మహారములెల్లన్ హంసగతింబూనియొసంగుచు సంసార భయంబు బాపు సర్వేశ్వరుండై. తాను సకల జోకాలకు కూడా అధిపతి అయినటువంటి పరంధాముడు, భక్త సులభుడై భక్తుల పాలిట కొంగు బంగారమై భక్తులకు సౌలభ్యమనేటటువంటి తన గుణాన్ని దర్శింపజేస్తున్నటువంటి వాడై తాను ఈ తిరువీధులలో బ్రహ్మోత్సవాలలో చక్కగా హంసవాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి సరస్వతీదేవి స్వరూపుడై దర్శనాన్నిస్తున్నాడు అన్నారు. మరి ఏమిటయ్యా ఈ హంసకున్నటువంటి గొప్ప వైభవము అని అంటే అది పాలను నీళ్లను వేరు చేస్తుంది అని అంటారు. ఈ హంసలు ఆ యొక్క పాలను నీళ్లను వేరు చేసేటటువంటి దుగ్ధ జల భేద విధి యందు ప్రసిద్ధమైనటువంటివి అని అన్నారు. అంటే పాలు అనేటటువంటిది అమృతంతో సమానమైతే ఆ నీళ్లు అనేటటువంటి అజ్ఞానాన్ని రెండింటినీ కూడా అమృతమేదో అమృతం కానిదేదో తెలుసుకునేటటువంటి జ్ఞానం కలిగినటువంటిది హంస. మరి అలాంటి హంసవాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఏం చేస్తున్నాడయ్యా అనంటే, ఇది సత్యము ఇది అసత్యము, ఇది ధర్మము ఇది అధర్మము, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అని వివేచించుకునేటటువంటి జ్ఞాన హారాలను భక్తులకు అనుగ్రహింపజేయడం కోసమని చెప్పి అనేక విధములైనటువంటి రత్నహారములు ధరించినటువంటి ఆ పరంధాముడు తాను సరస్వతి

దేవిగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా చక్కటి ఆభరణముల యొక్క కాంతితో ఆ పాపిటి బిళ్ళలు, చంద్రవంకలు, భుజకీర్తులు, అలాగే స్వామి చేత ధరించినటువంటి ఆ వీణ, ఆ వీణ అనేటటువంటిది సంసారమును తెలియజేసేటటువంటి దానికి ప్రతీక అయితే, ఆ సప్త తంత్రులు సప్త నాడులకు ప్రతీకలై, అలాగే సప్త చక్రములకు కూడా ప్రతీకలై, అవి ఆ స్వామి ఏ విధంగా అయితే మనకు ప్రాణములకు ఆధారభూతుడై తాను నిలిచి ఉన్నాడో అలా ఆ స్వామి యొక్క వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నాయి. కనుక సర్వేశ్వరుడు తన కృపతో భక్తుల యొక్క అజ్ఞానాన్ని, సంసార భయాలను పూర్తిగా తొలగింపజేసి సకల శ్రేయస్సులను కూడా అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అలా పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని, అది వెంకటాచలము యొక్క దివ్యమైనటువంటి వైభవం, అలాంటి ఆ వైభవాన్ని తెలియజేస్తున్నటువంటి వాడు తాను దివ్య సుజాత జనున్నన్నాడు. అంటే ఉత్తమ జన్మలు పొందినటువంటి వాడు అని. ఉత్తమ జన్మ ఏమిటయ్యా అనంటే మానవ జన్మ. జంతువునాం నరజన్మ దుర్లభం అని అంటారు శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో. ఎన్నో జన్మల యొక్క పుణ్యము పరిపక్వమైతే తప్ప మానవ జన్మ లభించదట. అలాంటి ఆ మానవ జన్మ ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తి నైవచ జన్మకోటి సుకృతై పుణ్యైన్ వినా లభ్యతే అని అంటాడు. 80 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ లభించడము అనంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. చేసినటువంటి ఎన్నో పుణ్యములు అవి పక్వమై ఆ జన్మ లభించినప్పుడు ఆ జన్మ ద్వారా ఏం చెయ్యాలయ్యా, సమస్త పాపములను కూడా నశింపజేసి మోక్షాన్ని పొందగలిగేటటువంటి స్థితిని అనుగ్రహించేటటువంటి పరమాత్మ పాదారవిందములను తాను నిరంతరము కూడా సేవించాలి. అందుకే పరమాత్మ తాను వెంకటాచల క్షేత్రంలో స్వయం వ్యక్తమైన అర్చాస్వరూపంతో భక్తకోటి యొక్క సమస్త పాపరాశిని కూడా నశింపజేస్తాను అని చెప్పి పరంధాముడు తాను దివ్యమైనటువంటి వైభవంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా వేం సర్వపాపమాహు కటస్థ దాహ ఉచ్యతే పాపదహనాతేవ వెంకటాచల ఉచ్యతే అని అన్నాడు. ఆ వెంకటాచల క్షేత్ర వైభవం ఏమిటయ్యా అనంటే అందులో వేం కట అనేటటువంటి రెండు పదాలు ఉన్నాయి. ఆ వేం అనేటటువంటిది సమస్త పాపరాశిని తెలియజేస్తే కటశబ్దం ఆ పాపరాశిని అంతటినీ కూడా నశింపజేస్తుంది. అలా పాపరాశిని నశింపజేయడం కోసం బ్రహ్మోత్సవాలలో భక్త సులభుడైనటువంటి పరంధాముడు తానే భక్తుల వద్దకు తన చక్కటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ, కటాక్షింపజేస్తూ, చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాను, నన్ను ఆశ్రయించండి, ఆశ్రయించి తరించండి అని చెప్పి తాను చక్కటి ఆభరణముల యొక్క కాంతితో, గజపుష్పమాలల యొక్క శోభతో హంసవాహనాన్ని అధిరోహించి చేత వీణను ధరించినటువంటి వాడై ఆ కమలనేత్రుడైనటువంటి పరమాత్మ భక్తులకు మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా వేడుకతోన కనుగొందురు విలయన్ భక్తితో అని అన్నారు. ఆయన ప్రకాశం ఎటువంటిదయ్యానంటే దేదీప్యమానమైనటువంటి ప్రకాశం. సూర్యచంద్రులే నేత్రములుగా కలిగినటువంటి ఆ పరంధాముడు, స్వయం ప్రకాశకుడైనటువంటి పరంధాముడు తాను ఆభరణముల యొక్క కాంతి చేత ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ అత్యంత భక్తి ఉత్సాహాలతో, ఆనందోత్సాహాలతో ఆ భక్తజనులందరూ కూడా గోవిందనామస్మరణ చేస్తూ ఉన్నారు. గోవింద, పరమానంద, ఆశ్రితానంద, నీవు తప్ప అనుగ్రహించేటటువంటి వాడెవరో లేడయ్యా అని చెప్పి ఆ పరంధాముని కీర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ తిరుమల క్షేత్రంలో స్వయంగా ఆ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని వీక్షిస్తూ ఉంటే మనం ఆకాశవాణి ద్వారా పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని, శ్రవణం కీర్తనం విష్ణోహో అని నవవిధ భక్తుల్లో అద్భుతమైనటువంటి భక్తి మార్గం శ్రవణమయ్యా అన్నారు. ఆ భక్తి మార్గంలో భగవన్ నామ శ్రవణం అనేటటువంటిది, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి గుణగణాలను వినడమే ఆ పరమాత్మ యొక్క సాయుజ్యానికి మనల్ని తీసుకెడుతుంది. కనుక అలాంటి అద్భుతమైన పరంధాముని యొక్క హంసవాహన విశేష గుణ వైభవాన్నంతటినీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకుంటూ ఉన్నాము. అలా హంసనెక్కినటువంటి ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అనంటే వెన్నెలవన్నెమై మెరుపు వెళ్ళని వల్వలు వీణదాల్చియున్ వెన్నెల చల్వ చూపులను వెల్లువగొల్పు కృపారసంబునన్ వెన్నెల వంటి కీర్తినిల విద్యలు నేర్చిన వారికి చుచున్ వెన్నెల వేళ సంచపై వేడుక వచ్చెడు స్వా

ఆ స్వామి ఎలా ఉన్నాడు అనంటే చంద్రకాంతితో సమానమైనటువంటి ప్రకాశంతో విరాజిల్లుతూ ఉన్నాడు. అందుకనే వెల్లని వల్వలు అని అన్నారు. ఆ తెల్లని గొడుగుల కింద స్వామివారు తెల్లని వస్త్రాన్ని పట్టుపుట్టము కట్టినటువంటి అమ్మవారి స్వరూపంతో దర్శనాన్నిస్తూ ఉన్నాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలలో హంసవాహనారూఢుడైనటువంటి పరంధాముడు. మరి చేతిలో ఏమిటయ్యా? వీణయుదాల్చియున్. చేతిలో ఉన్నటువంటి వీణ ఏమిటి అనంటే అది ఏడు తంత్రులు కలిగినటువంటిది. ఆ సప్త చక్రములను కూడా శాసించేటటువంటి పరంధాముడు తాను ఆ చేత వీణను ధరించినటువంటి వాడై తిరుమలగిరులలో కలిదోషహారుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క గోవిందనామస్మరణ ప్రతిధ్వనిస్తూ ఉండగా భక్తజన సందోహాల మనస్సులను పులకరింపజేస్తూ ముగ్ధ మనోహర రూపంలో తాను జ్ఞానప్రదాతగా తిరువీధులలో కనుల విందుగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అలా అనుగ్రహిస్తున్నటువంటి ఆయన దృష్టి ఏమిటి అనంటే వెన్నెల చల్వ చూపులన్ చంద్ర కిరణములు ఎంత చల్లదనాన్ని హాయిని ఆనందాన్ని ఆహ్లాదాన్ని ప్రశాంతతను కలిగిస్తాయో తన చల్లని చూపుల చేత భక్తుల తాపాలనన్నింటినీ కూడా తొలగింపజేసి కటాక్షింపజేసేటటువంటి వాడు అని అన్నారు. అందుకనే ఆయనకు మంగళాశాసనం చేస్తూ హస్తగిరి అన్నన్ స్వామి వారు అంటారు, దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అని అంటారు. అంటే ఆ స్వామి దయ ఎటువంటిదయ్యా అనంటే సమస్త జీవకోటిని కూడా ఉద్ధరించేటటువంటి అమృత ప్రవాహమట. ఆ సముద్రంలోని అలలు నిరంతరము కూడా ఒడ్డును తాకుతూ చల్లటి స్పర్శను ఎలా కలిగిస్తాయో అలా ఆ స్వామివారి యొక్క కటాక్ష వీక్షణలు భక్తులపై నిరంతరం ప్రవహిస్తూ వారి యొక్క ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికమైనటువంటి తాపాలనన్నింటినీ కూడా క్షణకాలంలోనే చల్లారుస్తాయి అని అన్నారు. పరమాత్మ యొక్క అనుగ్రహం అంత విశేషమైనటువంటిది. ఆయన ఆశ్రయిస్తే చాలు, ఆ ఆశ్రయించినటువంటి వారిని అహం దూరదస్తే పదాంభోజ యుగ్మం ప్రణామేచ్చయాగత్య సేవాంకరోమి సగృత్సేవయ నిత్య సేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని ప్రార్థన చేస్తారు. అయ్యా, నేనెక్కడో దూరంగా ఉన్నాను, రాలేకపోయాను, బ్రహ్మోత్సవాలలోని కమనీయమైన సుందర దివ్య రూపాన్ని దర్శించలేకపోయాను, ఆ మనోహరమైనటువంటి దర్శన భాగ్యాన్ని పొందలేకపోయాను అని చింతించక్కర్లేదట. ఆ స్వామి వెంకటాచలం ఏ దిక్కున ఉందో ఆ దిక్కుకు వెళ్ళి ఒక్కసారి నమస్కరిస్తే చాలట, తన భక్తుని ఇక్కడ నుంచే తాను అనుగ్రహించేటటువంటి నిరతిశయమైనటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడు పరంధాముడు. అందుకనే అహం దూరదస్తే పదాంభోజ యుగ్మం, నీ పాదాలను ఆశ్రయించాలని నేను చాలా దూరం నుంచి కూడా వచ్చానయ్యా, ఒక్క క్షణమాత్ర దర్శన భాగ్యం చేత నన్ను అనుగ్రహించు అంటే చాలు, క్షణమాత్ర కాలంలోనే ఆయన సకలములైనటువంటి ఐశ్వర్యాలను కూడా అనుగ్రహింపజేసి తరింపజేసేటటువంటి వాడు. కనుక అలాంటి స్వామి యొక్క కృపా వీక్షణలు ఈ హంసవాహనం మీద ఆయన చల్లగా చూస్తూ అందరినీ కూడా కటాక్షింపజేస్తూ ఉన్నటువంటి వాడు వెల్లువగొల్పు కృపారసంబున. తన యొక్క కృపా ప్రవాహం చేత భక్త కోటినంతటినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి ఆ పరంధాముడు చక్కటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన వాత్సల్యం ఏమిటి అనంటే ఎంతటి నిరతిశయమైనటువంటి వాత్సల్యము అనంటే ఆ పరంధాముడి యొక్క వాత్సల్యము ఒక లేగ దూడను ఆవు ఏ విధంగా అయితే దగ్గరకు తీసుకుంటుందో తనను నమ్మినటువంటి వారిని తనను ఆశ్రయించినటువంటి వారిని తన పాదములను నిరంతరము కూడా నమ్మినటువంటి వాడిని తన నామస్మరణ చేసినటువంటి వాడిని ఆయన ఆ విధంగా దగ్గరకు తీసుకుంటాడట. ఏమిటయ్యా ఆ నామస్మరణం యొక్క వైభవము, ఆ పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి నామం ఏమిటి అనంటే ఆ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి గోవింద నామస్మరణ. గోవింద అని ఆర్తితో పిలిస్తే చాలు, పులకరించిపోతాడు. తన భక్తుడు ఆర్తితో పిలిచాడని భక్తుని కోసం వైకుంఠాన్నే విడిచి వచ్చినటువంటి ఆ పరంధాముడు మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం ధరణ్యాం అవతీర్ణోసి వరేణ్యో వరదోర్చిత అని అన్నారు. తన భక్తుల కోసమని చెప్పి నిర్హేతుకమైనటువంటి కృపావిశేషం చేత భక్తుని అనుగ్రహించాలి, ఆర్తితో ఉన్నటువంటి వారిని కటాక్షించాలి, తనను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహించాలి అని చెప్పి సకల ఐశ్వర్యాలకు ఆనందాలకు నిలయమైనటువంటి వైకుంఠాన్ని విడిచి భూలోక వైకుంఠంలో పరమాత్మ కొలువై ఉన్నాడు. అలాంటి స్వామి నామస్మరణ

ఏం చేస్తుందయ్యా అంటే, స్థలేషు దుర్గేషు జలేషు ఖేషు గర్భేషు అరణ్యేషు చ కైతవేషు నామైవ భావ్యం కలు సర్వలక్షణం మాయావినో విశ్వకుటుంబినస్తే. స్వామి, నీవు ఇందుగలడందు లేవని సందేహము వలదు అని ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడే, అలా నిన్ను నమ్మినటువంటి వాణ్ణి ఎక్కడ ఉన్నా వాణ్ణి రక్షిస్తావయ్యా, నీ నామాన్ని చెబితే అని అన్నారు. ఏమిటయ్యా అదంటే, అక్కడ స్థలములందు దుర్గములందు జలములందు ఆకాశమునందు గర్భమునందు అరణ్యమునందు చివరకు ఆ కపట విషయముల్లో కూడా, అంటే ఏదైనా దుఃఖ సమయం ప్రాప్తమైనప్పుడైనా సరే నీ నామస్మరణ చేస్తే చాలు, గోవిందా అని ఆర్తితో అంటే చాలట. ఆ స్వామి వెంటనే విశ్వకుటుంబీకుడు అని అన్నారు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు తానై వచ్చి తన భక్తుని ఆదరించి రక్షిస్తాడు అని అన్నారు. అందుకనే ఏమిటయ్యా ఆయన రక్షణ విధానము అనంటే, ఆయన జగద్రక్షణ విధానం చాలా అద్భుతంగా చెబుతారు. వాత్సల్యాదవయ ప్రధాన సమయార్థార్థి నిర్వాపణాత్ ఔదార్యాదగ శోషణాదగణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతామభవత్యేతే సాక్షిణ ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువ. ప్రహ్లాదుడు, విభీషణుడు, కరిరాజు, అహల్య, ధ్రువుడు ఏ విధంగా అయితే పరంధాముని సేవించారో, వారిని ఏ విధంగా తాను అనుగ్రహించాడో, వాత్సల్యాత్ అన్నారు, దగ్గరకు తీసుకున్నాడు ప్రహ్లాదుని. తాను చక్కగా ఆ దైత్యుని మర్దించి ప్రహ్లాదుని మాట నిలపడం కోసం తాను స్తంభంలో వచ్చినటువంటి వాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో చక్కగా హంసవాహనం మీద ఉండి నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తానయ్యా అన్నాడు, వెన్నెల వంటి కీర్తినిస్తానన్నాడు, విద్యలు నేర్చిన వారికి ఇచ్చుచున్నానన్నాడు. స్వచ్ఛమైనటువంటి వెన్నెల వలె ఉండేటటువంటి ఆ కీర్తి ప్రతిష్టలన్నింటినీ కూడా ఇస్తానన్నాడు. మరి విద్యలు నేర్చిన వారు అంటే అర్థమేమిటయ్యా? చదువులు నేర్చినటువంటి వారు. ఆ చదువులంటే ఏమిటి అనంటే, చాలా చక్కగా ప్రహ్లాదుడి మాటలో చెబుతాడు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. చదువులంటే ఏమిటి అనంటే, చక్రధారి అయినటువంటి పరమాత్మను తెలిపేటే కదా చదువు. ఆ చక్రధారి అయినటువంటి పరమాత్మను తెలిపేటటువంటి చదువు నేర్చుకోమన్నాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఆశ్రమానికి పంపుతూ ఉన్నాడు గురుకులానికి. అలా గురువుల దగ్గరికి పంపుతూ అన్నాడు ఆయన, చదువని వాడగ్నుండగు చదివిన సద సద్వివేక చతురత గలుగున్ చదువుగవలయును జనులకు చదివించెదనార్యుల చదువుము తండ్రి. చదువు అంటే ఏమిటయ్యా అనంటే, పోతన మహాకవి చాలా చక్కగా చెబుతూ అన్నాడు ఆయన, చదువు అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడం కాదయ్యా, అసలైన చదువు ఏమిటి అనంటే, సదసద్వివేక చతురత గలుగున్, సత్ అసత్, ఏది మంచి ఏది చెడు అనేటటువంటి జ్ఞానం ఇవ్వాలి. మరి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించేవాడెవడయ్యా? పరమాత్మ. అందుకనే ఆయన హంసవాహనాన్ని అధిరోహించాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాంటి జ్ఞానప్రదాత అయినటువంటి ఆ పరంధాముడు తాను వీణాపాణి అయి సరస్వతీదేవిగా, సరస్వతీదేవి అనంటే జ్ఞానం, ఆ జ్ఞానమును అనుగ్రహించేటటువంటి పరంధాముడు ఆయన. ఆయన యొక్క పదరేఖల్లో, అంటే పాదముల యందు ఉన్నటువంటి రేఖల్లో చెబుతూ అంటారు, సర్వా విద్యా దదామీతి పదరేఖ దరహ అని అంటాడు. పాదముల యందు ఆయన ఒక రేఖను ధరించి ఉండి ఆ రేఖ యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అనంటే, కోరిన వారికి కోరిన విద్యలనన్నింటినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడు అని అన్నారు. అలాంటి వెన్నెల వేళ అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటిదే చదువు, పరంధాముని యొక్క వైభవాన్ని తెలుసుకునేటటువంటిదే చదువు. అలాంటి చదువులు నేర్చినటువంటి వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి వాడై వెన్నెల వేళ చక్కగా ఈ శరదృతువులో చల్లని ఆ గాలులు వీస్తూ ఉండగా నిశిలో ఆ చంద్రుని యొక్క వెన్నెల కిరణములు తృతీయ నాడు చక్కటి ఆ కిరణముల చేత ప్రకాశిస్తున్నటువంటి వాడై సంచపై వేడుక వచ్చెడు స్వామి గొల్చుడి. శరదృతువు స్వచ్ఛమైనటువంటి రాత్రి వేళ తిరువీధులలో తిరుమలేశుని ఆ హంసవాహన సేవ చాలా నేత్రపర్వంగా సంచానన్నారు ఇక్కడ. సంచపై అనంటే ఆ హంసవాహనం పైన ఆనందం.

ఉత్సవాలతో బ్రహ్మోత్సవ శోభతో ఆ స్వామివారు చక్కగా పిలిస్తే పలికేటటువంటి కొండలరాయుడు దివ్యమైనటువంటి వైభవంతో అప్రాకృతమైనటువంటి శరీరము ఆ తెల్లని వస్త్రముల యొక్క కాంతులతో దివ్యమైనటువంటి మెరుపులతో ప్రకాశిస్తూ ఉండగా దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో భక్త బృందాన్నంతటినీ కూడా అనుగ్రహింపజేస్తూ తాను తన దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ తన యొక్క దృక్కులను ఆ యొక్క వెన్నెల వంటి చల్లని అమృతాన్ని కురిపించేటటువంటి కరుణా దృక్కులను భక్తకోటిపై అనుగ్రహింపజేస్తూ తాను నిరంతరము కూడా తన భక్తులను రక్షిస్తాననేటటువంటి ఆ ప్రతిజ్ఞను తాను నెరవేరుస్తున్నటువంటి వాడై జ్ఞానులకు సకల విద్యలను కూడా ప్రసాదిస్తూ హంసవాహనంపై వేడుకగా వస్తున్నటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఇక్కడ చాలా చక్కగా వైభవంగా తెలియజేస్తూ ఉన్నారు. అలా స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. మరి ఆ హంసవాహనం అంటే ఏమిటయ్యా, ఆ హంస స్వరూపం ఏమిటి అనంటే దోషహీనత్వాదహం సారత్వాత్ సహా అని అన్నారు. ఉపనిషత్తులు ఆ పరమేశ్వరుని హంసగా కీర్తిస్తున్నాయి. మనం నిరంతరము చేసేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ ఏదైతే ఉందో అదే హంస అన్నారు. మరి ఆ హంస జపం ఎలా చేయాలి అనంటే ఇంద్రియముల నిగ్రహించి ప్రాణముల మనసమును గూర్చి వాణితో కలిపి హంస ఎనగ నొప్పు హంస మంత్రంబు యోచించి నిరతము యోజింపవలయు. ఇక్కడ ఇంద్రియములు నిగ్రహించాలి. ఇంద్రియములు ఏమిటి అనంటే శబ్ద రూప రసగంధ స్పర్శలు అని అన్నాడు. అంటే వినకూడనివి, తినకూడనివి, చూడకూడనివి, స్పర్శించకూడనివి ఏవైతే ఉన్నాయో వాటి వైపుకు మనస్సు పరిగెడుతుంది. మరి ఆ మనస్సును నియంత్రించాలి అనంటే ఇంద్రియములు నియంత్రించాలి. ఇంద్రియములు ఎలా నియంత్రిస్తావయ్యా, చేతోదర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం అని అన్నారు. మనస్సు అనేటటువంటి అగ్ని ఆ యొక్క అద్దాన్ని ఏదయ్యా నియంత్రిస్తుంది అనంటే అది భగవన్నామస్మరణ. కలియుగంలో అత్యంత విశేషమైనటువంటిది భగవన్నామస్మరణ. కలి వినాశన, కలి యొక్క దోషాలనన్నింటినీ కూడా నశింపజేసేటటువంటిది. అలాంటి ఆ భగవన్నామస్మరణ చేత గోవింద గోవింద గోవింద అని ఆర్తితో ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూప వైభవాన్ని నిరంతరం కూడా మనన చేస్తూ ఉంటే ఆ మనస్సు ఎక్కడికి కూడా పారిపోకుండగా అది నియంత్రించబడుతుందట. అలా మనస్సును నియంత్రించి ప్రాణములన్ శ్వాస నిశ్వాస రూపంలో ఉన్నటువంటిదే ప్రాణము. ఆ ప్రాణముని ఆ ప్రాణమును నడిపేటటువంటి వాడు ఎవడయ్యా, పరంధాముడు. కనుక ఆ ప్రాణముల్ని నియంత్రించమన్నాడు. ఎలా నియంత్రించాలి, ప్రాణాయామం ద్వారా నియంత్రించాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములను మెల్లగా ఆ యొక్క శ్వాస తీసుకోవడం, శ్వాస విడవడం, అలా విడిచేటప్పుడు హం, తీసుకునేటప్పుడు సహా, ఇవే హంస జపము, అజపా జపము అని అన్నారు దాన్ని. అలాంటి అద్భుతమైనటువంటి ఆ జపము నిరంతరము కూడా మనిషి చేస్తూనే ఉంటాడు. అందుకనే హంస ఎనగన్ ఒప్పు హంస అనే పేరుతో అలరారేటటువంటి హంస మంత్రం అది. అలాంటి ఆ హంస మంత్రాన్ని యోచించి నిరతమున్ యోజింపవలయో, నిరంతరము కూడా అది మనస్సు ఆ హంస మంత్రాన్ని మనస్సులో జపం చేయాలి. అది మన ప్రమేయం లేదు. ప్రమేయం లేకుండగానే పరమాత్మ యొక్క అధీనమైనటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి. హంస జపం చేస్తూనే ఉంటాం, కానీ దాన్ని నియంత్రించి చేస్తే ఆ పరమాత్మ యొక్క తత్వం మనకు అవగతమవుతుంది అని అన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి ఆ హంస వాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఆ జ్ఞానాన్ని మనకు అందించాలి. అలాంటి సప్తాంబుదీరంజక రాజహంసం అని అన్నాడు శుక మహర్షి. ఆ వెంకటాచల క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి ఘనవేంకటపతి ఎవరయ్యానంటే సప్త సముద్రాలు, సప్త ద్వీపాత్మకమైనటువంటి ఈ భూమండలానంతటినీ కూడా రంజింపజేసేటటువంటి గొప్ప రాజహంస ఇక్కడ విరాజిల్లుతోందయ్యా. ఆ హంసను సేవిస్తే చాలు, ఆత్మ అనాత్మతత్వాన్ని ఇస్తుంది, జ్ఞాన అజ్ఞానాలను తొలగింపజేసి ఆ యొక్క విచక్షణను, జ్ఞానమేదో అజ్ఞానమేదో సారమేదో నిస్సారమేదో ధర్మమేదో అధర్మమేదో తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్పి ఆ యొక్క దివ్యమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియజేశారు. అలాంటి ఆ హంస పరమహంస అయినటువంటి పరమాత్మ తాను నేడు ఆ హంసవాహనాన్ని అధిరోహించాడు. అలా మనస్సు
అంటే మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చ అన్న

0: అన్నారు. శుద్ధమైనటువంటిది అశుద్ధమైనటువంటిది అని అన్నారు. అశుద్ధం అంటే ఏమిటయ్యా? కోరికలతో ఉన్నటువంటిది కనుక అలాంటి కోరికలన్నింటినీ కూడా నశింపజేసి మనకు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని ఆ పరంధాముని యొక్క దివ్యమైనటువంటి పాదార విందములను వేడుకుంటూ, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూత దయయు తాపసమందార నాకు దయసేయగదే అని ఆ దివ్యమైనటువంటి పాదార విందములను ఆశ్రయించే జ్ఞానాన్ని అనుగ్రహించమని స్వామిని వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అలా అద్భుతమైనటువంటి ఆ దివ్య నామస్మరణతో మారుమోగుతోంది ఈ తిరుమల క్షేత్రమంతా కూడా. అలాంటి పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని, ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసౌ సోహమస్మి అన్నాడు. ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించినటువంటి నేత్రములే కదయ్యా నేత్రములు. ఆ కమనీయమైన హంస వాహన స్వరూపంలో విరాజిల్లుతున్నటువంటి దేదీప్యమైన కాంతితో ప్రకాశిస్తున్నటువంటి పరంధాముని యొక్క హంస సేవల హంసవాహన సేవలో జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తున్నటువంటి శ్రీనివాసుని యొక్క తత్వాన్ని అద్భుతంగా కమనీయమైనటువంటి దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేసేటటువంటి ఆ స్వామి వైభవాన్ని వెన్నెల వంటి చల్లని చూపులతో ఆర్తుల యొక్క తాపత్రయాలన్నింటినీ కూడా నశింపజేస్తూ వరదహస్తుడైనటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని మననం చేసుకుందాం. ఆ పరంధాముని యొక్క మనోహరమైనటువంటి గుణగణాలనన్నింటినీ మన యొక్క హృదయంలో పదిలం చేసుకుందాం. ఆ స్వామి వెంకటాచల క్షేత్రం ఏ వైపు ఉందో ఆ వైపున తిరిగి చక్కగా పరంధాముని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని చెబుతూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ పరమాత్మను వేడుకుందాం. హంసవాహన రూఢ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ పి వెంకటాచలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, ఆర్ రామగోవిందరెడ్డి, వై ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఇంతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుండి విన్నారు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. శ్రోతలు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.

0: అపెండిక్స్ ఫైల్స్ ఫిస్టుల లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
1: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
4: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
3: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
3: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
4: 9848118027.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరొక జానపద గీతం.
5: హలోనే

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భక్త అంబరీష హరికథాగానం వింటారు. కథకురాలు శ్రీమతి ఎస్ భారతి. వినండి భక్త అంబరీష హరికథాగానం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు దాటి 40 సెకండ్లు. మధుర గీతాలు. ఈనాటి మధుర గీతాలలో కుటుంబ వ్యవస్థ గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటూ మనం ఈనాడు మధుర గీతాలను విందాము. కుటుంబం అనేది సమాజానికి పునాది మరియు మానవ నాగరికతకు తొలిమెట్టు. సమాజమనే ఒక పెద్ద కట్టడానికి కుటుంబం మొదటి ఇటుక. ఒక వ్యక్తి సామాజిక జీవిగా మారటానికి, సంస్కృతిని నేర్చుకోవటానికి కుటుంబమే మొదటి పాఠశాల. ముందుగా తల్లిదండ్రులు సినిమా నుండి ఈ పాటను విందాము.

ప్రాచీన కాలం నుండి కుటుంబ వ్యవస్థ ఏర్పడటానికి ముఖ్య కారణం పరస్పర రక్షణ. ఒకరికొకరు తోడుగా ఉండటం, కష్టసుఖాలను పంచుకోవటం మరియు పిల్లల పెంపకానికి ఒక సురక్షితమైన వాతావరణాన్ని ఇవ్వటం దీని ప్రధాన ఉద్దేశం. మధుర గీతాలలో తర్వాత వినే పాట మంచి కుటుంబం. సినిమా కోసం పి సుశీల గారు పాడిన ఈ పాటను విందాము.

ఒక తరం నుండి మరో తరానికి నైతిక విలువలు, ఆచారాలు, సాంప్రదాయాలు మరియు జీవన విధానాన్ని అందించే ప్రధాన మాధ్యమం కుటుంబమే. ఇప్పుడు విందాం. మహారాజు సినిమా కోసం పి సుశీల గారు పాడిన ఈ పాటను

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మధుర గీతాలు. ఇప్పుడు వినే పాట దేవత. సినిమా కోసం ఘంటసాల గారు పాడిన ఈ పాటను

ఈనాటి మధుర గీతాలలో మనం కుటుంబ వ్యవస్థ గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాం. ప్రపంచంలో కుటుంబం కంటే అందమైనది ఏదీ ఉండదు. అది గుర్తించినప్పుడు ఎవ్వరిలోనూ ఒంటరితనం అనేది కనిపించదు. ఇప్పుడు విందాం అక్క చెల్లెళ్ళు సినిమా నుండి ఈ పాటను.

కలిసి ఉండటం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కుటుంబాన్ని కాపాడుకోవడం కలిసి ఉంటేనే నిజమైన సుఖం ఉంటుంది. కుటుంబ ఐక్యమత్యమే నిజమైన బలం. మధుర గీతాలలో తర్వాత వినే పాట ఇల్లాలు. సినిమా కోసం యేసుదాస్ గారు మరియు ఎస్పి శైలజ గారు పాడిన ఈ పాటను

సమాజానికి అత్యంత ప్రాథమిక మరియు ముఖ్యమైన విభాగం కుటుంబం. ఒకే ఇంట్లో కలిసి నివసిస్తూ రక్త సంబంధం, వివాహం లేదా దత్తత ద్వారా ముడిపడి ఉన్న వ్యక్తుల సమూహాన్నే కుటుంబం అంటారు. మన జీవితంలో కుటుంబం యొక్క ప్రాముఖ్యత మరియు దాని రకాల గురించి కొన్ని ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం. తెలుసుకునే ముందు గుండమ్మ కథ. సినిమా కోసం పి సుశీల గారు పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మధుర గీతాలు. మధుర గీతాలలో కుటుంబ వ్యవస్థ గురించి మనం కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా వెస్టి కుటుంబం, ఇందులో భార్య, భర్త మరియు వారి పిల్లలు మాత్రమే కలిసి ఉంటారు. ప్రస్తుత ఆధునిక కాలంలో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండవది ఉమ్మడి కుటుంబం, ఇందులో తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తల్లిదండ్రులు, బాబాయిలు, అత్తలు మరియు పిల్లలు అందరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తారు. భారతీయ సంస్కృతిలో ఉమ్మడి కుటుంబాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మిస్సమ్మ సినిమా కోసం పి లీలా ఏఎం రాజా పాడిన ఈ పాటను.

ప్రేమ మరియు రక్షణ. కుటుంబం మనకు మానసిక ప్రశాంతతను, భద్రతను మరియు ఎనలేని ప్రేమాభిమానాలను అందిస్తుంది. ఒక వ్యక్తికి మంచి అలవాట్లు, సంస్కారం, నైతిక విలువలు మరియు సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పే మొదటి పాఠశాల కుటుంబమే. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కోడలు దిద్దిన కాపురం సినిమా నుండి ఈ పాటను.

0: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై మధుర గీతాలు. ఈనాటి మధుర గీతాలలో కుటుంబ వ్యవస్థ గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటూ ఈనాటి మధుర గీతాలు వింటున్నారు శ్రోతలు. ఆర్థిక మరియు సామాజిక మద్దతు. కష్టకాలంలో ఆర్థికంగా మరియు మానసికంగా అండగా నిలబడేది మన కుటుంబమే. బాధ్యతలను పంచుకోవటం, ఇంట్లో పనులను బాధ్యతలను అందరూ పంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మరియు ఒకరిపై ఒకరికి గౌరవం ప్రేమ పెరుగుతుంది.
1: ధైర్యంగా ఉంటా.

మీరు విన్న ఈ పాట జీవన తరంగాలు సినిమా కోసం ఘంటసాల గారు పాడిన పాటను విన్నారు. వ్యక్తి ఎదుగుదలలోనూ సమాజ శ్రేయస్సులోనూ కుటుంబం పాత్ర వెలకట్టలేనిది. పరస్పర గౌరవం, నమ్మకం, త్యాగం ఉన్నప్పుడే ఏ కుటుంబమైనా ఆనందంగా ఉంటుంది. అందుకే ఇల్లే ప్రాథమిక పాఠశాల, తల్లిదండ్రులే మొదటి గురువులు అని అంటారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం

మీరు విన్న ఈ పాట విచిత్ర కుటుంబం. సినిమా కోసం ఘంటసాల గారు పాడిన పాటను విన్నారు. శ్రోతలు ఇంతవరకు కుటుంబ వ్యవస్థ గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటూ ఈనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.